శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 3వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: industry reported the device was planted inside the cafe, located 100 meters from the Palace of Justice in the capital's Hejaz district. In the ICC Women's T20 World Cup, host England defeated South Africa by 40 runs in the second semi-final at the Kennington Oval in London to set up a title clash with Australia. And in FIFA World Cup, Spain defeated Austria 3-0 in their round of 32 match at Los Angeles Stadium in Inglewood, California to advance to the round of 16. Michael Oyarzabal put Spain ahead in the 36th minute before Pedro Porro doubled the lead in 66. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా దేవి కీర్తనలు, అనంతరం నాత్యా కలాం వింటారు. ఇప్పుడు దేవి కీర్తనలు వింటారు.

0: మీరు ఇంతవరకు నాథియా కలాం విన్నారు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమం విన్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు వ్యాఖ్యాత శ్రీ ఎండి ఇషాక్ గారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు వ్యాఖ్యాత శ్రీ ఎండి ఇషాక్ గారు.
2: السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله كفى وسلام على عباده الذين اصطفى. أما بعد، قال الله تبارك وتعالى في كلام المجيد أو فرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. صدق الله العظيم. శ్రోత్రానంతరము సుదరులరా, సృష్టికర్త సర్వశక్తివంతుడు సర్వోన్నతుడు పరమ పవిత్రుడు సర్వవ్యాపి నిరాకారుడు అయినటువంటి అల్లాహ్, అల్లాహ్ దయవల్ల మనము యహలోకంలో మానవులుగా అల్లా తాలా మనల్ని సృష్టించినాడు. ఒకటి యహలోకము, రెండవది పరలోకం. యహలోక జీవితము శాశ్వతమైనది కాదు, పరలోక జీవితము శాశ్వతమైనది. మానవులు ఈ యహలోకంలో జయం పొందాలనుకుంటారు, ప్రతి ఒక్కరూ జయం పొందాలనుకుంటారు. అల్లా కూడా ప్రతి ఒక్కరిని జయం ఇవ్వాలనుకుంటున్నారు. మానవులు అనుకునేది యహలోకం వరకే. మనము సంపాదిస్తాము, వ్యాపారం చేస్తాము, బిజినెస్ చేస్తాము, ఇదంతా మనం యహలోకం వరకే. కానీ అల్లాహ్ అనుకునింది మనకు యహలోకంలో కూడా జయం, పరలోకంలో కూడా శాశ్వతంగా మనం జయం పొందాలని అల్లాహ్ కోరుతున్నారు. అదే అల్లా తాలా ఈ యొక్క ఖురాన్ లో చెప్తున్నారు. సూరా అస్రులు సమయం యొక్క సాక్షిగా చెప్తున్నారు. నేను ఈ యహలోకంలో ప్రతి ఒక్కరూ నష్టంలో ఉన్న వాళ్లే. ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర, ఇన్నల్ ఇన్సాన అంటే మానవులు, పూర్తి ప్రపంచంలో ఉండే మానవులందరూ నష్టంలో ఉన్నారు అని అల్లాహ్ చెప్తున్నారు ఖురాన్ ద్వారా. కానీ ఎవరి జీవితంలో అయితే 4 మాటలుంటాయో, 4 విధాలుగా వాళ్ళు జీవితం గడుపుతారో, వాళ్ళు వరకే జయం పొందుతున్నారు అని అల్లా చెప్తున్నారు. దానిలో మొట్టమొదటిది అల్లా చెప్తున్నారు ఇల్లల్ లదీన ఆమను. అల్లా చెప్తున్నారు ఎవరైతే నా మీద విశ్వాసం తెచ్చినారో, అంటే ఈ సృష్టిని ఎవరైతే సృష్టించినాడో అతన్ని మనం తెలుసుకోవాలి. సృష్టికర్త ఒక్కడే ఆరాధనకి అర్హుడు. సృష్టి ఎప్పుడు దైవం కాదు. సృష్టికర్త ఈ 18,000 జీవరాశుల్ని సృష్టించి వాళ్ళని పోషిస్తా ఉండే అతను అల్లాహ్. అల్లా చెప్తున్నారు నన్ను ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు జయం పొందిన వాళ్ళు. దాని తర్వాత అల్లా మీద విశ్వాసం తెచ్చిన తర్వాత మంచి పనులు చేయాలి. అల్లా చెప్తున్నారు ఇల్లల్ లదీన ఆమను వఅమిలు సాలిహాత్. వఅమిలు సాలిహాత్ అనగా మంచి కార్యాలు చేయాలి. మంచి కార్యాలు అంటే నమాజ్, ఉపవాసము, విధిదానము, హజ్ యాత్ర, ఇది ఇస్లాం యొక్క ధర్మాలు. ఇదే కాదు, మనం ఎవరిని కష్టపెట్టకూడదు. ప్రతి ఒక్కరిని మనం సహాయపడాలి. పువ్వులాంటి జీవితం

0: మనం గడపాలా, ముళ్ళు లాంటి జీవితం మనం గడపకూడదు, అబద్ధం చెప్పకూడదు, జూదం ఆడకూడదు, సారాయి తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు. అల్లా చెప్తున్నారు, పరాయి స్త్రీని చెడు బుద్ధితో చూసినా కూడా అది వ్యభిచారం అన్నారు. అటువంటి అల్లా తాలా చెప్తున్నారు, ఎవరైతే నా మీద విశ్వాసం తీసుకొచ్చినారో, దాని తర్వాత మంచి పనులు చేసినారు, దాని తర్వాత అల్లా చెప్తున్నాడు మూడో మాట, వతవాసో బిల్ హక్, యథార్థమైన మాట ఇతరులకి అందజేయాలి, యథార్థమైన మాట ఇతరులకి అందజేయాలి. అల్లా చెప్తున్నారు, మీరు యథార్థమైన మాటల్ని ఇతరుని చెప్పండి, మంచి మాటలు మంచి వైపు అందరినీ పిలవండి. అల్లా ఖురాన్లో చెప్తున్నారు, కుంతుం ఖైరా ఉమ్మతి ముఖ్రిజత్ లిన్నాస్, ఓ మానవులారా, నేను మీకు ఒక పని మీద సృష్టించినాను, ఆ పని ఏమంటే, కుంతుం ఖైరా ఉమ్మతి ముఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్. అల్లా చెప్తున్నారు, మీరు ఇతరులని మంచి వైపు పిలవండి, మంచి కార్యముల వైపు పిలవండి, చెడు నుంచి మీరు అందరినీ నిర్మూలించండి, వాడిని కాపాడండి. ఈ పని మనం తవాసో బిల్ హక్ ద్వారా మనం ఇతరులకి మంచి యొక్క ఇది మనం చేయాలి, ఉపదేశం చేయాలి. దాని తర్వాత అల్లా చెప్తున్నారు, ఓ తవాసో బిస్ సబర్, సబర్ అంటే ఓర్పుగా ఉండాలి. ఈ జీవితంలో మనకు ఎన్నో విధాలుగా పరీక్షలు జరుగుతాయి. ఈ యొక్క ఇహలోకం పరీక్ష కోసం అల్లా తాలా మనకు పంపించినారు. ఇహలోకంలో ప్రతి ఒక్కరికి ఎన్నో విధాలుగా పరీక్ష జరుగుతుంది. కొంతమందికి అనారోగ్యం ద్వారా పరీక్ష జరుగుతుంది, కొంతమంది అప్పుల్లో కూరుకొని పోతారు. ఈ విధంగా ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండదు, చాలా విధాలుగా మనిషికి అల్లా అనే అతను పరీక్ష తీసుకుంటారు. ఆ పరీక్షలో మేము ఓర్పుగా ఉండాలి. ఏ విధంగా అంటే, ఈ రోజుల్లో కొంత ఏదైనా చిన్న టెన్షన్ వస్తే మానవులు ఏం చేస్తున్నారు, ఏదైనా సూసైడ్ చేసుకోవడం గాని, లేకుంటే టాబ్లెట్స్ తినేయడం గాని, ఉరి వేసుకోవడం గాని, ఇటువంటివి చేయకూడదు. అల్లా చెప్తున్నారు,
1: మీరు ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు, వ్యాఖ్యాత శ్రీ ఎండి ఇషాక్ గారు. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో మామిడిలో కోత అనంతరం చేపట్టవలసిన కీలక యాజమాన్య పద్ధతులు అన్న విషయం గురించి తెలుసుకుందామా?

మామిడిలో కోత అనంతరం చేపట్టవలసిన కీలక యాజమాన్య పద్ధతులు అన్న విషయానికి వస్తే, మన రాష్ట్రంలో మామిడిని రైతన్నలు సుమారు 300,000 హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు. మామిడి రైతులు కోత అనంతరం సరైన యాజమాన్య పద్ధతులు ఆచరించడం ద్వారా పూత సక్రమంగా రావడంతో పాటు అధిక దిగుబడులు పొందడానికి వీలు కలుగుతుంది. మామిడిలో కోత అనంతరం జూలై ఆగస్టులో కొమ్మల కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, అవసరానికి అనుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు. చెట్లకు విశ్రాంతి అంటే మామిడి పండ్ల కోత తర్వాత చెట్లు చాలా శక్తిని కోల్పోవడం వల్ల బలహీనంగా పెరుగుదల లేకుండా నిద్రావస్థలో ఉంటాయి. కాబట్టి 15 నుండి 20 రోజుల వరకు తోటలో ఎలాంటి సేద్య పనులు చేయకుండా చెట్లకు విశ్రాంతినివ్వాలి. నీటి తడి ఇవ్వడం అంటే మామిడి కాయలు కోసిన తర్వాత చెట్లు చాలా శక్తిని కోల్పోతాయి. అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా చెట్లు బలహీనపడి ఉంటాయి. కావున చెట్లకు నీటిని సమృద్ధిగా ఇవ్వడం ద్వారా చెట్లు కోలుకుంటాయి. కొమ్మ కత్తిరింపులు అంటే విశ్రాంతి అనంతరం ఎండిన, అడ్డదిడ్డంగా పెరిగిన, నేలబారుగా ఉన్న కొమ్మలను తీసివేయాలి. అలాగే కాపు కాసిన కొమ్మలను ఒక కనుపు వెనుకకు కత్తిరించాలి. గుబురుగా పెరిగిన చెట్లలో సూర్యరశ్మి, గాలి లోపలికి బాగా ప్రసరించేలా తలపైన 3 లేదా 4 అంగుళాల మందమున్న కొమ్మలను కోసి వాటి మధ్య ఖాళీ ఏర్పరచాలి. ఈ విధంగా కత్తిరించినందువల్ల మధ్యాహ్న సమయంలో ఎండ చెట్ల మొదళ్లపై పడుతుంది. అవసరమైతే తూర్పు పడమర దిశలో కూడా 2 లేదా 3 అంగుళాల మందమున్న కొమ్మలను కత్తిరించి కొమ్మల మధ్యలో ఖాళీ ఏర్పడేటట్లు చేసినట్లయితే సూర్యరశ్మి లోపలికి బాగా ప్రసరిస్తుంది. ఈ విధంగా మామిడి కొమ్మలను కత్తిరించిన తర్వాత దీనికి తక్షణ చర్యగా 10 గ్రాముల యూరియాతో పాటు 5 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే త్వరగా చెట్లు చిగురిస్తాయి. అలాగే కత్తిరింపులు చేసిన తక్షణమే బోర్డో పేస్టు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్టును కత్తిరించిన కొమ్మకు పూసి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. ఈ విధంగా ప్రతి సంవత్సరం కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల వివిధ చీడపీడలు, తెగుళ్లు ఆశించకుండా నివారించబడతాయి. తద్వారా

0: కాయ దిగుబడి నికరంగా వస్తుంది. తోటలో దున్నకం ఏ విధంగా అంటే, తొలకరి వర్షాలు పడిన తర్వాత తోటల్లో వాలుకు అడ్డంగా చెట్ల మధ్యన 2 లేదా 3 సార్లు దున్నాలి. దీనివల్ల వర్షపు నీరు బాగా నేలలో ఇంకిపోతుంది. పురుగు యొక్క గుడ్డు ప్యూప దశలు సూర్యరశ్మి తగిలి చనిపోతాయి. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే, మామిడి కొమ్మ కత్తిరింపుల అనంతరం ప్రతి సంవత్సరం సేంద్రియ రసాయన ఎరువులను తప్పనిసరిగా వేసి దిగుబడి పెంచవచ్చు. తోటను దున్నే సమయంలో ఎకరాకు 4 నుండి 5 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు, 200 కిలోల జిప్సంను చెట్ల మధ్య చల్లుకొని కలయదున్నాలి. చెట్ల మధ్య దున్నకం పూర్తయిన తర్వాత చెట్ల వయసును బట్టి ఎరువుల మోతాదును 2 సమభాగాలుగా చేసి కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత సగం కాయ బఠానీ గింజ పరిమాణంలో ఉన్నప్పుడు మిగిలిన సగభాగాన్ని వేయాలి. ఎరువుల మోతాదును 1 సంవత్సరం వయసున్న ప్రతి చెట్టుకు 25 కిలోల పశువుల ఎరువు, 217 గ్రాముల యూరియా, 625 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 167 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేయాలి. ఈ విధంగా పెంచుతూ 10 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన చెట్లకు 75 కిలోల పశువుల ఎరువు, 2170 గ్రాముల యూరియాను, 6250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, 1670 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేయాలి. చెట్లు కొత్త చిగురులు తొడిగే సమయంలో సూక్ష్మ పోషక మిశ్రమాలను అయిన ఫార్ములా 4 లేదా ఆర్కా మ్యాంగో స్పెషల్ వంటి వాటిని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తరువాత చెట్ల మధ్య ఖాళీ స్థలంలో జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను చల్లి పూత సమయంలో తోటలో కలయబెట్టడం వల్ల సేంద్రియ కర్బనం, ఇతర పోషకాల లభ్యత పెరుగుతుంది. పచ్చిరొట్టను దున్నే సమయంలో ప్రతి చెట్టుకు 500 గ్రాముల జింక్ సల్ఫేట్, 500 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 100 గ్రాముల బోరాన్ వేసి కలయదున్నడం వల్ల పూత అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. నీటి యాజమాన్యం విషయానికి వస్తే, సాధారణంగా వర్షాలు లేక భూమి బెట్ట పరిస్థితులకు గురైనప్పుడు అవసరం మేరకు నీరందించాలి లేదా బిందు సేద్య పద్ధతిలో నీరందించాలి. మామిడి చెట్టుకు పూత వచ్చే ముందు కనీసం 2 నెలలు నీరు ఇవ్వకూడదు. కాబట్టి అక్టోబర్ ఆఖరి నుండి పూత వచ్చే వరకు నీరు ఇవ్వకుండా ఆపివేయాలి. పూతకు ముందు భూమిలో తడి ఉంటే పూతకు బదులు చిగురులు వేస్తాయి. కానీ ఈశాన్య ఋతుపవనాల కారణంగా వర్షం ఉండే ప్రాంతాలలో వర్షాలు ఆగిన తర్వాత మామిడి తోటలో తేలికగా దున్నుకోవాలి. పూత యథావిధిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. పూత యథావిధిగా రానప్పుడు లీటర్ నీటికి 10 గ్రాముల మల్టీకే అంటే పొటాషియం నైట్రేట్, 10 గ్రాముల యూరియా కలిపి డిసెంబర్ 2వ పక్షంలో పిచికారీ చేయవచ్చు. సస్యరక్షణ పద్ధతుల విషయానికి వస్తే, మామిడికాయల కోత తర్వాత సాధారణంగా కాండం తొలిచే పురుగు, బెరడు తొలిచే పురుగు, ఆకులను గూళ్ళుగా చేసుకునే పురుగు, ఆకులను కత్తిరించే పురుగు, ఆకులపై బుడిపెలను చేసే పురుగు ఆశిస్తాయి. మామిడి తోటలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ పురుగుల నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. కాండం, బెరడు తొలిచే పురుగులు ఆశించే భాగాలను శుభ్రం చేసి అవసరమైతే వాటిని జాగ్రత్తగా కత్తిరించి నాశనం చేయాలి. కాండం, కొమ్మలపై పురుగులు చేసిన రంధ్రాల్లో డైక్లోరివాస్ మందు ద్రావణంను లీటర్ నీటికి 10 మిల్లీలీటర్లు దూదితో అద్ది రంధ్రాల్లో ఉంచి మట్టితో కప్పి ఉంచాలి. దీనివల్ల లోపల ఉన్న పురుగులు చనిపోతాయి. ఆకుగూడు పురుగులు, ఆకు బుడిపే పురుగులు, ఆకు చుట్టు పురుగులు నివారణకు 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 0.5 గ్రాములు ఇమామెక్టిన్ బెంజయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడిలో ప్రధానంగా వచ్చే బంక తెగులు, కొమ్మలపై నల్లకట్టు తెగులు కొమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి కొమ్మలను బాగా గోనె సంచితో శుభ్రపరిచిన తర్వాత పిచికారీ చేసి తెగులను నివారించవచ్చు. ఇప్పుడు చెప్పిన పద్ధతులను మామిడి రైతులు కోత అనంతరం చేపట్టి అధిక ఫలసాయం పొందవచ్చు.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఈరోజు సాయంత్రం 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో పశువులపై ఎల్నినో ప్రభావం కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ అనూష గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 6:45.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈరోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3,847 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: Data is wealth, according to me. You are having proper data. You will arrive a real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education, agriculture, everything, it is a big game changer.
0: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. సమావేశ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
2: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్త్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్

0: ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వీ రంగారావు జయంతి ఈరోజు. 1918 జూలై 3వ తేదీన ఆయన అప్పటి కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కజుడు, కంసుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నటనశైల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారు, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపు ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధుడు గడు. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహరించి ప్రాయశ్చిత్తము చేయవలే, అష్ట దిక్పాలకులను చేయించి మన పాదదాసులు గావింపవలె, ముల్లోకములు చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ కు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈరోజు ఆ ఉద్యమాలు భారత స్వాతంత్ర్య పోరాటానికి ఎలా పునాది వేశాయో తెలుసుకుందాం. 1857 తిరుగుబాటు విఫలమైనప్పటికీ అది భారతీయుల మనసులో స్వాతంత్ర్య భావనను
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, పరిపాలనను ప్రసార విశేషాలు అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం
0: దేశ అభివృద్ధికి
1: 7:15
0: సామాజిక
1: ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారతీయ స్వతంత్ర సమరంలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ఇంకా భారతీయ చైతన్యోద్యమం వివరాలు వింటారు. అనంతరం శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం కావ్యం గురించి డాక్టర్ అవంస సోమసుందర్ గారి ప్రసంగ వ్యాసం వింటారు. చదువుతున్నవారు శ్రీమతి ఏవి భారతి. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ సంగీత దర్శకుడు ఎం కీరవాణి గారి చిత్రగీత కదంబం వింటారు. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాలు ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 10:00 దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగంపై ప్రత్యేక కార్యక్రమం. ప్రొఫెసర్ ప్రణవ్ పెద్దింటి గారితో పరిచయం. పరిచయకర్త ఎన్ మణి గారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఈ సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో భారతీయ స్వతంత్ర ఉద్యమంలో మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించిన వివరాలు వింటారు. సమర్పణ శ్రీమతి జి నిర్మల. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 భక్తి కుసుమాలు భక్తి పాటలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో పశువులపై ఎల్నినో ప్రభావం. కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ అనూష గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఏకచిత్రగానం నీ స్నేహం చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 నాటి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. ఆల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మొహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే 4 ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
1: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత ఔర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ హై. లేకిన్ జైసే కహా జాతా హై, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్, ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిచ్లే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కీ జీడీపీ గ్రోత్ 7.7% రహీ. ఇతనా హీ నహీ, పిచ్లే 12 వర్షో మే హమ్ భారత్ మే కైజెన్ ఫిలాసఫీ యానీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అప్నాతే హుయే అప్నీ ఇకానామిక్ డిఎన్ఏ కో ట్రాన్స్ఫార్మ్ కర్ రహే హై.
0: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్, మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో 2 వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియచేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్, పార్టీ సంస్థాగత ఎన్నికలు అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు, ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తుబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాన్ని సోమవారం సాయంత్రం 5:30 గంటల్లోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్.

ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్ లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించే అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘెల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపై ఈ వర్క్షాప్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ETF 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ధి చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు, వెట్లాండ్స్, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 50 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్మాన్, గండర్బల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 4,822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముక్తాహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ భిక్షుల బృందం పైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముక్తాహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో స్పెయిన్ 3-0 ఆస్ట్రియా నుంచి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా రౌండ్ ఆఫ్ 16కు చేరుకున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్లో ఇంగ్లాండ్తో జరగవలసిన 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2వ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్లో జరుగుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు

0: ఈనాటి ప్రభాత్ రేఖలు కార్యక్రమంలో ముందుగా భారతీయ స్వాతంత్ర్య సమరంలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ఇంకా జాతీయ చైతన్యోద్యమం గురించిన వివరాలు వింటారు సమర్పణ శ్రీమతి జె. నిర్మల. అనంతరం శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం కావ్యం గురించి డాక్టర్ అవంచ సోమసుందర్ గారి ప్రసంగ వ్యాసం వింటారు. చదువుతున్నవారు శ్రీమతి ఏవి భారతి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: జిఆర్టీ
2: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారతీయ స్వాతంత్ర్య సమరంలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ఇంకా జాతీయ చైతన్యోద్యమం గురించిన వివరాలు వింటారు సమర్పణ శ్రీమతి జి. నిర్మలా.

శ్రోతలకి నమస్కారం. నిన్నటి కార్యక్రమంలో 1857 ప్రథమ స్వాతంత్ర్య సమరానికి దారితీసిన పరిస్థితులు, 1857 విప్లవం, అలాగే 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కు అధికార బదిలీ, ఇంకా పరిపాలన సైనిక సంస్కరణల గురించి తెలుసుకున్నాం కదా. ఆ పరిణామాల తర్వాత భారతీయ సమాజంలో ఒక క్రొత్త చైతన్యం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనలో ఉన్న సామాజిక దురాచారాలు, మతపరమైన మూఢనమ్మకాలు, విద్యా వెనుకబాటుతనం, అలాగే విదేశీ పాలన పట్ల అసంతృప్తి, ఇంకా సామాజిక మత సంస్కరణల ఉద్యమాలు కలిసి

జాతీయ చైతన్యానికి బాటలు వేశాయి. ఈరోజు ఆ ఉద్యమాలు భారత స్వాతంత్ర్య పోరాటానికి ఎలా పునాది వేశాయో తెలుసుకుందాం. 1857 తిరుగుబాటు విఫలమైనప్పటికీ అది భారతీయుల మనసుల్లో స్వాతంత్ర్య భావనను మరింత బలపరిచింది. బ్రిటిష్ పాలకులు తమ పరిపాలనను కఠినతరం చేయగా మరోవైపు భారతీయ మేధావులు దేశాభివృద్ధికి విద్య, సామాజిక సంస్కరణలు, మత సంస్కరణలు అవసరము అని భావించారు. పాశ్చాత్య విద్య, ముద్రణాయంత్రాల విస్తరణ, వార్తాపత్రికల ప్రాచుర్యం, రైల్వేలు, పోస్టల్ వ్యవస్థ, వీటి అభివృద్ధి వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పరస్పరం ఆలోచనలు పంచుకోవడం ప్రారంభించారు. దీనివల్ల భారతదేశంలో నవజాగరణ ప్రారంభమైంది. పద్దెనిమిది తర్వాత భారత సమాజంలో అనేక సామాజిక సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి. బాల్య వివాహాలు, సతీ సహగమనం అవశేషాలు, వితంతువుల దుర్భర జీవితం, అంటరానితనం, కుల వివక్ష, మహిళలకు విద్య లేకపోవడం, ఇలాంటి సమస్యలు సమాజాన్ని వెనక్కి నెట్టాయి. అదే సమయంలో పాశ్చాత్య విద్య వల్ల స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కులు వంటి భావనలు భారతీయ యువతలలో వ్యాపించాయి. దీంతో సమాజాన్ని సంస్కరించాలి అనే అవసరం పెరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం భారతదేశంలోని తొలి సంస్కరణ ఉద్యమాలలో ఒకటి. 1857 తర్వాత కూడా ఈ సంస్థ ప్రభావం కొనసాగింది. ఏకేశ్వర ఆరాధన, మూఢనమ్మకాల నిర్మూలన, మహిళా విద్య, వితంతు వివాహాలకు మద్దతు, కుల వివక్ష వ్యతిరేకత వంటి అంశాలను ప్రోత్సహించింది. ఈ ఉద్యమం విద్యావంతులలో ఆధునిక ఆలోచనలను పెంపొందించింది. ఇకపోతే ఆర్య సమాజం. స్వామి దయానంద సరస్వతి 1875 ఆర్య సమాజాన్ని స్థాపించారు. గో బ్యాక్ టు వేదాస్, వేదాల వైపుకు తరలి వెళ్ళండి అనే నినాదంతో ఆయన సమాజాన్ని సంస్కరించడానికి కృషి చేశారు. కుల వ్యవస్థలోని అసమానతలను వ్యతిరేకించారు. మహిళా విద్య, స్వదేశీ భావన, జాతీయ గౌరవాన్ని ప్రోత్సహించారు. ఆర్య సమాజం తరువాతి జాతీయోద్యమానికి బలమైన మానసిక పునాది వేసింది. రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమహంస ఆ బోధనలను ఆధారం చేసుకుని 1897 రామకృష్ణ మిషన్ను స్థాపించారు. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలను చేపట్టారు. యువతలో దేశభక్తి, ఆత్మవిశ్వాసం, సేవాభావాన్ని పెంపొందించారు. థియోసాఫికల్ సొసైటీ. అనిబిసెంట్ నాయకత్వంలో ఈ ఉద్యమం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. భారతీయులకు తమ సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచింది. తర్వాత అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. ఇకపోతే అలీగఢ్ ఉద్యమం. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలలో ఆధునిక విద్యను ప్రోత్సహించేందుకు అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. శాస్త్రీయ దృక్పథం, ఆధునిక విద్య ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేశారు. జాతీయ చైతన్యానికి దోహదపడిన అంశాలు గనక చూస్తే సామాజిక సంస్కరణ ఉద్యమాలతో పాటు జాతీయ చైతన్యం కూడా క్రమంగా పెరిగింది. ఆంగ్ల విద్య వల్ల భారతీయులు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం వంటి భావనలను తెలుసుకున్నారు. వార్తాపత్రికలు ప్రజల్లో రాజకీయ అవగాహన పెంచాయి. రైల్వేలు, తపాలా, టెలిగ్రాఫ్ ఈ వ్యవస్థల ద్వారా దేశంలోని ప్రజల మధ్య సంబంధాలు బలపడ్డాయి. బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక దోపిడీ వల్ల రైతులు, కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారతీయ చరిత్ర, సంస్కృతి, వారసత్వం పట్ల గౌరవభావం పెరిగింది. ఈ సందర్భంలో జాతీయ నాయకుల పాత్రను గనక చూస్తే బకిం చంద్ర చటోపాధ్యాయ వీరు రచించిన వందే మాతరం రాజకీయాల్లో దేశభక్తిని రగి

నిలిచింది. దాదాభాయి నవరోజీ బ్రిటిష్ పాలన భారతదేశ సంపదను విదేశాలకు తరలిస్తోందని డ్రెయిన్ థియరీ ద్వారా వివరించారు. సురేంద్రనాథ్ బెనర్జీ దేశవ్యాప్తంగా రాజకీయ చైతన్యాన్ని వ్యాప్తి చేశారు. గోపాలకృష్ణ గోఖలే వీరు రాజ్యాంగబద్ధమైన మార్గంలో సంస్కరణలు సాధించాలని కృషి చేశారు. సామాజిక సంస్కరణ ఉద్యమాలు భారతీయులను ముందుగా సామాజికంగా ఏకం చేశాయి. ఆ తర్వాత రాజకీయ హక్కుల కోసం దేశవ్యాప్తంగా సంఘటిత ఉద్యమం అవసరము అనే భావన ఏర్పడింది. ఈ నేపథ్యంలో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. ఇది భారత స్వాతంత్రోద్యమానికి ప్రధాన వేదికగా మారింది. 1857 తర్వాత ప్రారంభమైన సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు భారత సమాజంలో క్రొత్త ఆలోచనలకు నాంది పలికాయి. మూఢనమ్మకాల స్థానంలో శాస్త్రీయ దృక్పథం, కుల వివక్ష స్థానంలో సమానత్వం, అజ్ఞానం స్థానంలో విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఈ ఉద్యమాలు భారతీయులలో ఆత్మగౌరవం, జాతీయతాభావాన్ని పెంపొందించాయి. అదే జాతీయ చైతన్యం. తరువాత భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి, చివరకు భారత స్వాతంత్ర్య పోరాటం విజయవంతం కావడానికి బలమైన పునాదిగా నిలిచింది.

0: మీరింతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారతీయ స్వాతంత్ర సమరంలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ఇంకా జాతీయ చైతన్యోద్యమం గురించి వివరాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జి నిర్మల. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం కావ్యం గురించి డాక్టర్ అవంచ సోమసుందర్ గారి ప్రసంగ వ్యాసం వింటారు. చదువుతున్నవారు శ్రీమతి ఏవి భారతి.
4: దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం కావ్యం. 20వ శతాబ్ది ప్రారంభ దశలో ఉజ్వల కవిత్వమేదీ రాలేదు. 1909లో గురజాడ అప్పారావు కన్యాశుల్కాన్ని సమగ్రంగా పునర్నిర్మాణం చేసి ద్వితీయ ముద్రణ ప్రచురించారు. అది ఆంధ్రజాతికి మహోజ్వల నాటకమై సర్వతోముఖంగా జీవిత వాస్తవికతను ప్రతిబింబించింది, జాతికి మహత్తర బహుకృతిగా భాసించింది. అది మాత్రమే గురజాడ సాహిత్య ప్రతినిధిగా మిగిలితే గొప్ప నాటకకర్తగానే కీర్తించేవాళ్లం, మహాకవి అనడానికి నిరాకరించేవాళ్లం. మరెప్పుడో రాసిన సుభద్ర ఆధునిక కవిత ప్రతినిధిగా నిలబడదు. అదృష్టవశాత్తు 1910 నుంచి గురజాడ ముత్యాల సరాలు రచించనారంభించారు. అయ్యంకి వెంకటరమణయ్య గారు బెజవాడ నుండి నడిపిన ఆంధ్ర

భారతిలో ప్రచురించనారంభించారు. దేశభక్తి, లంగరెత్తుము, కన్యక, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, లవణరాజు కళ డామన్ పిథియస్ వంటి కవితలన్నీ వరుసగా ప్రచురించారు. ఈ శతాబ్ది ఆరంభంలో మహత్తర విపత్తు 1915లో సంభవించింది. అది గురజాడ అకాల మరణం. అంతవరకు వారు ప్రచురించిన కవితలు ఆధునిక కవిత్వానికి ప్రేరణశక్తులుగా అందాయి. కవులు నూతనోత్సకం పొందారు. వెనువెంటనే బసవరాజు అప్పారావు గీతిని కవితా వాహికగా రూపొందించుకున్నారు. దైనందిన జీవితానికి తన కవితను సమాంతర అభివ్యక్తిగా పూంచుకున్నారు. గురజాడకి మానసపుత్రులుగా నవీన సంప్రదాయాన్ని అందుకున్నారు. 1916లో అబ్బూరి రామకృష్ణారావు గారు ఊహాగానము, మల్లికాంబ ప్రచురించారు. రాయప్రోలు సుబ్బారావు గారు తృణకంకణము, స్నేహలతాదేవి మొదలైన లఘు కథన కావ్యాలు నవ్యతా స్ఫురణతో ప్రచురించారు. నాయకానాయకుల వీర శృంగారానికి స్వస్తి చెప్పారు. అదే సంవత్సరం విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి అనే పద్యకావ్యాన్ని ప్రచురించారు. భావకవిత్వానికి పూర్వవైభవ సంస్మరణం కూడా ఒక అంగమే. తదాదిగా విశ్వనాథవారి శశిదూతము, శృంగారవీధి, గిరికుమారుని ప్రణయగీతాలు, ఆంధ్ర పౌరుషము వరుసగా ప్రచురించారు. 1917లో ప్రచండ మారుత వేగంతో తెలుగుదేశాన్ని కలిపిన ఎంకిపాటలు నండూరి సుబ్బారావు గారు ప్రచురించారు. 1916 నుంచి కృష్ణశాస్త్రి భావకవిగా గజ్జ కట్టారు. ఆంధ్రదేశం నలుమూలలా పర్యటించారు. సోదర కవుల పద్యాలు, గీతాలు గానం చేశారు. తన కవితలు వినిపించారు. తామాశిస్తున్న కవిత్వం ఇదేనని, పాతబండ కవిత్వానికి ఉద్వాసన చెబుతున్నామని నిర్భయంగా ఉద్ఘాటించారు. అష్టావధానాల కష్ట పరంపరలకు మళ్లీ లేవకుండా నడుం విరగ్గొట్టారు. 1919లో రెండో విపత్తు జరిగింది. 5 నెలలు గడవకుండానే యుగపురుషుడు వీరేశలింగం గారు కన్నుమూశారు. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం గారు నవ్య మానవీయ మతానికి గురువుగా, ప్రవక్తగా ప్రజలనాకర్షిస్తున్నారు. ప్రార్థనా సమావేశాలలో కృష్ణశాస్త్రి రచించి గానం చేస్తున్న ఏకేశ్వరోపాసన గీతాలను వింటున్నారు. కవిత్వంలో కొత్త సొగసులను రసిస్తున్నారు. ఒకనాటి సాయంత్రం ప్రార్థనా సమావేశం. కృష్ణశాస్త్రి రాలేదు. సమావేశానంతరం తారకాన్ని పిలిచి అడిగారు. అవును, మన కృష్ణశాస్త్రి తన కవితా సంపుటిని ప్రచురించడేమీ? కృష్ణశాస్త్రి దగ్గర ప్రస్తుతం డబ్బులేదట అన్నారు తారకం గారు. అదేమయ్యా, 1000 తులాల బంగారం ఏమైపోయింది? అది గురువుగారు అడగవలసిన ప్రశ్న కాదు, తాను చెప్పవలసిన అవసరమూ లేదు. ధనకనక వస్తువాహనాలు ఎలా వస్తాయో, ఎలా వెళ్తాయో, కొబ్బరికాయలో నీళ్లు బాపతు అనుకున్నారు మౌనంగా. తారకం చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. పోనీ, ఎంతవుతుందో నేనిస్తాను. కృష్ణశాస్త్రిని, కవితా సంపుటిని ప్రచురించమను అన్నారు బ్రహ్మర్షి. అలాగేనన్నారు తారకం. ఆ సమావేశం ముగిసిపోయింది. అప్పటికి కృష్ణశాస్త్రి రాజమండ్రిలో ఉపన్యాసానికి వెళ్లి ఉన్నారు. రాగానే తారకం కలుసుకున్నాడు. గురుదేవులు చెప్పిన విషయాన్ని అందజేశారు. కృష్ణశాస్త్రికి పౌరుషం వచ్చింది. ఆయనేం ఇవ్వక్కర్లేదు, నేనే అచ్చువేయిస్తాను అన్నారు. వారి అన్నగారు శివశంకర శాస్త్రితో కలిసి అప్పటికే రాశిరాశిగా పడి ఉన్న కవితల నుంచి మంచివి ఎన్నిక చేశారు. కవితా సంపుటికి పేరు ఆలోచించారు. ఏకాంతంలో కృష్ణపక్షం అని పెట్టారు. ఏమిటి కృష్ణపక్షం? శివశంకర్లు తర్జన భర్జనలో పడ్డారు. ఈ కావ్యంలో నాయకానాయకులు లేరు. వారి పేర్లను బట్టి ఈ కావ్యానికి ఈ పేరు రాలేదు. పోని విషయము కృష్ణపక్షానికి చెందినది కాదు. ఇందులో 60 ఖండకావ్యాల్లో కృష్ణపక్షమనే శీర్షిక కూడా కనిపించదు. కృష్ణపక్షాన్ని వర్ణించే కవిత కూడా లేదు. మరి ఈ కావ్యనామం ఎలా ఏర్పడింది? రూపకప్రాయమై సౌమ్యమైన సాంకేతిక నామం కూడా కావచ్చు. కవి కృష్ణశాస్త్రి కావడం వల్ల, కవిత్వం విశేష భాగం కరుణ రసాత్మకం కావడం వల్ల బహుశా కృష్ణపక్షం అనే పేరు పెట్టి ఉంటారు అన్నారు. నిజానికి ఈ అన్ని కారణాలకు అవకాశం లేకపోలేదు. ఇవి ఏవి కృష్ణశాస్త్రి ఉద్దేశించినవి కావు. తాను ప్రారంభించిన నాటి నుంచి ఇక ముందు తెలుగు కవిత్వం తన పక్షమై ప్రవర్ధిల్లుతుంది అన్న ఆత్మవిశ్వాసంతో ఆయన ఈ పేరు పెట్టారు. కవికి తన సమర్థత పట్ల అహంభావం ఉండి తీరుతుంది. ఆ అహము ఆత్మవిశ్వాసంగా ప్రకాశమవుతుంది. అంతవరకు ఆరోగ్యదాయకమే, కాని హద్దుమీరితే దురహంకారమవుతుంది. కనుక శీర్షిక విషయంలో ఆయన గోప్యంగానే ఉన్నారు. తదాదిగా ప్రయత్నించి గురుదేవుని ప్రేరణతో ప్రారంభించి

ఆ ప్రయత్నం 1925 నాటికి విజయవంతమైంది. సాహితీ సమితి తెనాలి వారి గ్రంథ పరంపరలో 9వ పుస్తకంగా వెలువడింది. సాహితీ సమితి నిర్వాహకులు శివశంకరులే. ఎవరి కవితా సంపుటికి వారే పెట్టుబడిదారులు. 1925 మార్చిలో ప్రథమ ముద్రణ జరిగినట్లు ఆనాటి ప్రతి వెల్లడిస్తోంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి బిఏ అని గ్రంథకర్త నామం ముద్రితమైంది. వెంకట పదం లుప్తమైంది. మహారాజా రావు వెంకటకుమార మహీపతి సూర్యారావు బహద్దరు వారికి అంకితమివ్వబడింది. శ్రీ సూర్యారావుకు బ్రిటిష్ ప్రభుత్వం వారు మహారాజా బిరుదు ప్రదానం చేసి 3 ఏళ్లయ్యింది. తావకీన సభావన తరువితాన శాఖికల నిత్య నూతన స్వాదుగాన జీవసారము కురియించి చివురులెత్త పాడుకున్నారు మా కులస్వాములెల్ల అని చెప్పుకుంటున్న మాట మాత్రం చారిత్రక వాస్తవం. ఈ రావు వంశం మూలపురుషుడు తెలుగు రాయణం నైజాం ప్రభువుకు అంగరక్షకుడిగా ఉండి ఆపత్ సమయంలో నైజాం ప్రభువును రక్షించాడు. ఆయనిచ్చిన వరం అనుసరించి పిఠాపురం ఎస్టేటు స్థాపించాడు. ఆయన 1602లోనే పట్టాభిషేకం పొందుతూనే దేవులపల్లి వంశీకులైన కవిపండితులను రావించి తన సంస్థానంలో నియమింపజేశారు. వారు కావ్యాలు రచించారు. ఆ మహావంశానికి కృష్ణశాస్త్రి ఆఖరివాడు. వారంతా రావూరి ఆస్థాన సభావన తరువితాన శాఖికలుగా నిత్యనూతన స్వాదుగానం వినిపించారు. జీవసారం కురిపించారు. చివురులెత్త పాడుకున్నారు. అంత గొప్ప వంశాన్ని పోషించిన రాజపరంపరకు ప్రతినిధిగా నిలిచిన సూర్యారావుకి తన ప్రథమ పుస్తకాన్ని అంకితం చేయడం ప్రశంసనీయమే. కాని జటిల గ్రాంధికవాది అయిన శ్రీ సూర్యారావు కృష్ణశాస్త్రి నవ్య కవితాంశువులను చూడలేకపోయాడు. అంకితమందలేదు, ఎవరినీ సత్కరించనూ లేదు. పైగా కొద్ది కాలం తర్వాత సంస్థానం ఇస్తూ ఉన్న గౌరవ మాసవేతనాన్ని కూడా ఆపుచేశాడు. కృష్ణశాస్త్రి యావదాంధ్రలోనూ పర్యటనలు చేస్తున్నప్పుడు నల్లమల అరణ్యాల శోభ ఆయన్ను ఆకర్షించింది. నికృష్ట ఆచారాలతో మనిషిని అస్వతంత్రతకు పాలుచేసిన సమాజ నిరసన కూడా నవ్యకవిత్వానికి ప్రాణమే. సమాజాన్ని విడిచి ప్రకృతిలో లీనం కావాలనే బలమైన కోరిక భావకవిత్వంలో ఆదినుంచి ఉన్నదే. వర్డ్స్వర్త్ కీట్స్ కవులలో ఈ కోరిక బలంగా కనిపిస్తుంది. షెల్లీ బైరన్లలో పటాంతర్గత దీపకళికగా భాసిస్తుంటుంది. కృష్ణశాస్త్రి తన ప్రేరణాగీతంలో ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఈ అడవి దాగిపోనా అని ప్రశ్నించుకుంటాడు. ఎటులైనా ఆగిపోనా అనడంలో అది ఎంత కష్టమైనా దుస్సహమైనా ఈ అడవిలోనే ఆగిపోతే బాగుండునేమో అనే కోరిక వెల్లడిస్తుంది. తాను సర్వాత్మన ప్రకృతిలో లీనం కావాలి. గలగలమంటూ వీచే గాలిలో కిరటంగా, జలజలపారే శలపాటలో తేటగా అడవిలో ఆగిపోతే ఎంత బాగుండును. ఈ కోరిక హార్దికమే, భౌతికంగా సాధ్యం కాదు. కాని కవి ఊహ బలవత్తరంగా తత్తరపాటును కలిగిస్తుంది. ఆకలి దప్పులను మరచి చింతల్ని వంతల్ని విడిచి ఇలా వెర్రిగా ఒంటరిగా తిరిగితే ఎంత బావుంటుంది, అది సాధ్యమా? కవితామయ ఊహగా ఇది మధురమే మరి. కృష్ణశాస్త్రి ఆబాల్యాదిగా జాతి స్వేచ్ఛాగానంలో ఊపిరి పీల్చుకున్నాడు. తిలక్ ఉద్ఘాటన విని పులకరించాడు. కులాల ఇరుకుగోడలు చీల్చి విశ్వమానవ మహోదయానికి అంజలించాడు. కనుకని కృష్ణపక్షం వెలువడే వరకు స్వేచ్ఛాగానం అనే మాట అక్షరబద్ధం కాలేదు. కృష్ణశాస్త్రి రచించిన స్వేచ్ఛాగానం 2 భాగాలు. ఈ స్వేచ్ఛాగానంలో భౌతిక తాత్విక స్వేచ్ఛ కోసం కవి తపిస్తాడు. స్వేచ్ఛ చీకటి బంధాలను తెంచుకుంటుంది, పాషాణ కర్కసత్వాన్ని విసర్జిస్తుంది, మోడు మోకా చివురిస్తుంది. ఆ చర్యలకు సాక్ష్యంగా ప్రేరణగా జగము నిండా స్వేచ్ఛాగాన చరులు నింపుతానంటాడు. తాను స్వేచ్ఛాగానం చేస్తే క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య శృంఖలాలను తనంతట తను చెదిరిపోవా గగనతలములు మార్మోగగా చిత్తమానందమయ్యేటట్లు గానం చేస్తాడు. ఈ పాదాలలో మొదటిసారిగా దాస్య శృంఖలాలను పేర్కొన్నాడు. అవి క్రౌర్య కౌటిల్యాలు కల్పించినవన్నాడు. తాను గానం చేస్తే అవి చెదిరిపోక తప్పవన్నాడు. ఈ స్వేచ్ఛా ప్రయత్నంలో ఒక వ్యక్తి స్వేచ్ఛ, దేశ స్వేచ్ఛ, సామాజిక స్వేచ్ఛ కూడా ప్రతిబింబితమయ్యాయి. స్వేచ్ఛకై ప్రాణాలర్పించేవాళ్లు ఈశ్వర యోధులు. వారు యుగయుగాలుగా అమరులై జాతికి ఆశీస్సులందిస్తున్నారు. వారి అమల జీవిత ఫలము ధన్యతను కాంచే విధంగా స్వేచ్ఛాగానం చేస్తారు. ఈ దేశవాసులకు కష్టాలు కడగండ్లు ఎండలై భయం కలిగిస్తున్నాయి. వంతలు చీకట్లై కలవరపెడుతున్నాయి. ఈ దుస్సు

0: వ్యక్తుల పెత్తన నుంచి తనకు స్వేచ్ఛ కావాలి, కానుకనే స్వేచ్ఛాగానం చేస్తున్నాడు. కృష్ణశాస్త్రిలో ఒక రినైజాన్స్ చైతన్యం అప్పటికే పూర్తిగా వికసించింది. ఫ్యూడల్ వ్యవస్థను, దాని పెత్తనాన్ని ఆయన మనసారా ద్వేషించారు. భూస్వామ్య వ్యవస్థ మనకు మిగిల్చిన దురాచారాలను, బిడియాలను, మర్యాదలను ఖండించారు. అయితే పరిపూర్ణ స్వేచ్ఛకి, యథార్థంలో నిశ్చితమయ్యే పరిమిత స్వేచ్ఛకి ఉండే విభేదాన్ని తెలుసుకునే వయసు కానీ వికసనం కానీ ఇంకా అబ్బనేలేదు. తన ఇచ్ఛ ఎలా సాగితే అలా ఆచరిస్తానని, ఇతరులు నవ్వితే తనకు ఖాతరు లేదని చెప్పుకోవడం స్వేచ్ఛగా పరిగణింపబడే అరాచకం. అయితే భూతల మానవ సమాజాన్ని విడిచి మొయలు ధోనులలో పయనించడం, మిన్నిల్లా విహరించడం, మెరుపుగా మెరిసిపోవడం, తెలిమబ్బు చాటున చెలి చందమామతో జతకూడడం వంటివన్నీ సమాజ నిరసన నుంచి వచ్చిన ప్రకృతి ఆరాధనని, విలీనతని వ్యక్తం చేస్తాయి. ప్రథమ ముద్రణలో నేను అనే శీర్షిక కింద ప్రచురితమైనది కూడా స్వేచ్ఛాగానంలోనిదే. అందులో మరింత స్పష్టంగా జమీందారీ విధానాన్ని కంఠోక్తిగా నిరసించాడు. జిలుగు వననాలు, మణిమయ్య భూషణాలు ధరించి రాజవీధుల్లో ఈ ప్రభునాయకులు ఊరేగుతున్నారు. వాళ్లు నిర్జీవ పాషాణ విగ్రహాలు. చిమ్మచీకట్లు పొగల్లా అలుముకున్న రాత్రివేళ క్షుద్ర మందిరాలలో తుప్పుద్రుళ్లుతున్న గోడల మధ్య కళ్ళు మూసుకుని తమ వైభవానికి తామే పారవస్యం పొందే దివాంధాలు. ఈ దివాంధ పద అక్షర నిర్మాణంలో దివాన్ పదాన్ని దాచారాయన. జమీందారి ప్రభువును దివాణం అని, వారి మంత్రులను దివాన్లు అని అనటం గత శతాబ్దం నుంచి వచ్చిన నాగరికత. చలువరాతి మేడలు వాళ్లకు చెరసాలలు, తళుకు బంగారు ఆభరణాలు సంకెళ్ళు. వీళ్లంతా కుటిల పన్నగ సదృశ్యులు. వాళ్లు తన్ను శాసించలేరు. వాళ్ల పట్ల తనకు విధేయత లేదు. కనుకనే స్పష్టంగా తాను స్వేచ్ఛా కుమారుడనని, గగనపథ విహార విహంగపతినని, మోహన వినీల జలధర మూర్తినని చెబుతూ అవసరమైతే ఎలాంటి ప్రళయ జుంజు ప్రభంజనాలనైనా ప్రయోగించగలనని హెచ్చరిస్తాడు. ఈ కవిత ప్రత్యక్షానుభవం నుంచి పరోక్షాభివ్యక్తిగా ఎదిగిన కళాఖండం, స్వాత్మక అనుభూతి నుంచి సార్వత్రిక అభివ్యక్తిగా పెరిగిన ఆగ్రహం. ఆనాటి కవిచింతన, నిమగ్నత, భావుకతలు సామాజిక జీవితానికి భిన్నం. తన జీవితం తనకే ఇలా ఎందుకున్నదా అని విడ్డూరం కలుగుతోంది. చల్లని వెన్నెట్లోనూ, చిమ్మచీకట్లోనూ కూడా హృదయాన్ని నలిపే రోదన ధ్వనులు వినిపిస్తున్నాయి. చక్కని దారిలో పోతూ కూడా వంకరగా నడవాలనిపిస్తోంది. కుమార్గాలు సక్రమ పదాలుగా అనిపిస్తున్నాయి. ఏమిటి వ్యత్యాసం అనే ప్రశ్న ఆనాటి సార్వత్రిక ఆలోచన నుంచి పుట్టినదే. తేటివలపు అనే కవిత ఏడు చంపకమాలలు కలిగినది. అన్నీ లకార ప్రాసతో కలుగుతాయి. ప్రతి పద్యంలోని చివరి పాదము కోమల జలజాత పత్రముల మాటున నేటికి దాగినాడవో అని ప్రశ్నిస్తూ ఈ పద్యాలు సాగిపోతాయి. చక్కని మల్లెపువ్వు హాయిగా వికసించి ప్రియుని కోసం సంసిద్ధంగా ఉంది. ఆమెను పలకరించడు, తేనెలానడు, మధుపం ఎటో సాగిపోతున్నాడు. ముఖ్యంగా కోమలమైన పద్మపత్రాల చాటున ఎందుకో దాగి ఉన్నాడు. దాన్నే ప్రశ్నిస్తున్నాడు కవి. అలరు పడంతులెల్లరూ హిమాంబులన్ నవమల్లికా సతిన్, జలకములార్చినారు వనజాత పరాగములద్దినారు, మేల్జిలుగు హోరంగు పొందళ్లకు చీరలు కట్టి పెళ్లికంచు, కోమల జలజాత పత్రముల మాటున నేటికి దాగినాడవో. పువ్వులని, నవమల్లికను పెళ్లికూతుర్ని చేసి ముస్తాబు చేశాయి. పెళ్లికుమారుడు అలివరుడు కోసం అందరూ నిరీక్షిస్తున్నారు. ఆమెకు తళుకు చీరలు కట్టారు, పెళ్లి ముస్తాబు చేశారు. కాని అతడు పద్మపత్రాల చాటున దాగిపోయాడు. ఎందుకో రాడు. ఇందలి ప్రతి పద్యము హృద్యమై, మరంద భరితమై భాసిస్తున్నాయి. సమయం కట్టడి చెయ్యకపోతే అన్ని పద్యాలు చదవాలనిపిస్తుంది. నవ్య కవిత్వంలో కృష్ణపక్షం ప్రవేశించే వరకు పద్యాలు వెన్నెల రేఖలు తళుకులీనటం అతి అరుదు. కృష్ణశాస్త్రి ప్రతి పద్యం శోభాయమానంగా తళుకులీనుతుంది.
1: మీరింతవరకు శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం కావ్యం గురించి డాక్టర్ అవంస సోమసుందర్ గారి ప్రసంగ వ్యాసం విన్నారు. చదివిన వారు శ్రీమతి ఏవి భారతి. మీరింతవరకు ప్రభాతరేఖలు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఈనాటి ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా హ్యాపీ చిత్రం కోసం కృష్ణకుమార్ కున్నత్ పాడిన పాట వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం కులశేఖర్.

0: బంగారం ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు గజని చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు కార్తిక్, సంగీతం హారిస్ జయరాజ్, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు తండేల్ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్, నాకాష్ ఆజీజ్, శ్రేయాఘోషల్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు మహర్షి చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్, ఎంఎం మానసి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ

0: ఆకాశవాణి
1: ఆసక్తి గల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
0: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
1: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు, సూచనలు అందించవచ్చు.
0: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు అత్తారింటికి దారేదే చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
2: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్ సుచిత్ర పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం రామ్ జోగయ్య శాస్త్రి.

0: మీరింతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు నిలయంలో సమయం 8:15. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I am Abhishek Mukhopadhyay. The headlines. Prime Minister Narendra Modi

0: గిన శ్రీ పైడితల్లి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవం, చురుగ్గా సాగిన ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, మౌలిక వస్తులు, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. పైథాన్ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్క్ అసైన్మెంట్ అప్లికేషన్ను ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించి అభినందించారు. విద్యారంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఒలింపిక్ డే సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయనగరంలో ఆయన ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం మన బాధ్యతని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఆలయ విస్తరణానంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట పూర్తి కావడంతో సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉండగా 100% గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నీట్ పునఃపరీక్ష జిల్లాలోని 6 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ పునఃపరీక్షకు మొత్తం 1,901 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 156 మంది గైరుహాజరైనట్లు అధికారులు వెల్లడించారు. సంయుక్త కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ పలు పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలోని వివిధ వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకేచోట చేరి స్వయంగా యోగాసనాలు వేశారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రారంభించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. కలెక్టర్ కార్యాలయ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ది, వివిధ ప్రభుత్వ పథకాల ప్రగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. పలు కీలక ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి గారి చిత్రగీత కదంబం వింటారు. సంగీతం అనేది భాష నుండి వచ్చే అందమైన అనుభూతి. మంచి సంగీతం మనకు వినోదాన్ని ఇవ్వడంతో పాటు జీవితాంతం మనతోనే ప్రయాణిస్తుంది. అలాంటి ఎన్నో మధురమైన స్వరాలను

అందించి తెలుగు సినీ సంగీతాన్ని భారతదేశానికే కాకుండా ప్రపంచానికి వినిపించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారి గురించి తెలుసుకుంటూ ఆయన స్వరపరిచిన కొన్ని అద్భుతమైన గీతాలను విందాం. 1961 జూన్ 4 ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరులో జన్మించిన కీరవాణి గారి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి. ప్రముఖ రచయిత నటుడు శివశక్తి దత్తగారు ఆయన తండ్రి. సాహిత్యం సంగీతం కలల వాతావరణంలో పెరిగిన కీరవాణి చిన్నప్పటి నుండే సంగీతంపై అపారమైన ఆసక్తిని పెంచుకున్నారు. సంగీతాన్ని కేవలం వినోదంగా కాకుండా భావాలను వ్యక్తపరిచే సాధనంగా భావించిన ఆయన నిరంతర సాధనలో తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. ఇప్పుడు ఎంఎం కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడు చిత్రం నుండి ఒక పాట వింటారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
4: సంగీత దర్శకుడిగా కీరవాణి గారి ప్రయాణం 1990 ప్రారంభమైంది. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన మనసు మమత చిత్రానికి ఆయన తొలిసారి సంగీతాన్ని అందించారు. ఆ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన కీరవాణి చాలా తక్కువ సమయంలోనే తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. క్షణక్షణం, అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, క్రిమినల్, అన్నమయ్య, శ్రీరామదాసు, ఛత్రపతి, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ప్రేమగీతాలకు మాధుర్యాన్ని, భక్తిగీతాలకు భక్తిరసాన్ని, జానపద గీతాలకు సహజత్వాన్ని, నేపథ్య సంగీతానికి ఉత్కంఠను జోడించి ప్రతి చిత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఎంఎం కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన క్రిమినల్ చిత్రం నుండి ఒక పాట వింటారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు వరదగుడి కార్యక్రమంలో సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారి చిత్రగీత కదంబం. కీరవాణి గారి సంగీతంలో వినిపించే ప్రతి స్వరం హృదయాన్ని తాకుతుంది. పాటల్లోని సాహిత్యాన్ని అర్థం చేసుకుని దానికి తగిన భావాన్ని స్వరాల రూపంలో వ్యక్తపరచడం ఆయన ప్రత్యేకత. తెలుసా మనసా, జయ జయ మహావీర, పచ్చబొట్టేసిన, దండాలయ్య, నాటునాటు వంటి అనేక పాటలు సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన సంగీతంలో వినిపించే వాద్యాల సమన్వయం, గాయకుల ఎంపిక, నేపథ్య సంగీతం ప్రతి అంశంలోనూ ఆయన ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు చిత్రసీమలో విజయవంతమైన సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కీరవాణి గారు భారతీయ సంగీతాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన అరుదైన సంగీత దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారితో కలిసి చేసిన చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా బాహుబలి చిత్రానికి అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాటకు లభించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు, అకాడమీ అవార్డు అనగా ఆస్కార్ భారతీయ సినీ పరిశ్రమల్లోనే ఎంతో గొప్ప స్థాయికి తీసుకుని వెళ్లి ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచారు. ఇప్పుడు ఒక పాట వింటారు.

ఎంఎం కీరవాణి గారి అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. జాతీయ చలనచిత్ర పురస్కారాలు, అనేక నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో గోల్డెన్ గ్లోబ్, ఆస్కర్ వంటి అత్యున్నత గౌరవాలు లభించాయి. సంగీతం అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది భావాలను వ్యక్తపరిచే ఒక అద్భుతమైన భాష అని తన ప్రతి పాటతో, స్వరంతో నిరూపించిన మహోన్నత సంగీత దర్శకుడు కీరవాణి గారు. ఆయన అందిస్తున్న పాటలు మనకందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఒక పాట వింటారు.

మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారి చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 9 గంటలు. ఇప్పుడు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలోకి వెళ్లే ముందు శ్రోతలకు గమనిక. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి వర్యులు గౌరవనీయులు డాక్టర్ ఎల్ మురుగన్ గారు 2 రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఈరోజు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం ఆకాశవాణి సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలంటే మాకు ఉత్తరం పంపించాల్సిన మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. పిన్కోడ్ 517501, ఆంధ్రప్రదేశ్. మా చిరునామా మరొకసారి చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. పిన్కోడ్ 517501, ఆంధ్ర

ఆంధ్రప్రదేశ్. చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి ఉత్తరం విజయనగర కాలనీ చంద్రగిరి నుండి చంద్రబాబు, రమాదేవి, ప్రతిభ, ప్రదీప్, యశికాంత్, ధీరజ్, శశాంక్ వీరందరూ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం నుండి ఏమైంది ఈవేళ అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట.

తర్వాతి ఉత్తరం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి రాస్తున్నారు. కలిసొచ్చిన అదృష్టం చిత్రం నుండి వందనాలు వందనాలు అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడువులో తామరా,
7: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సైబాల్.
8: చిత్రలేఖ కార్యక్రమంలో తరువాతి ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా రాస్తున్నారు. వీరందరూ పెద్ద చిత్రం నుండి రైరై రారా అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో చిత్రలేఖ కార్యక్రమం వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో తరువాతి ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరూ పెదరాయుడు చిత్రం నుండి కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: చిత్రలేఖ కార్యక్రమంలో తరువాతి ఉత్తరం మాదరపాకం వినాయక్ నగర్ నుండి రాస్తున్నారు. వీరు మణశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుండి మీసాల పిల్ల అనే పాటను ప్రసారం చేయండి అంటూ ఉమాపతి, పూర్ణిమ, దిల్లీబాబు, తులసి, మేకశ్రీ, మన్నికుమార్, గీతాన్సాయి రాస్తున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం చిత్రలేఖ కార్యక్రమంలో తరువాతి ఉత్తరం తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా నుండి రాస్తున్నారు. మూగ మనసులు చిత్రం నుండి ఈనాటి ఈ బంధం ఈనాటిదో అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎం రామయ్య, శ్రీధర్, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, చైత్రికశ్రీ. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.
4: ఈనాటి ఈ బంధం ఏనాటి

తరువాతి ఉత్తరం తిరుపతి జిల్లా ముత్యాలరెడ్డిపల్లి నుండి ఎం మునికృష్ణ, విద్యాసాగర్ రెడ్డి, కార్తికేయ రెడ్డి, కావ్యారెడ్డి రాస్తున్నారు. వీరందరూ రణం చిత్రం నుండి నా పేరు చిన్న అనే పాటను ప్రసారం చేయండి అని కోరారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఈమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం కర్ణాటక రాష్ట్రం హోస్కోటే తాలూకా ఎస్ నారాయణకెరె గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, నాగరాజాచారి.

మునిరత్నం మారాస్తున్నారు. వీరందరూ, "భరతని నేను" చిత్రం నుండి "వచ్చాడేయో సామి" అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. వీరికోసం ఈ పాట.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35 నిమిషాలకు
1: మీ ప్రియమైన ఆకాశ

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తుంది.
2: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు రాస్తున్నారు. వీరందరూ సంక్రాంతికి వస్తున్నాము చిత్రం నుండి గోదారి గట్టు మీద రామశిలకవే అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, అక్షయ్ రాస్తున్నారు. వీరందరూ గంధర్వకన్య చిత్రం నుండి రమ్యం రాగం నవ్యం నాట్యం అనే పాటను వినిపించండి అని కోరారు. వీరికోసం ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో చివరగా ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయితేజ, లీలాసింగ్ రాస్తున్నారు. వీరందరూ నిన్నే పెళ్లాడుత చిత్రం నుండి ఎటో వెళ్లిపోయింది మనసు అనే పాటను ప్రసారం చేయండి అని కోరారు. వీరికోసం ఈ పాట.

మీరింతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగంపై ప్రత్యేక కార్యక్రమం. ప్రొఫెసర్ ప్రణవ్ పెద్దింటి గారితో పరిచయం. పరిచయకర్త ఎన్ మణిగారు, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కోఆర్డినేటర్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట, కనపడుతున్న పరికరం డ్రోన్. వ్యవసాయంలో, నిఘా వ్యవస్థలో, యుద్ధాల్లో, ఇలా ప్రతి పనిలోనూ డ్రోన్ల వినియోగం విరివిగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల గురించి, వాటి ఉపయోగాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణవ్. ప్రణవ్ గారు నమస్తే అండి.
1: మణి గారు నమస్తే అండి.
0: ప్రణవ్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డ్రోన్ అనే మాట విరివిగా వినపడుతోంది కదండి. ప్రతి పనిలోనూ కూడా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, అలాగే డ్రోన్ లో ఎన్ని రకాలుంటాయి అనేది వివరిస్తారండి.
1: తప్పకుండా అండి. డ్రోన్ అనేసరికి ఏరియల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయండి, మ్యాన్డ్ అన్మ్యాన్డ్ అని.

0: సో మ్యాన్డ్
1: ఓకే
0: సిస్టమ్స్ అంటే మనం కన్వెన్షనల్ గా ట్రావెల్ చేసేటువంటి ఏరోప్లేన్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ కిందకు వస్తాయి.
1: ఓకే
0: అలాగే అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనేవి, ఈ డ్రోన్స్ అనేవి వాటిల్లో ఒక క్లాస్ అనమాట. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి, బట్ డ్రోన్స్ అనేవి ప్రధానంగా అన్మ్యాన్డ్. గత దశాబ్ద కాలంలో వీటి యొక్క ఉపయోగం చాలా పెరుగుతూ వచ్చింది అన్ని దేశాల్లోనూ. వీటిల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయండి. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటారు, అంటే ఇవి విమానం లాగా ఉంటాయి, వీటికి ప్రొపెల్లర్స్ ఉండవు అన్నమాట. సో వింగ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి, అందువల్ల ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటాం వాటిని. ఇందులో రెండు ఏంటంటే మల్టీ రోటార్ డ్రోన్స్ అంటారు, అంటే వీటికి మూడు లేదా నాలుగు ఆర్ ఇంకా ఎక్కువ ప్రొపెల్లర్స్ ఉంటాయి. అంటే మనం ఫ్యాన్స్ లాంటివి చూస్తూ ఉంటాం కదా, డ్రోన్స్ కి కార్నర్స్ లో ఉంటాయి. సో
1: అవునండి.
0: వాటిని టెక్నికల్ పరిభాషలో ప్రొపెల్లర్స్ అంటారు. సో
1: ఓకే.
0: ఎన్ని ప్రొపెల్లర్స్ ఉంటే దాన్ని బట్టి మల్టీ రోటర్స్ అంటారు అన్నమాట. నాలుగు ఉంటే క్వాడ్ కాప్టర్ అంటారు, ఆరు ఉంటే హెక్సాకాప్టర్ అంటారు, ఎనిమిది ఉంటే ఆక్టోకాప్టర్ అంటారు. సో ఆ డ్రోన్ మొయ్యాల్సిన బరువును బట్టి మనము ఎన్ని నెంబర్ ఆఫ్ మోటార్స్ పెట్టాలి, ఎన్ని ప్రొపెల్లర్స్ పెట్టాలి అనేది నిర్ణయించుకుంటాం. సో అయితే ప్రధానంగా వీటిల్లో ఏంటంటే ఫిక్స్డ్ వింగ్ అనేది ఎక్కువ రేంజ్ ఉంటుందండి, అంటే ఇవి ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాయి లిమిటెడ్
1: ఓకే.
0: పవర్ తో. కాకపోతే ఇవి ఉన్న ప్లేస్ నుంచి ల్యాండ్ అవ్వడం, టేక్ ఆఫ్ అవ్వడం చేయలేవు మన ఏరోప్లేన్స్ లాగా. బట్ మల్టీ రోటార్ డ్రోన్స్ అంటే ఏంటంటే, వీటినే రోటరీ వింగ్ డ్రోన్స్ అని కూడా అంటారు, ఇవి ఉన్న ప్లేస్ నుంచే పైకి ఎగరగలవు, మళ్ళీ అదే ప్లేస్ లో ల్యాండ్ కూడా అవ్వగలవు. వీటికి రన్వే గానీ ఎలాంటి ప్రొపల్షన్ సిస్టమ్స్ అవసరం ఉండవు. సో మనం బయట ఇప్పుడు మ్యారేజెస్ లో గానీ, ఇప్పుడు టీవీల్లో వార్స్ అండ్ డిజాస్టర్స్ టైంలో చూపిస్తున్న డ్రోన్స్ కానీ, ఇవన్నీ రోటరీ వింగ్ డ్రోన్స్ కిందకు వస్తాయండి. సో వీటిని ఎక్కడ ఉంటే అక్కడ నుంచే మనం ఉపయోగించవచ్చు. కాకపోతే వీటికి ట్రావెల్ టైం అనేది తక్కువ ఉంటుందండి. బ్యాటరీ లైఫ్ తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో యూజ్ చేసే డ్రోన్స్ 15 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకే మనం ఉపయోగించగలం ఒక బ్యాటరీని. ఈ రెండు రకాల వాటి అడ్వాంటేజెస్ ని మిళితం చేసి వచ్చే వాటిని హైబ్రిడ్ డ్రోన్స్ అంటారు. సో అవి చూడడానికి విమానం లాగా ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం వాటికి ప్రొపెల్లర్స్ కూడా ఉంటాయి. సో దానికి రన్వే అవసరం లేదన్నమాట. ముఖ్యంగా మిలిటరీలో ఎక్కడైతే ఎక్కువ దూరం ప్రయాణించాలో అక్కడ మనం ఇలాంటి డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారండి.
1: ఇప్పుడు మన దేశంలో ఏ రంగాల్లో ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారు తెలియజేస్తారా?
0: సో మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశము కాబట్టి ప్రథమంగా మనకి వ్యవసాయంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. అది కూడా ఈ పెస్టిసైడ్స్ మందుల పిచికారీకి, దానికి స్ప్రేయింగ్ డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు ఒక 96 to 100 టైప్స్ ఆఫ్ డ్రోన్స్ మన ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినాయండి. వీటిల్లో కూడా 60% ఎక్కువ డ్రోన్స్ వ్యవసాయానికి సంబంధించిన అప్లికేషన్స్ కోసమే తయారు చేస్తున్నారు, వాటినే వాడుతున్నారు కూడా అండి. సో వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత వచ్చి రక్షణ. మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నాం గానీ, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, మన విజయవాడ ఫ్లడ్స్ లో కానివ్వండి, రక్షణ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ముఖ్యంగా పోలీస్ విభాగం వారు, మిలిటరీ వాళ్ళు వీటిని ఉపయోగిస్తున్నారండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మౌలిక సదుపాయాలు మనకి ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ కానివ్వండి, అంటే బిల్డింగ్స్, రోడ్స్, వీటిని మనం ఎప్పటికప్పుడు వాటి డ్యామేజ్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి కదా. సో
1: అవునండి.
0: అటువంటి వాటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని తగ్గిస్తూ సాంకేతికతను పెంచడానికి డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మిలిటరీ అండ్ వ్యవసాయంలో ప్రధానంగా వాడుతున్నారు మన దగ్గర. చిత్ర
1: ఓకే.
0: పరిశ్రమలో ఇది ఎప్పటి నుంచో ఉంది, మన పెళ్లిళ్ళలో కూడా మీరు చూస్తూ ఉండుంటారు.
1: అవునండి.
0: సో ఇలా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీ కూడా బాగా వాడుతున్నారు. అయితే
1: ఓకే.
0: ఈ మధ్యన యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎయిమ్స్ వీళ్ళందరూ కలిసి డ్రోన్ డెలివరీ కూడా ఇండియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారండి.
1: ఓకే.
0: బెంగళూరులో ఇది ఆల్రెడీ మొదలైంది. డ్రోన్స్ ద్వారా మనకి ఆన్లైన్ డెలివరీ సిస్టమ్స్ డ్రోన్స్ ని యూజ్ చేసుకుంటున్నాయండి. ముఖ్యంగా ఎయిమ్స్ వాళ్ళు మెడికల్ సేవల్ని ఎలా డ్రోన్స్ తో అందించాలి అనేది కూడా ఇప్పుడు ఆన్ గోయింగ్ రీసెర్చ్ అండి. అది కొన్ని రిమోట్ విలేజెస్ లో, లంక గ్రామాలు అలాంటి ఉన్న చోట్ల డ్రోన్స్ తో మెడికల్ కిట్స్ అవి డెలివర్ చేయడం అది కూడా జరుగుతుందండి.
1: భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పాలనలో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నమో డ్రోన్ దీది అంటూ చెప్పి వ్యవసాయంలో ఈ డ్రోన్స్ ని అందించడం, తద్వారా దిగుబడి ఎక్కువగా చేయడం అనే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఈ నమో డ్రోన్ దీది పేరిట వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే ఇందాక మీరు అన్నట్టుగా రక్షణ రంగంలో కావచ్చు, డ్రోన్స్ ఉపయోగం ఎలా జరుగుతోంది అనేది వివరిస్తారండి.
0: తప్పకుండా అండి. ఏదైనా టెక్నాలజీని మనం తీసుకుంటే, ఉదాహరణకి ట్రాక్టర్స్ అనేవి మనకి ఎంత విరివిగా వాడకంలోకి వచ్చాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, భారతదేశంలో మన ఫార్మర్స్ వాటిని విరివిగా ఉపయోగించడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది మనకి. వీటిని ఏమంటారంటే టెక్నాలజీ అడాప్షన్ అంటారండి. సో వీటి మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతోంది. అంటే ఒక్కొక్క దేశంలో ఉన్న వాళ్ళ

0: సోషియో ఎకనామిక్ పరిస్థితుల వల్ల కానివ్వండి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కానివ్వండి, ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క టైం పడుతుందండి జనబాహుళ్యంలోకి రావడానికి. డ్రోన్స్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని భారతదేశం అలాగే మోడీ గవర్నమెంట్ కానివ్వండి, మన లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ గా తీసుకున్నాయి. ఇందులో మన ఇండియాలో జరిగిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, రకరకాల సోషల్ గ్రూప్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ కి నమో డ్రోన్ దీది కానివ్వండి, లేదా ఫార్మర్స్ ని ప్రత్యేకించి కానివ్వండి, స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, అలాగే పోలీసులు కూడా అందరికీ ఈ అవేర్నెస్ ఉండదు కదండి, సో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానివ్వండి. టెక్నాలజికల్ అవేర్నెస్ మీద ఫస్ట్ ఫోకస్ చేసేయండి మన గవర్నమెంట్స్, బోత్
1: ఓకే.
0: స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. సో వాటిల్లో ఈ నమో డ్రోన్ దీది అనేవి కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. అదేంటంటే,
1: ఓకే.
0: మహిళలు మనకి మేజర్ సోషల్ గ్రూప్స్ గా ఉన్నారు. అది కూడా ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఏంటంటే, ఎక్కువ మహిళలు ఉండడం
1: అవును.
0: వాళ్ళకి తోడ్పాటుగా ఉంటే తొందరగా ఈ టెక్నాలజీ అనేది వినియోగంలోకి వస్తుంది అనే మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కీమ్ అండి అది, డ్రోన్ దీది అనేది. సో
1: ఓకే.
0: ప్రత్యేకించి మహిళలకి డ్రోన్ పైలట్ గా వాళ్ళని మార్చడం అనేది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి. అలా చేయడం ద్వారా వ్యవసాయంలో మందులు పిచికారీ కానివ్వండి, సైన్యంలో సర్వీలెన్స్, సో అవి కూడా మన దేశంలో ఉన్న ఉమెన్ తో చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో మొదలైన మంచి ఇనిషియేటివ్ అండి అది. సో దీని ద్వారా ఫస్ట్ ఫేజ్ లో జరిగిన దాంట్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే లేడీస్ కి ప్రతి స్టేట్ లోనూ ఇనిషియేటివ్ స్టార్ట్ అయిందండి. సో దీని ద్వారా సుమారుగా ఇప్పటికే ఒక 60,000 మంది వరకు డ్రోన్ దీదీలు ట్రైనింగ్ శిక్షణ పొందారు. సో వాళ్ళని వివిధ రంగాల్లోకి పంపించాలనేది దీని ముఖ్య ఉద్దేశం అండి.
1: సో ఇందాక మీరు అన్నారు కదండి, విపత్తుల సమయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తారు అని, అది ఏ విధంగా ఉపయోగిస్తారండి?
0: ఇప్పుడు మామూలుగా మన అందరికి డ్రోన్ అనేటప్పటికి మైండ్ లో ఉండేది ఏంటంటే, ఒక ఎగిరే పరికరం అన్నట్టుగా మన ఇమాజినేషన్ వస్తుందండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. బట్ యాక్చువల్ గా ఇంపార్టెంట్ ఏంటంటే, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, అది ఎగిరేలా చేయడం కొంతవరకే అండి, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే, దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము, ఆ ఉపయోగించే పర్పస్ కి మనం ఎలాంటి డ్రోన్ తయారు చేసుకోవాలి, దానికి యాక్చువల్ గా డిమాండ్ ఎంత ఉన్నది, దీని మీద డ్రోన్ ఇండస్ట్రీ అనే ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే, ఇక మన స్టేట్ గవర్నమెంట్ ఒక 300 ఏకర్స్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది డ్రోన్ సిటీ అనేది పూర్వకల్లులో ప్రారంభించడానికి. సో అక్కడ వాళ్ళు చేయబోతున్నది ఇదే అనమాట అండి, అంటే ఏ రంగంలో ఎంత డిమాండ్ ఉంది, దానికి ఇండస్ట్రీని ఎంత ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే దాని మీద అక్కడ వర్క్ చేస్తారు సైంటిస్ట్స్, సోషల్ వర్కర్స్, అలా వేరియస్ సోషల్ గ్రూప్స్ వాళ్ళండి. ఇప్పుడు మీరు అన్నట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పర్పస్ తీసుకుంటే, మనము అందులో కొన్ని సోషల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎన్జిఓస్ కానివ్వండి, డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి వాళ్ళు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి. వీళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయండి డిజాస్టర్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ని తీసుకున్నాం అనుకోండి, ఫ్లడ్స్ అవి వచ్చిన చోట ఒక్కొక్కసారి వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండదు, వీళ్ళు వైర్లెస్ ఉపయోగిస్తారు కదండి, ఆ సిస్టమ్ లేకపోతే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో ఒక డ్రోన్, కంటిన్యూస్ గా ఎగిరే డ్రోన్స్ ఉంటాయి, టెథర్డ్ డ్రోన్స్ అని చెప్పి అంటాం వాటిని. అవేంటంటే, ఒక గ్రౌండ్ సోర్స్ నుంచి వైర్ కనెక్ట్ అయి ఉంటుందండి డ్రోన్ కి, సో వాటికి బ్యాటరీ ఎంతసేపు వస్తుంది ఈ బాధరబంది ఉండదు. సో ఆ డ్రోన్ కంటిన్యూగా కమ్యూనికేషన్ సిస్టమ్ ని పట్టుకుని ఎగురుతూ ఉంటుంది కావాల్సిన హైట్ లో. సో విచ్ ఎస్టాబ్లిషెస్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట డిజాస్టర్ టైమ్ లో పోలీస్ వారికి, సో దట్ ఎక్కడ ఏం అవసరం ఉంది ఇదంతా అటు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇటు పోలీసుల మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పరుస్తుందండి. సో అదొక అప్లికేషన్. రెండోది, మన అందరం చూసినట్టుగా ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ కానివ్వండి, మెడిసిన్స్ డెలివరీ కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఇప్పుడు బెంగళూరులో మనుషుల్ని కూడా డ్రోన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ అయిందండి. మన గుంటూరులో కూడా ఒక ఆయన తయారు చేశారు డ్రోన్ టాక్సీ అని చెప్పి, అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయండి డ్రోన్స్ ఉపయోగించి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి డిజాస్టర్ టైమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, డామేజ్ ఎస్టిమేషన్, మనకి అసలు ఫ్లడ్ ఎన్ని ఏకర్స్ లో ఉంది, ఇవన్నీ మనకి ఇదివరకు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కానీ అనాలిసిస్ చేయలేకపోయేవారు. గవర్నమెంట్ కి డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట రిలీఫ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి. ఇప్పుడు ఒక డ్రోన్ ఒక 15 to 20 మినిట్స్ ఎగిరితే మనం ఒక 20-30 ఎకరాల వరకు అసలు ఫ్లడ్ ఎంత స్ప్రెడ్ అయింది మొత్తం మనం, ఎందుకంటే డ్రోన్ లో జీపీఎస్ సిస్టమ్స్ ఉంటాయండి, అవి కంటిన్యూస్ గా మన సాటిలైట్స్ డేటాతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఏంటంటే, మెజర్మెంట్స్ కూడా మనము డ్రోన్ నుంచి వచ్చే డేటాతో రియల్ టైమ్ లో చేయొచ్చండి. అట్లాంటి రీసెర్చ్ కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎం లో మేము చేసేటటువంటి రీసెర్చ్ వాటికి సంబంధించిందేనండి.
1: ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా డ్రోన్స్ ఉపయోగం అనేది ఉంటుంది అన్నారు.

0: అది ఏ విధంగా ఉంటుందండి?
1: ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది గవర్నమెంట్ బాధ్యత కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకి మనము రోడ్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రోడ్స్ మెయింటెనెన్స్ అనేది మన R&B వాళ్ళ బాధ్యత, స్టేట్ తీసుకుంటే, సెంట్రల్ తీసుకుంటే NHAI వాళ్ళు, వీళ్ళంతా దాని మీద వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మన భారతదేశం లాంటి దేశాల్లో ఏంటంటే వేరీడ్ క్లైమేట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాయండి. రోడ్స్ కానీ
0: ఓకే
1: బిల్డింగ్స్ కానివ్వండి, అక్కడ ఉండే లోకల్ టెంపరేచర్, వెదర్, రెయిన్ఫాల్, వీటి వల్ల వాటిల్లో డ్యామేజ్ అనేది రకరకాలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేషనల్ హైవేస్ మీద రోడ్లు ఒకలా డ్యామేజ్ అవుతాయి, మన పల్లెటూళ్ళల్లో అలాగే లోకల్ రోడ్స్ లో ఇంకొకలాగా డ్యామేజ్ అవుతాయి. సో ఇట్లాంటివన్నీ మానిటర్ చేయడానికి ప్రస్తుతం మన R&B శాఖలు కానివ్వండి, ఇంజనీరింగ్ శాఖలు కానివ్వండి, డైరెక్ట్ గా మనుషుల్ని పంపించి సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి, ఎండాకాలం అయిపోయిన తర్వాత ఒకసారి, 3 4 సార్లు వీటన్నిటిని మానిటర్ చేయాలండి. దీనికి యాక్చువల్ గా చాలా బడ్జెట్ లో సింహభాగం వీటికే పోతుంది అనమాట. అదే వీటిల్లో మనం డ్రోన్స్ ఉపయోగాన్ని కనుక పెంచినట్టయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డ్రోన్స్ సాటిలైట్స్ తో కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి, నేను ఒక కెమెరాని కానీ, అలాగే మల్టీస్పెక్ స్పెక్ట్రల్ కెమెరాని కానీ, అలాగే రకరకాల సెన్సార్స్ ఉంటాయండి. ఉదాహరణకి మన ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ విభాగాలు ఉంటాయి కదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు కంపెనీల దగ్గర ఏ గ్యాస్ ఎమిట్ అవుతుంది, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలని మెయింటెనెన్స్ కిందకే వస్తాయండి. ఒక మీథేన్ గ్యాస్ ఎంత ఎమిట్ అవుతుంది అని తెలియాలంటే డ్రోన్ కి ఆ మీథేన్ సెన్సార్ పెట్టి మనం పంపించవచ్చు, ఫలానా ఇండస్ట్రీ దగ్గర ఎంత అవుతుంది అని. అలాగే పవర్ లైన్స్, హై రైజ్ టవర్స్ ఉంటాయి, పవర్ ఇన్స్పెక్షన్ టవర్స్ ఉంటాయి, వీటన్నిటికీ ఇప్పుడున్న సాంకేతికత ఏంటంటే మనుషులే వెళ్ళి, ఇవన్నీ చాలా రిస్కీ జాబ్స్ కూడా అండి, హై టెన్షన్ వైర్స్ మీద మనుషులు వర్క్ చేయడము, అలాగే సీసీ కెమెరాలు, సర్వీలెన్స్, ఇవన్నీ కూడా సీసీ కెమెరాస్ ఇలాంటి వాటి ద్వారా చేస్తున్నాం కదా. సో వీటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని బాగా తగ్గించచ్చు అండి వీటన్నిటిలోనూ, డ్రోన్స్ ఉపయోగం మొదలు పెడితే. సో ఈ తీసుకునే డేటా అంతా, ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్ లో ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎన్ని పాట్ హోల్స్, గుంతలు ఉన్నాయి, దీనికి ఏ రకమైన మెయింటెనెన్స్ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా జస్ట్ డ్రోన్ ఫోటోలు స్టిచ్ చేసి ఒక 3D మోడల్ తయారు చేయడం ద్వారా ఒక రోజులో దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల రోడ్ ని మనం అనలైజ్ చేయొచ్చు అండి. అలాగే హై రైజ్ బిల్డింగ్స్, కొన్ని బ్రిడ్జెస్, ఇప్పుడు ఒక 40 50 ఇయర్స్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి మానిటరింగ్ కూడా మనం ఈ డ్రోన్స్ పంపించడం ద్వారా చేయొచ్చు. థర్మల్ కెమెరాలు ఇలాంటివి ఫిక్స్ చేసిన డ్రోన్లు ఉన్నాయనుకోండి, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎంత డ్యామేజ్ ఉంది వాటిల్లో. ఇప్పుడు బ్రిడ్జెస్ మీరు తీసుకుంటే కొన్ని ఐరన్ స్క్రూస్ లాంటివి ఉంటాయండి, వాటి రెగ్యులర్ గా వెళ్ళి వాటిని మానిటర్ చేయడం కష్టమవుతుంది. అలాంటి వాటికి మనం డ్రోన్లని ఉపయోగించుకోవచ్చు అండి.
0: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదండి, చట్ట విరుద్ధంగా వాడుతున్నారనేవి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ
1: అవునండి,
0: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని చట్టాలు అంటూ ఉంటాయి కదండి, ఆ చట్టాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, అలాగే ప్రభుత్వ పరంగా వీటి వినియోగంకి ఉన్న నియంత్రణ ఏమిటి అనేది తెలియజేస్తారా?
1: తప్పకుండా అండి. ఇప్పుడు ఈ డ్రోన్స్ అనేవి మన ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఇవి కూడా మన పౌర విమానయాన శాఖ కిందకే వస్తాయండి ఈ నిబంధనలన్నీ కూడా. సో ఇప్పటి వరకు ఫ్లైట్స్ కి, హెలికాప్టర్స్ కి ఏవైతే క్లియరెన్స్ లో ఇవన్నీ ఇస్తారో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం, డీజీసీఏ అంటాము, ఇది పౌర విమానయాన శాఖకి అనుబంధమైన ఆర్గనైజేషన్ అండి. సో ఇండియాలో ఎయిర్ స్పేస్ ఆపరేషన్ అన్నిటికీ, అది మిలిటరీ అయినా సివిల్ ఏవియేషన్ అయినా ఏవైనా కూడా, వీళ్ళు రెగ్యులేట్ చేస్తారండి. సో ఈ డ్రోన్స్ ఎప్పుడైతే ఉపయోగంలోకి వచ్చాయో, సో వీళ్ళు 2021లో మొదటిసారిగా డ్రోన్ రూల్స్ అనేటటువంటి గెజెటెడ్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసిందండి మన ఇండియన్ గవర్నమెంట్. సో డీజీసీఏ వీటిని నియంత్రిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, ఇండియాలో ఉపయోగం ఎలా ఉంది, ఏ చోట ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి, వీటిని బట్టి రూల్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారండి. ఇప్పటికీ వీటిల్లో ఒక మూడు మూడు రకాల వెర్షన్స్ వచ్చాయి ఈ రూల్స్ లో, అన్ని చెప్పలేను కాబట్టి కొన్ని మీకు ప్రధానమైనవి ఇప్పుడు చెప్తానండి. ముఖ్యంగా డ్రోన్ మన దగ్గర ఉంది అంటే దానికి, ఇప్పుడు మనము మన దగ్గర ఒక 2 వీలరో 4 వీలరో వెహికల్స్ ఉన్నాయనుకోండి, మనం RTO ఆఫీస్ కి వెళ్ళి ఎలా అయితే ఒక నెంబర్ ప్లేటు, మనకి ఒక లైసెన్స్ తీసుకుంటామో, అలాగే డ్రోన్స్ కి కూడా RPTO అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి డీజీసీఏ వారు. సో RPTO అంటే ఏంటంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండి. ఇండియాలో ప్రస్తుతానికి ఒక 200 వరకు ఉన్నాయి. మనము డ్రోన్ ని ఉపయోగించాలనుకునే ప్రతి వాళ్ళు వెహికల్స్ లో ఎలాగైతే 2 వీలర్, లైట్ మోటార్ వెహికల్ అని చెప్పి మన లైసెన్స్ లో క్లాసెస్ ఉంటాయో, డ్రోన్స్ లో కూడా అలాగే less than 25 kg డ్రోన్స్ అయితే స్మాల్ కేటగిరీ అని అలా కేటగరైజేషన్ చేశారండి డ్రోన్ రూల్స్ ప్రకారం. సో మనం ఏ డ్రోన్ ఎగరేయాలో ఆ పైలట్

0: ఆ లైసెన్సింగ్ ఇస్తారండి ఈ ఆర్పిటిఓస్ లో. అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. మన వెహికల్ ని ఎలా రిజిస్టర్ చేసుకుంటామో అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. అప్పుడు వారు ఒక నెంబర్ ఇస్తారు, యుఐఎన్ నెంబర్ అంటారు, యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట. అది అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కూడా అంటారు. సో మన వెహికల్ కి నెంబర్ ప్లేట్ ఎలా ఉంటుందో మన డ్రోన్ కి కూడా అది ఐడెంటిటీ అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ గానీ ఏది జరిగినా మనము వాళ్ళకి రిపోర్ట్ చేయాలి ఈ నెంబర్ కోడ్ చేస్తూ అండి. అలాగే మన ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని 3 భాగాలుగా విభజించారండి, గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్ అని. డ్రోన్ ని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరంలో ఉపయోగించదలుచుకున్నాం అనే దాన్ని బట్టి మనం ఏ జోన్ లో ఉన్నాం అనేది నిర్ణయిస్తారండి. రెడ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్ కి 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉన్న ఏరియా అంతా రెడ్ జోన్ అండి. ఇక్కడ మనకి డ్రోన్స్ ఎగరేయడానికి అనుమతి ఉండదు నార్మల్ కేసెస్ లో, స్పెషల్ ఏదైనా అప్రూవల్స్ ఉంటే తప్ప కుదరదండి. అలాగే 5 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు కొంత ఎత్తు వరకే మనం ఎగరేయగలమండి. అలాగే బియాండ్ 15 కిలోమీటర్స్ మొత్తం గ్రీన్ జోన్ అనమాట. ఇక్కడ మనం 400 అడుగుల వరకు, భారత భూభాగంలో మనం 400 అడుగుల ఎత్తు వరకు ఎవరైనా డ్రోన్ ఎగరేయచ్చండి. సో ఎగరేసే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి, ఎగరేసే డ్రోన్ కి యుఐఎన్ నెంబర్ ఉండాలి, వాళ్ళు గ్రీన్ ఆర్ ఎల్లో జోన్ లో ఉండి ఉండాలి. సో వీటన్నిటిని నియంత్రించడానికి ఒక వెబ్సైట్ కూడా డీజీసీఏ వాళ్ళు తయారు చేశారు, దాన్నే డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అని అంటారు. సో ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ లో ఏంటంటే రియల్ టైమ్ లో ఈ ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుందండి. మనం డ్రోన్ ని రిజిస్టర్ చేయాలన్నా, పైలట్ లైసెన్స్ తీసుకోవాలన్నా అన్నిటికీ ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనేది సింగిల్ విండో లాగా.
1: యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలంటారు.
0: తప్పనిసరిగా పాటించాలండి. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ పెరుగుతున్నది కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పుడు ఇస్తున్నారండి. ఇక్కడ మన విజయవాడ డీజీపీ ఆఫీస్ లో కూడా సెంటర్ లెవెల్లో వాళ్ళందరికీ డ్రోన్ రూల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి ప్రతి డిస్ట్రిక్ట్ వారికి ఇస్తున్నారండి. మనకి ఇప్పుడు అడవులు ఇవి ఉండి ఎక్కడైతే కొంచెం గంజాయి ఇటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఈ డ్రోన్స్ మీద ట్రైనింగ్ అనేది తీవ్రతరం చేశారు. నేను చెప్పేది ఏంటంటే పోలీసు వారికి శాఖ వారికి కూడా వీటి మీద అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా పెరిగింది. ఒకప్పుడు అంటే మన ఫంక్షన్ లో ఎవరైనా డ్రోన్ ఎగరేసినా వాటిని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం పర్మిషన్ తీసుకోకుండా, లైసెన్స్ లేకుండా, డ్రోన్ రిజిస్టర్ చేయకుండా ఏం చేసినా కూడా అది ఇల్లీగల్ యాక్టివిటీ కిందకి వస్తుందండి.
1: అలాగే ప్రణవ్ గారు, ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే డ్రోన్స్ యొక్క సాంకేతిక భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక డ్రోన్ స్పెషలిస్ట్ గా మీ అభిప్రాయం అండి?
0: సాంకేతిక భవిష్యత్ అంటే ఇక్కడ చాలా రకాల అంశాలు ఉన్నాయండి. మేము ఇటీవలే ఒక రీసెర్చ్ చేసాం, మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో అసలు ఈ డ్రోన్స్ అనే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి రకరకాలుగా క్లాసిఫై చేశామండి. వాటిల్లో మొట్టమొదట మా అధ్యయనంలో తేలింది ఏంటంటే ముందుగా అన్ని సోషల్ గ్రూప్స్ కి, అన్ని వర్గాల వారికి వీటి మీద అవేర్నెస్ ఉండాలండి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్స్ కూడా ఎవరైనా ఈ డ్రోన్ బేస్డ్ కంపెనీస్ పెడుతున్నా లేదా కొత్తగా డ్రోన్స్ అవి ఇంపోర్ట్ చేసి డ్రోన్ కాంపోనెంట్స్ అవి తయారు చేస్తున్నా వారికి కొంత ఇన్సెంటివ్స్ అనేవి ఇచ్చి కొంత ప్రోత్సాహకంగా ఉంటే ఈ ఇండస్ట్రీ తొందరగా ఇండియాలో స్టెబిలైజ్ అవుతుందండి. మూడోది ఏంటంటే ముఖ్యంగా R&D. సో విద్యా సంస్థల్లో కానివ్వండి, వీటిల్లో రీసెర్చ్ సెంటర్స్ లో కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ కేస్ స్టడీస్ మనం చేసి ఎంత నిరూపిస్తే ఉండే ఇన్వెస్టర్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అందుకే సుమారుగా ఒక 100 యూస్ కేసెస్ అనేవి మొన్న ఏపీ డ్రోన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎంకరేజ్ చేసి కొన్ని స్టాల్స్ పెట్టించి 100 న్యూ యూస్ కేసెస్ అనేవి డెమాన్స్ట్రేట్ చేశారండి. అక్కడికి వచ్చిన కంపెనీల వాళ్ళు వాళ్ళు ఆ ఐడియాస్ ని తీసుకుని లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయొచ్చు, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇట్లాంటివన్నీ రావాలి అంటే ముందు ఈ ప్రోత్సాహకాలు గవర్నమెంట్ నుంచి రావాలండి. లక్కీలీ ఏంటంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇందులో ముందడుగు వేశాయి. అండ్ మనకి ఇంకా ఆంధ్రాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా మన స్టేట్ నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది.
1: ప్రణవ్ గారు, ఏదన్నా సరే యూత్ ముందుకు రావాలి అంటే అది నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇది నేచురల్, సహజంగా జరిగేదే కదండి. ఇప్పుడు డ్రోన్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారండి?
0: ఇప్పుడు ఒక అధ్యయనం ప్రకారం అండి 2030 కల్లా మన దగ్గర సుమారుగా 1 మిలియన్ అంటే 10 లక్షల డ్రోన్ పైలట్స్, అలాగే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్

0: చెప్పను. అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ కానివ్వండి, R&B డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటిలోనూ కనీసం ఇద్దరు డ్రోన్స్ మీద పట్టు ఉన్నటువంటి పైలట్స్ ఉండాలి అనేది మ్యాండేట్ అవుతుందండి. NHAI హైవేస్ అథారిటీ తీసుకున్నా కూడా కన్స్ట్రక్ట్ చేసే ప్రతి రోడ్డుని డ్రోన్స్ తో తప్పనిసరిగా ప్రతి కిలోమీటర్ మానిటర్ చేయాలండి ప్రతి 2 నెలలకి. ఇవన్నీ ఏంటంటే అన్ని రంగాల వాళ్ళు వీటికి ఇస్తున్న ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం నేను చెప్పేది ఓన్లీ డ్రోన్ పైలట్స్ కే అండి. మళ్ళీ వీటికి అనుబంధమైన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. అండ్ గవర్నమెంట్ తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనకి ఇప్పుడు డ్రోన్స్ ఇంపోర్ట్ అనేది ఇండియాలో బ్యాండ్ అండి. సో మనం బయట నుంచి ఏ డ్రోన్ ని డైరెక్ట్ గా కొని ఇండియాలో ఉపయోగించకూడదు. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే ఇక్కడున్న సైంటిస్టులు, ఇక్కడున్న ఇండస్ట్రియలిస్టులు, ఇక్కడున్న స్టూడెంట్స్ తొందరగా ఈ టెక్నాలజీని అర్థం చేసుకుని దాని ఇంపార్టెన్స్ తెలుసుకుని ఇక్కడే మన ఇండిజినస్ డ్రోన్స్ తయారు చేయాలి అనేది మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క ఉద్దేశం అండి. మార్కెట్ లో, ఆన్లైన్ మార్కెట్స్ లో దొరకచ్చు కొన్ని కంపెనీస్ వి, బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్ డ్రోన్ రూల్స్ ప్రకారం. ఒక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ తప్ప నార్మల్ యూసేజ్ కి బయట దేశస్థులు మ్యానుఫ్యాక్చర్ చేసిన డ్రోన్స్ కొనడం అనేది ఇల్లీగల్ అండి. నేను ఒక చిన్న ప్రొపెల్లర్ తయారు చేసిన, ఒక మోటార్ తయారు చేసినా కూడా అది ఇండియాలో తయారు చేసిందే అవ్వాలండి డ్రోన్ తయారు చేయాలంటే. సో ఇవన్నీ నేను చెప్పేదంటే యువతకి ఇవన్నీ యాక్చువల్ గా ఆపర్చునిటీస్ అండి జాబ్స్ కి. నేను 3D ప్రింట్ చేసి ఒక చిన్న ప్రొపెల్లర్ ని లార్జ్ స్కేల్ లో నేను చేయగలిగితే ఇండియా డ్రోన్ ఇండస్ట్రీ ఇస్ రెడీ టు టేక్ ఇట్. సో అలా ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కి, స్టార్టప్స్ కి, స్మాల్ స్కేల్ కంపెనీస్ కి, లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అన్నిటికీ అనువైన టెక్నాలజీ అండి ఇది. ప్రస్తుతం ఇండియా ఇప్పుడు చెప్పాలంటే ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉన్నట్టు డ్రోన్స్ విషయంలో. అంటే ఇటు అవకాశాలు ఉన్నాయి, యువత కూడా నేర్చుకుంటున్నారు, గవర్నమెంట్ సపోర్టివ్ గా ఉన్నాయి, కొత్త కొత్త ఇన్సెంటివ్స్ లాంటివి ఇస్తున్నాయి కంపెనీస్ పెట్టడానికి. అట్ ది సేమ్ టైం మా లాంటి అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ కూడా మేము డ్రోన్స్ లో ఒక మైనర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఎంట్రీ లెవెల్లోనే పిల్లలకు కూడా కొత్త టెక్నాలజీ ఏంటి, వీళ్ళకి ఇందులో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అప్కమింగ్ స్టూడెంట్స్ కి కూడా చెప్తున్నామండి. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇండియా ప్రెసెంట్ ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉంది డ్రోన్స్ అనే టెక్నాలజీ.
1: అయితే ఈ డ్రోన్స్ విషయంలో యువతకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: ఒకే ఒక్కటి ఏంటంటే, నా ఉదాహరణకి నా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నానండి. బీటెక్, ఎంటెక్, పిహెచ్డి అన్ని సివిల్ ఇంజనీరింగ్. మా సూపర్వైజర్స్ మాకు చెప్పింది, మేము లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది కూడా ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఎక్కువ టెక్నాలజీ దేనికి ఉంటుందో అది నేర్చుకోవడం చాలా అవసరం ఇప్పటి యువతకి. అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నేను ఇందులోనే ఈ జాబ్ దొరికితేనే ఇదే చేస్తాను అనేటటువంటిది ఒక ఓల్డ్ స్కూల్ అండి ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీ రంగం తీసుకున్నాం అనుకోండి, సాఫ్ట్వేర్ అది మెడికల్ ఫీల్డ్ లోనూ అప్లై చేస్తున్నారు, ట్రాఫిక్ అనాలిసిస్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తున్నారు. అది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉండడం వల్లే సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ రంగం అనేది ఇప్పుడు ఇంత విరివిగా ఎక్స్పాన్షన్ జరిగిందండి. అలాంటి అవకాశం ఉన్న ఒక రంగం డ్రోన్స్ అనమాట. సో ఇప్పుడు ఒక డ్రోన్ నేను తయారు చేయాలంటే నాకు ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ కావాలి, ఒక 5G లాంటి కమ్యూనికేషన్ సెటప్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, రోబోటిక్స్ ఇంజనీర్ కావాలి. దేనికి ఏ పర్పస్ కు ఉపయోగిస్తున్నానో తెలిసి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, అలా సివిల్ ఇంజనీర్స్ కావాలి, ఏరోస్పేస్ వాళ్ళు ఎలాగో కావాలి. సో ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉన్నటువంటి రంగం అన్నమాట. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఇలాంటి రంగాల్లోనే మనకి ఉపాధి అవకాశాలు కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, సైంటిస్ట్స్ కానివ్వండి ఎక్కువ రాణిస్తున్నది ఇలాంటి రంగాల్లో అనమాట. కాబట్టి నేను చెప్పేదంటే కొత్తవి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక మూసలో ఇంజనీరింగ్ కి వచ్చేసిన వాళ్ళు కూడా, అలాంటి వారికి కూడా ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి. సో తప్పనిసరిగా మీరు ఈ మార్గం ఎంచుకుంటే గనక ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇట్లాంటి వాటిల్లో కూడా సర్టిఫైడ్ కోర్సెస్ పెడుతున్నారు వీటికి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డ్రోన్స్ లో కూడా తప్పనిసరిగా కొంచెం శిక్షణ తీసుకుని ఉంటే మంచి మంచి అవకాశాలు వచ్చే ఏరియా అండి.
1: డ్రోన్స్ సురక్షిత వినియోగంలో పౌరుల సహకారం ఎలా ఉండాలంటారు?
0: ది రైట్ టైమ్ లో మనం రైట్ స్టెప్ వేయడం అనేది చాలా అవసరం అండి. కొత్తగా వచ్చే టెక్నాలజీస్, డ్రోన్స్ లాంటి టెక్నాలజీస్ కి ఏంటంటే దాని పాజిటివ్ సైడ్ ని ఎక్కువ యూజ్ చేసుకుని నెగటివ్ సైడ్ వైపు వెళ్లకుండా ఉండడం అనేది ఫస్ట్ యూత్ అర్థం చేసుకోవాల్సిన అంశం అండి. లేదంటే ఇప్పుడు డ్రోన్ అనగానే మొదటగా అందరికీ అనిపించేది ఏంటి, మన ఇంటిపైన డ్రోన్ ఎగురుతుంది అనుకోండి, ఇన్ఫ్రింజ్ ఆఫ్ ప్రైవసీ అంటాం, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నార్మల్ పబ్లిక్ కూడా వీటి నుంచి కొంచెం ఆ ఫీలింగ్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. అలాగే ఉపయోగించే వారు కూడా ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్ అనేది చూస్ చేసుకుని దానికోసం ఆ మార్గంలో చేయాలి తప్ప

0: ఇంకో ఇంకో వాటిల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిదండి.
1: అవును.
0: అలాగే ఇట్లాంటి మనం ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ద సేమ్ స్పేస్, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, అలాగే మిలిటరీ బేస్డ్ ఎయిర్ వెహికల్స్, ఇవన్నీ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డ్రోన్ రూల్స్ ఏవైతే సెటప్ చేసుకున్నామో మన కంట్రీకి వాటిని రెస్పెక్ట్ చేస్తూ వాటిని అదర్ చేస్తూ ఎప్పటికప్పుడు యూసేజ్ చేసుకుంటే ఐ థింక్ ఈ టెక్నాలజీకి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదండి.
1: నూతన సాంకేతిక అంశమైన డ్రోన్ టెక్నాలజీ గురించి ఇంత చక్కగా మాకు మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. ఇంతవరకు దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట,
2: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట.

0: ఆర్ఓ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: నాణ్యతలో రాజీ లేదు,
7: ధరలో సాటి రాదు.
6: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
7: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
6: విజయ వంట నూనెలు.
8: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి, మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి, త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
9: ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఎవరెవరు పంపించారు చూసేద్దాం. సో మంగళగిరి నుండి జయలక్ష్మి గారు మొత్తానికి రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు బాలస్వామి. అండ్ ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ని ఎవరు పంపించారు అంటే నాగాలాండ్ అగస్త్య, ఓకే ఆ ప్లేస్ నుంచి కదా, అగస్త్య ఫ్రమ్ తిరుపతి, రైట్ ఆన్సర్. అండ్ జానపద గేయాల్లో మంచి ఘనత ఉన్న వ్యక్తి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. మల్లికార్జున్ విజయవాడ నుండి. అండ్ వివిధ భారతికి గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ మెసేజ్ చేశారు. అండ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి, హాయ్ జీ జీ గుడ్ మార్నింగ్ జీ, ఓకే. అండ్ రైట్ ఆన్సర్ మీరు పంపించింది. అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ శుభోదయం అంటూ, ఓకే, కొనకండ్ల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్, ఇంతకీ నేను అడిగిన ప్రశ్న విన్నారు కదా, రీసెంట్గా ఆవో నాగా జానపద కళల్లో పరిరక్షకుడికి పద్మశ్రీ పురస్కారం దక్కింది, ఆయన పేరేంటి అని అడిగాను. నాగాలాండ్కు చెందిన గురు సాంగ్సంగ్ పొంగినీర్ అనమాట ఆయన పేరు.

మరి హరివిల్లులో నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, రామాయణంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రతో మూర్చబోయినటువంటి లక్ష్మణుణ్ణి బ్రతికించడానికి ఒక మూలిక తీసుకొస్తారు కదా, అవసరం అవుతుందన్నమాట ఒక మూలిక, అది తీసుకొస్తారు. అప్పుడు హనుమంతుడు ఒక పర్వతాన్ని తెస్తాడనమాట. ఆ పర్వతం పేరేంటి? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. 8662488144 ఈ నంబర్కి ఆన్సర్ని పంపించేసేయండి. రామాయణంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రతో మూర్చపోయినటువంటి లక్ష్మణుణ్ణి బ్రతికించడానికి ఒక మూలిక అవసరం అవుతుంది. అప్పుడు మన హనుమంతు ఒక పర్వతం తెస్తారు. ఆ పర్వతం పేరు ఏంటి? రైట్ ఆన్సర్ 8662488144 ఈ నంబర్కి పంపించేసేయండి. రైట్ నో మీకోసం జయం మూవీ నుంచి ఆర్పి పట్నాయక్ ఉషా పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఈలు కాదు ఒగ్గేవయ్యో, వద్దు వద్దు మీద.

ఏనది? ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్? ఎప్పలి పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు.

Shakti FM 101.3. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి అడిగిన ప్రశ్నకు సమాధానాలు అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. హాఫ్ సెంచరీ వచ్చేసింది మనకి హరివిల్లులో కూడా. సో మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు, ఇక్కడే ఉందన్నమాట మెలిక, నేను అడిగింది తీసుకొచ్చిన పర్వతం పేరు ఏంటి అని. మీరు అడిగిన మూలిక గురించి చెప్పారనమాట. సో కాదు, పర్వతం పేరు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందరూ కూడా. సో ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రతో మోర్చిపోయినటువంటి లక్ష్మణ్ని బ్రతికించడానికి మూలిక తీసుకొస్తారని చెప్పాను కదా, అప్పుడు హనుమంతుడు తీసుకొచ్చే పర్వతం, ఆ పర్వతం పేరేంటి అని అడిగాను. చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు. సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్, అండ్ అలాగే పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు, మీరు కూడా ఇంకొంచెం ఆలోచించండి. మీరు ఆ మూలిక పేరు అంటే ఆ ప్లాంట్ అది, అది కాదు. సో పర్వతం పేరు ఇంకొకటి ఉంది. దేవసేన తిరుపతి నుండి కూడా, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, అందరూ కూడా ఇదే ఆన్సర్ అనుకుంటున్నారు. అండ్ రాజేష్ హిందూపూర్ నుండి సెకండ్ రైట్ ఆన్సర్ని మనకు పంపించారు. అండ్ అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, బట్ అదైతే కాదండి. అండ్ నెక్స్ట్ రాధాకృష్ణ విజయవాడ నుండి కూడా సంజీవని అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ బోదాన్ పోచంపల్లి నుండి భారత్ భాస్కర్ కూడా సంజీవని అంటూ మెసేజ్ చేశారు, అది ప్లాంట్ కదా. అండ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, కాదు. అండ్ అలాగే నెక్స్ట్ శుభోదయం అంటూ శ్రీహరి హిందూపూర్ నుండి సేమ్ ఆన్సర్. హిమాలయాల్లో ఎస్ మల్లికార్జున్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే అనంతపురం మూడో రోడ్ నుండి మెకానిక్ వెంకట చలపతి టైలర్ రమేష్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శామ్యూల్ చరణ్ కవిత మేడికొండ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, బట్ అది కాదండి. అండ్ నెక్స్ట్ భాస్కర్ పేడన్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఆనంద్ సంజీవని అంటున్నారు. అండ్ రేణుక గోపరాజు కడప నుండి కూడా సంజీవని రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వాణి బెర్హంపూర్ ఒరిస్సా నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ సులోచన కరీంనగర్ నుండి సంజీవని అంటున్నారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య సంజీవని అంటున్నారు. మొహమ్మద్ దినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి ఎవరు పంపించారు అంటే, హాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ రెబ్బవరం నుండి అమీదా బేగం హసీఫా సంజీవని అంటూ మెసేజ్ చేశారు. అనంతపురం నుండి మస్తాన్ బాషా జాను సంజీవని అంటున్నారు. సో అందరూ కూడా అదే ఆన్సర్ అనుకుంటారనమాట. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం జిల్లా కొండపల్లి నాగేశ్వరరావు చంద్రకళ తరుణ్ కుమార్ హేమవతి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ వివిధ భారతి శ్రావణి పావని యశ్వంత్ గగన్ అండ్ కియాన్ష్ ఫ్రమ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ జాండ్రపేట నుండి కుమారి మెసేజ్ చేశారు సంజీవని అంటూ. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనురాధ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఔషధి పర్వతం అంటూ విజయవాడ భార్గవి మెసేజ్ చేశారు, టూ ఇంటెలిజెంట్ టూ స్మార్ట్ అనమాట. ఆనంద్ మెసేజ్ చేశారు హిమాలయాలు అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ మొక్క లక్ష్మయ్య మునగాల నుండి మెసేజ్ చేశారు, గంధమాడానా ఓకే. ఎంఎస్ దుర్గారావు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్, నేను చెప్తాను రైట్ ఆన్సర్ ఏంటనేది. అండ్ గరీబ్ నవాజ్ టైలర్ సైదా నర్సరావుపేట నుండి మెసేజ్ చేశారు సంజీవని అంటూ మెసేజ్ చేశారు, బట్ అక్కడే కన్ఫ్యూజన్ అనమాట చాలా మందికి. యాక్చువల్గా ఆ పర్వతం పేరు ద్రోణగిరి పర్వతం. అండ్ ఆ మొక్కకు వచ్చేటప్పటికి నీళ్ళ ఈ అందరూ కూడా నీలగిరి నీలగిరి

ఇక్కడికే వెళ్ళిపోతున్నారు అనమాట, సంజీవనిగానే వెళ్ళిపోతున్నారు, నీలగిరి ఇట్లా చెప్తూ ఉన్నారనమాట. బట్ ద్రోణగిరి పర్వతం ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీ ఇస్తున్నావు ఏంటి అని, మాస్కే బాస్ లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి అని అడుగుతారు. సో చాలా రీసెంట్ గా వచ్చిన మూవీ ఎవరా హీరోస్, మల్టీ స్టారర్ మూవీ ఎవరా హీరోస్, అండ్ ఆ సినిమా పేరేంటి గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి. చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీ ఇస్తున్నావు ఏంటి అని ఒక హీరో అడిగితే, మాస్కే బాస్ లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి అని మరొక హీరో చెప్పారు. సో రైట్ ఆన్సర్ ని గెస్ చేయండి. రైట్ నో మీకోసం హుషారు మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విస్సా ప్రకట గీతం వస్తుంది రాధన్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

రేణుకా గోపరాజు కడప నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి. ఎస్, సంక్రాంతికి వచ్చి హిట్ అందుకుని వెళ్ళిపోయారు అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ రాధాకృష్ణ విజయవాడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే అనంతపురం మూడో రోడ్ నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. మొక్కా లక్ష్మయ్య మునగాల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి. అనంతపురం జాను మస్తాన్ వలీ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. అండ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్. వాణి హారిక బెర్హంపూర్ ఒరిస్సా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం జిల్లా కొండపల్లి నాగేశ్వరరావు, చంద్రకళ, తరుణ్ కుమార్, హేమవతి రైట్ ఆన్సర్. అండ్ మీ అభిమాన శ్రోత అంటూ కొనకండ్ల రమణారావు, కవిత, జోష్నవి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు బెంగళూరు నుండి. అండ్ సాయి గణేష్, టైలర్ రైట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ సీను ఐరాల ఫిలిం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం నుండి స్వామి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పిఎస్ రంగారావు వేస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, ఈ రోజు హరివిల్లు కూడా సూపర్ సక్సెస్ అయ్యింది అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అంటూ విఖ్యాత్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సో చాలా చాలా మెసేజెస్ అన్నమాట. ఇంకా చూద్దాం మెసేజెస్ ఏమేమి ఉన్నాయనేది. సో గుడ్ మార్నింగ్ అంటూ కర్ణాటక నుండి మెసేజ్ చేశారు నరసింహ అండ్ ఫ్రెండ్స్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భీమ్లా నాయక, కాదు కదా శ్యామ్ కల్లూరు నుండి, రాంగ్ ఆన్సర్ అది. ఇండియా అండ్ ఫ్రాన్స్ అంటూ మెసేజ్ చేశారు. ఏంటో మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మనకైతే కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు కొత్తగూడెం యాకూబ్ బాషా నూర్జహాన్, అది కాదు రాంగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజౌలి మండలం నుండి మెసేజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అండ్ అక్కరపాక నుండి రమ కూడా మెసేజ్ చేశారు. అండ్ వసీకర్ వివి రెడ్డి మెసేజ్ చేశారు. సో ఈ మెసేజెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అది మ్యాటర్ మొత్తానికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, హాయ్ గుడ్ మార్నింగ్ అండి, ఇంకొక మెసేజ్ వచ్చింది మనకి. చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. సో ఇంతకీ నేను అడిగాను కదా ఒక సినిమాకి సంబంధించింది, మన శంకర వరప్రసాద్ గారు ఈ చిత్రం నుంచి అనమాట. సో ఇద్దరు వెంకటేష్ అండ్ చిరంజీవి గారు కలిసి చెప్పిన డైలాగ్ ఇది. సో మరి నేనైతే మీకు ఇంకా టాటా బై బై చెప్పేసి టైం వచ్చేసింది కదా, నేను వెళ్ళిపోతూ మీకోసం అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేసేస్తాను. అండ్ ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రచ్చ మూవీ నుంచి రాహుల్ నంబియార్ చైత్ర పాడినటువంటి భువనచంద్ర గీతం. ఎంజాయ్ లిస్నింగ్.

10:51:30 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ హరి విల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫైనల్ గా ఒక ప్రశ్న ఇచ్చాను అండ్ చాలా మెసేజెస్ వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. బొడ్డు తులసిదాస్ నవాజీపేట నిజామాబాద్ ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, బట్ అది కాదు కదా, నేను ఆల్రెడీ చెప్పేశాను ద్రోణగిరి పర్వతం అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం వచ్చేసాము అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ని పంపించారు మనకి మల్లికార్జున విజయవాడ నుండి. అండ్ అయ్యప్ప నగర్ కోనేరు విష్ణు విజయవాడ నుండి రైట్ ఆన్సర్ అండ్ కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. సంక్రాంతికి వస్తున్నాం కాదు కదా, గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విద్యుత్ వాహనాలు లిథియం అయాన్ బ్యాటరీల కోసం అవసరమైన కాథోడ్ పదార్థాల ఉత్పత్తి యూనిట్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ సంస్థ ప్రతినిధులు ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పొగురుపల్లెలో శంకుస్థాపన చేస్తారు. 2081 కోట్ల రూపాయల పెట్టుబడులతో నెలకొల్పే ఈ పరిశ్రమ ద్వారా 600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో అభివృద్దిని గణాంకాల పెరుగుదలగా కాక పేదల జీవితాల్లో తెచ్చిన మార్పును ఆధారంగా చేసుకుని ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా రాష్ట ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో నిన్న నిర్వహించిన ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ పేరుతో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పునరుద్దరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఈ ఉదయం ఆవిష్కరించారు. ప్రసవ సమయంలో గర్భిణులకు అందించాల్సిన అత్యవసర వైద్య సేవలపై వైద్యులు, స్టాఫ్ నర్సులకు దశలవారీగా శిక్షణ ఇస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇన్ఛార్జి కమిషనర్ చక్రధర్ బాబు తెలిపారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన 2 రోజుల శిక్షణ శిబిరం నిన్నటితో ముగిసింది. ఢిల్లీలో 105.5 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. ఈ భవనాన్ని 2.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఎస్బీసీసీ చీఫ్ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సరైన కారణాలు లేకుండా అనవసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తే చర్యలను తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 62%, ప్రభుత్వ వైద్యశాలల్లో 42% సిజేరియన్లు జరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో ఇన్ఛార్జి కమిషనర్ చక్రధర్ బాబుతో కలిసి సీజనల్ వ్యాధులు, పల్స్ పోలియో, హెచ్పీవీ వ్యాక్సిన్, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అమలవుతున్న పథకాల సమన్వయ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 412 ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటుకు గాను అవసరమైన నిధుల్ని ఉడాయి ద్వారా

కూర్చుకుని త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆధార్ వివరాల నమోదుకు గాను 300 కిట్లు అవసరమని ఉడాయిను కోరామని ఒక వార్తా పత్రికలో నిన్న ప్రచురితమైన కథనానికి వివరణ ఇస్తూ ఈ మేరకు పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కపుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. దేవి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత సినిమా కపుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ బేబీ అనమాట. ఈ సాంగ్ వింటూ నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకి ఏంటి అంటే గనక భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా దర్శకుడు అభిషేక్ నామ అనమాట ఆల్మోస్ట్ 110 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రమే నాగబంధం అనమాట. విరాట్ కర్ణ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారనమాట. విజువల్స్ అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని చెప్పి చిత్ర యూనిట్ అయితే తెలియజేశారు మనందరికీ. మరి ఎప్పుడు ఈ మూవీ మనందరి ముందుకి రాబోతోంది అంటే జూలై 3 అనమాట. సో అంటే ఎప్పుడు అంటే కనుక ఈ రోజే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది అనమాట. మరి నాగబంధం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో చాలా మందికి ఇలాంటి మూవీస్ అంటే ఇష్టం అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మన భారతదేశ సంస్కృతి ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి సో ఎవరికైతే ఇలాంటి మూవీస్ నచ్చుతాయో వాళ్ళు హ్యాపీగా ఈరోజు నాగబంధం మూవీని థియేటర్స్ లో అయితే చూసేయచ్చు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సుబ్రహ్మణ్యపురం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టూ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు ప్లానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఏంటది మనందరికీ తెలిసిందే అనమాట, వారణాసి అనమాట. మరి ఎవరు యాక్ట్ చేస్తున్నారు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా ప్రియాంక చోప్రా. ఇది అప్డేట్ అంటే కాదు, దీని రిలీజ్ డేట్ గురించి మనందరం ఎదురు చూస్తూ ఉంటాం కదా. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ, అసలు రాజమౌళి మూవీ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి, ఎందుకంటే ఆయన భారీ భారీ సినిమాలే అందిస్తూ ఉంటారనమాట. సో ఎలా ఉండబోతోంది ఇవన్నీ మనకి తెలియాలి అంటే ముందు అసలు రిలీజ్ డేట్ అయితే తెలియాలి కదా. సో మొత్తానికి మేకర్స్ అయితే ఎప్పటికీ దీన్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు అంటే కనుక April 7th, 2027 వరకు వెయిట్ చేస్తే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. మరి వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా అన్ని పనులు జరిగి అప్పుడు అంటే ఎగ్జాక్ట్గా అవుతుందా లేదంటే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందా అదే డేట్ అవుతుందా, సో ఇవన్నీ తెలియాలి అంటే మనం వెయిట్ చేయాల్సిందే ఇంకొన్ని రోజులు.

సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. రాజమౌళి డైరెక్ట్ చేసిన మూవీస్ అనమాట త్రిపుల్ ఆర్, దాని తర్వాత ఈగ. ఈ టూ మూవీస్ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే గనక అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ వరుసే హీరోయిన్ గా దర్శకుడు కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన చిత్రమే లెనిన్ అనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు రాబోతోంది అని చెప్పి నాకు తెలిసి అక్కినేని ఫ్యాన్స్ అందరూ, ముఖ్యంగా అఖిల్ ఫ్యాన్స్ అందరూ ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారని చెప్పి తెలుసు. మరి అంటే వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా ఫైనల్ గా ఏది ఏమైనా సరే జూలై 10 అయితే ఈ మూవీ థియేటర్స్ లో మనందరి ముందుకి రాబోతుంది అనమాట. మరి ఎవరైతే అఖిల్ మూవీ అంటే అఖిల్ నుంచి ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారో ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే హ్యాపీగా థియేటర్స్ లో చూసేయచ్చు అనమాట. మరి ఈ మూవీ అయితే తన కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే అఖిల్ యాక్ట్ చేసిన మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, దాని తర్వాత భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేసిన మూవీ అనమాట రామ్ ఇంకా భాగ్యశ్రీ బోర్సే, ఆంధ్ర కింగ్ తాలూకా, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నా ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, సత్యదేవ్ కథానాయకుడిగా తెరకెక్కించిన చిత్రం రావు బహదూర్ అనమాట. మరెప్పుడు ఈ మూవీ మనందరి ముందుకి రాబోతుంది అంటే జూలై 3, అంటే ఈ రోజే ఈ మూవీ కూడా రాబోతుంది అనమాట. ఈ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా అనమాట. ఎవరి ఇంతకీ ఈ వెంకటేష్ మహా అంటే, అంతకు ముందు కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఈ రెండు చిత్రాలకి కూడా దర్శకత్వం వహించారనమాట. ఇప్పుడు మరి సత్యదేవ్ కథానాయకుడిగా రాబోతున్న ఈ రావు బహదూర్ ఎలా ఉండబోతోంది అని తెలియాలి అంటే హ్యాపీగా ఈరోజు థియేటర్స్లో అయితే చూసేయచ్చు అనమాట. సో అది మరి ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపరాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన అనంతరం జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. దేశ ఆర్థిక అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలన్నది తమ ఆశయమని, 220 బిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీసిటీలో శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని చైర్మన్ శ్రీనిరాజు, శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డిలతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. మార్కాపురం జిల్లా ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఈ ఘటన అత్యంత విషాదకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. మార్కాపురం జిల్లా కంభంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోపైకి లారీ దూసుకు వెళ్లిన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా కోర్సులు ప్రవేశాల కోసం ఈ ఏడాది 458,336 మంది ప్రవేశ పరీక్షలు రాయగా వారిలో 3,62,751 మంది అర్హత సాధించారు. ఈ నెల 1వ తేదీన ఈఏపీసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఈ ఏడాది వివిధ కోర్సులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల వివరాలను ఉన్నత విద్యామండలి నిన్న విడుదల చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కేంద్ర ప్రసార సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ వెంకట జోషి, ప్రతాపరావు జాదవ్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి టెర్మినల్ షాలిమార్ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడుపునున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు షాలిమార్ నుంచి చర్లపల్లికి, రేపటి నుంచి ఆగస్టు 1 వరకు ప్రతి శనివారం ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి షాలిమార్.

మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి. మరింతకి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అన్నమాట. మరి ఏంటి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ప్లాస్టిక్ సంచుల గురించి అంటే కనుక ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి విచ్ఛిన్నం కావడానికి 100 నుండి 500 సంవత్సరాల సమయం పడుతుందన్నమాట. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా 5 ట్రిలియన్ల ప్లాస్టిక్ సంచుల్ని తయారు చేస్తున్నాం అన్నమాట. అలాగే సగటు ఒక వ్యక్తి ఒక ప్లాస్టిక్ సంచిని 25 నిమిషాల పాటు ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం మనం 10 లక్షల ప్లాస్టిక్ సంచులని వాడుతున్నాం అన్నమాట. వీటి వల్ల ప్రతి సంవత్సరం సుమారు 100,000 సముద్ర జంతువులు చనిపోతున్నాయన్నమాట. మరి ఇన్ని అనర్థాలు దుష్పరిణామాలు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బ్యాగ్ అంటే ప్లాస్టిక్ సంచుల ఉపయోగం వల్ల ఉన్నాయా అంటే ఉన్నాయి అనే మనం అనుకోవాలి. సో మరి ఏం చేయాలి దీని గురించి, ఈ రోజు మనం చేయగలిగినవి ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ ఓయ్ అన్నమాట. సో ఓయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. దాని తర్వాత అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంలో అంటే ఈ రోజు మనం అసలు చేయాల్సిన పనులేంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज, नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत

0: को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అనమాట. ఇందాకే చెప్పా అసలు హిస్టరీ ఏంటి, ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అలాగే ప్లాస్టిక్ సంచుల గురించి మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు ఏంటి అవన్నీ కూడా మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఈ రోజు మనం ఏం చేయాలి అనేది చెప్తాను అని చెప్పాను కదా. మరి ఏం చేయాలి ఈ రోజు మనందరం అంటే కనుక ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని తగ్గిస్తాం అనే మాట మనకి మనమే ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకు అంటే మాట చాలా మంది ఇస్తూ ఉంటారు కానీ ఎంతమంది అంటే మనమే సో కట్టుబడి ఉంటామా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. ప్లాస్టిక్ సంచులు అనేవి చాలా సర్వసాధారణమైపోయింది. ఎక్కడికి వెళ్ళినా పాల ప్యాకెట్స్ తెచ్చుకోవాలన్నా టిఫిన్ తెచ్చుకోవాలన్నా ఏదైనా సరే వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం తెచ్చుకుంటూ ఉన్నాం. సో అందరం ఇదే ఫాలో అయిపోతూ ఉన్నాం. ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం మళ్ళీ ఫాలో అయిపోతున్నాం. సో నలుగురితో పాటు అలా వెళ్ళిపోవడమే కాదు, సో మార్పు అనేది ఒక్క మన నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి కూడా అవాయిడ్ చేయడం ఈ రోజు నుంచి కొంచెం తగ్గిద్దాం అనుకుందాం. ఒక్కసారిగా ఒకవేళ సాధ్యం కాకపోతే సో తగ్గిద్దామని చెప్పి అనుకుందాం. ఆ మాటకి అట్లీస్ట్ కట్టుబడి ఉండడానికి ట్రై చేద్దాం అనమాట. ఒకవేళ మీ ఇంటి నిండా ఇప్పటి వరకు వాడిన అనేక రకాల ప్లాస్టిక్ సంచులు ఉంటే మరి వాటిని ఏం చేయాలి సడన్ గా అంటే కనుక రీసైక్లింగ్ కేంద్రాలు ఉన్నాయన్నమాట. సో వాటికి తీసుకెళ్లి మనం ఇచ్చేసేయచ్చు అనమాట. అలా ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్ని కూడా మనం అంటే ఇప్పుడు వాడకం తగ్గించాలి అనుకున్నాం కాబట్టి వాడకుండా ఉండడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే కనుక వాటన్నిటినీ కూడా రీసైక్లింగ్ కేంద్రాలకు ఇవ్వడం. ఇంకా ఏం చేయొచ్చు అంటే షాపింగ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి వాడటానికి అనువైన బ్యాగ్స్ అనమాట, అంటే క్లాత్ బ్యాగ్స్, జనపనార, జూట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి. అసలు మర్చిపోతూ ఉంటాం కదా, అప్పుడేం చేయాలి అంటే ఖచ్చితంగా నాకు తెలిసి అందరికీ వెహికల్ ఉంటుంది కదా, సో స్కూటీలో పెట్టేసుకోవచ్చు క్లాత్ బ్యాగ్ అనేది. అప్పుడు ఒకవేళ మనం మర్చిపోయినా బ్యాగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఓకే, సో ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకోకుండా మన బ్యాగ్ మనకే ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు మీరు ఏదైతే తెలుసుకున్నారో విన్నారో ఈ రోజు స్పెషాలిటీ ఏంటి, దానివల్ల పర్యావరణంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, మరి వీటి గురించి మీరందరూ మీకు తెలిసిన వాళ్ళకి మీ సన్నిహితులకి వీళ్ళందరికీ తెలియజేయండి. మరి అందరికీ ఒకేసారి తెలియజేయడం కుదరదు కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా ఎలా చెప్పాలి అంటే కనుక ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫ్రీ డే ఆర్ ఇంకోటి బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్, ఈ రెండు అనమాట హ్యాష్ ట్యాగ్స్తో యూజ్ చేసి సోషల్ మీడియాలో, ఇందాక నేను చెప్పాను కదా హ్యాష్ ట్యాగ్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే, హ్యాష్ ట్యాగ్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ అనమాట. సో ఈ రెండు ఇలా హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి అందరితో కూడా మీరు అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఈరోజు ఒక మొక్క నాటడం దగ్గర నుంచి మీరు చేసే మంచి పనులు పర్యావరణం కాపాడటానికి ఏది చేశారో సో అదంతా మీరు షేర్ చేయొచ్చు, అందరితో చెప్పచ్చు. నేను చేస్తున్నాను మీరు కూడా చేయండి అని చెప్పడంలో తప్పేం లేదు కాబట్టి, ఎందుకంటే మనం చెప్పి మాత్రమే ఎదుటి వాళ్ళకి, మనం చేసి ఆచరించి మాత్రమే చూపించి చెప్పాలన్నమాట. సో ఎందుకంటే మంచి అని అనిపించుకోవడం వేరు, మంచి అని నిరూపించుకోవడం వేరు, రెండింటికి చాలా తేడా ఉంటుంది కాబట్టి సో ఈరోజు ఖచ్చితంగా అందరికీ మీరు తెలియజేయండి. అలాగే ఈరోజు ముఖ్యంగా పాఠశాలలు కళాశాలలు వివిధ రకాల కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారన్నమాట. మరి మీరు కూడా మీ పిల్లల పేరెంట్స్గా ఉంటే ఒకవేళ మీ అనుభవాలు పంచుకోవాలి అనుకుంటే మీరు కూడా వెళ్ళండి, చక్కగా తోటి వారందరికీ మీకు తెలిసింది మీరు షేర్ చేయండి, అవగాహన కల్పించండి. మరి పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కూడా మనందరం మనం చేయగలిగినవి చేస్తూ మన దేశాన్ని ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చుకోవచ్చు అనమాట. మార్పు అందరిది అయితే ఫలితం కూడా అందరిది అవుతుంది. సో అదన్నమాట మరి ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం. మరి దీని గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. సో మొక్క నాటడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే సో మన ఇల్లు బాగుంటుంది అంటే ఆక్సిజన్ పీల్చుకుంటాం, అలాగే మొక్కల వల్ల చాలా స్వచ్ఛమైన గాలి. నేను చాలా టాపిక్స్ కూడా చెప్పాను కదా, నిద్రపుచ్చే మొక్కల గురించి చెప్పాను, ఫ్రెష్నెస్ని ఇచ్చే మొక్కల గురించి మనం చాలా మాట్లాడుకుందాం. సో ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఒక మొక్క నాటడం లేదంటే ఒక మొక్క కొనుక్కోవడం మన ఇంటికి తెచ్చుకోవడం, అలాగే ప్లాస్టిక్ బ్యాగులు. పర్యావరణం బాగుండాలి అంటే ఈ ప్లాస్టిక్ అనేవి నిజంగా ఆవులు సో తింటూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఒక గేదెకి ఆపరేషన్ చేసి తీస్తే దానిలో ప్లాస్టిక్ అనేది ఎంత బయటపడిందో కదా. సో తినడం వల్ల వాటి ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందన్నమాట, ఎందుకంటే అవి ఈజీగా డైజెస్ట్ అయ్యేవి కాదు, కడుపులో పేగులకి అలాగే చుట్టుకుపోతాయి. ఇందాకే చెప్పా 100 నుంచి 500 సంవత్సరాలు కరగడానికి పడుతుంది అంటే మరి ఎంతవరకు

ఎట్లాంటి దుష్పరిమాణాలు కలుగుతాయి అనేది మనకే అర్థమవుతుంది. అలాగే మనం మన పిల్లలకి ఏదైనా భవిష్యత్ తరాలకి ఇవ్వగలిగింది ఉంది అంటే అది మంచి ప్రకృతి, మంచి వాతావరణం. సో ఇవన్నీ ఇస్తేనే ఇంకా ఫ్యూచర్ కూడా, భవిష్యత్ తరాలు కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో అది సంగతి. మరి ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మరి మనం చేయాల్సినవి మనం చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం కూడా చేయాల్సినవి చేస్తుంది కదా. మరి పర్యావరణ రహిత ప్రపంచం కోసం, దేశం కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది న్యూస్ తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నదే త్వరగా ఉషారమణి. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్దంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన ఆగస్టు 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్, బాల్తాల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన, ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్, పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కశ్మీర్లో చేరుకునే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలో ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితం

తీర్థయాత్రలో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రత పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్ కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను బలోత్రాలోని పాచిపద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్లోని సీజీ సెమీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ది చేశారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్టాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘేల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచామ్, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్దిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణలాధారిత అభివృద్ది తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఒమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది.

ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ వెనెజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనెజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనెజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్టియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 గంటలకు ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్టేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15 తేదీ నుంచి 27 తేదీ వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15 తేదీ నుంచి గాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, 23 తేదీ నుంచి కొలంబోలో రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకోబోతున్నాం. మరి ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో మనం చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకున్నాం. సో మరి ప్రభుత్వం కూడా అనమాట, సో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణాన్ని పరిరక్షించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు తెలిసాలో మనం మాట్లాడుకుందాం అనమాట. మరి ఏంటి అంటే కనుక కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ CURE అనమాట. సో ఏంటి అంటే పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఆటో రిక్షాల పథకం ప్రవేశపెట్టిందనమాట. పెట్రోల్ డీజిల్లో తిరుగుతున్న ఆటోలని రెట్రోఫిట్టింగ్లో 2026-27 బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే బయో ఎనర్జీ వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే అగ్రగామి సంస్థ అయిన అంకుర్ సైంటిఫిక్తో కలిసి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే గనక, సో మనందరి కోసం గుజరాత్లోని కాండ్లాలో ఉన్న దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ DPA వద్ద భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ మెథనాల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది అని చెప్పి May 4th అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో పర్యావరణాన్ని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేస్తోంది. రీసెంట్గా కూడా మనం మాట్లాడుకుందాం, హైడ్రోజన్ రైల్ గురించి మాట్లాడుకుందాం, హైడ్రోజన్ బస్సులు కూడా ఇంకా ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇంకా ఏం చేస్తోంది అనేది ఖచ్చితంగా ఇవాళ మీకు తెలిసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కంచా మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందిస్తే చిరంతన్ భట్ మ్యూజిక్ కంపోజిషన్లో శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి FM. నేను మీ RJ ప్రసన్నా.

మనము నో మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి ప్రభుత్వం పర్యావరణ హిత భారతదేశం కోసం అలాగే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తోంది అనేది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందాకే చెప్పా కొన్ని విషయాలు, మరి ఇంకా ఏం చేస్తుంది అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనంగా, అంటే ప్లాస్టిక్ వ్యర్థాలని స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనంగా మార్చగల పరిజ్ఞానాన్ని భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారన్నమాట. ఇది ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించడంతో పాటు హైడ్రోజన్ ఇంధనం విలువైన ఇతర ఉప ఉత్పత్తుల్ని కూడా అందిస్తుందన్నమాట. సో ఇంకా ఇలాంటివి శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారు. రీసెంట్గా నేను ఒక విషయం కూడా చెప్పాను మీకు తెలుసా ప్రోగ్రాంలో, సో న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా మరి ఆవు మూత్రంతో మనకి ఒక సీరా ఇంక్ పెన్ కూడా తయారు చేశారు అని చెప్పి చెప్పాను. సో ఇలా పర్యావరణ హితం గురించి అంటే ఎట్లా అయినా సరే భారతదేశంలో మనందరం బాగుండాలి అంటే ఖచ్చితంగా పర్యావరణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బాగుండాలి. మరి ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం చేస్తోంది, మరి మనం చేయాల్సిన పనులు మనం కూడా చేయాలి కదా. సో మనం కూడా చేస్తే మనం బాగుంటాం, దాని తర్వాత ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు, అప్పుడు మన ఊరు బాగుంటుంది, దాని తర్వాత మన దేశం అంతా కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇది కాన్సెప్ట్ కాబట్టి ఈరోజు మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిన విషయాల్ని మీరు చేయగలిగిన వాటిని చేయండి, అలాగే అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం గురించి అందరికీ తెలియజేయండి, అవగాహన అయితే కల్పించండి. మరి నాకు తెలిసినంత వరకు నేను కొన్ని విషయాలు తెలుసుకొని మీ అందరితో కూడా మరి ఇవాళ మీకు తెలుసాలో మీకు తెలియని విషయాలు చెప్పాను అని చెప్పి అనుకుంటున్నా. అలాగే ఇవాళ మీకు తెలిసిన ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ, ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కిరాక్ పార్టీ అన్నమాట, సో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసిన ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ 2 1 1.

0: Bharti FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?

0: నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన అనంతరం జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మార్కాపురం జిల్లా ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఈ ఘటన అత్యంత విషాదకరమని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. మార్కాపురం జిల్లా కంభంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోపైకి లారీ దూసుకు వెళ్లిన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం వస్త్రంతో చేసిన సంచులను వినియోగించాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా 7 ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను ఆయన నిన్న పరిశీలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్దరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు జాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగత సత్కారాలు చేశారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమ విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్తో కలిసి మంత్రి ఈరోజు విడుదల చేశారు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 8 నిమిషాలు అయితే అవ్వబోతుంది అనమాట. సో నీ స్నేహ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న దీరా ఎవరు అంటే కనుక సుజాత సాహు అనమాట. తాను చేసే పని ద్వారా ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపుతున్న ఒక అసాధారణ మహిళ సుజాత సాహు అనమాట. మరి సుజాత సాహు గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఇవాళ దీరాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3.

మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా సుజాత సాహు గురించి అనమాట. మరి ఇందాకే చెప్పాను, సుజాత సాహు చేసే పని ద్వారా ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపుతున్న ఒక అసాధారణ మహిళ అని చెప్పాను కదా. మరి ఇంతకీ ఏం చేశారు అంటే కనుక, ఒక భారతీయ పారిశ్రామికవేత్త అయిన సుజాత మొదట్లో యునైటెడ్ స్టేట్స్ లో పనిచేస్తూ 15 సంవత్సరాలు ఐటీ రంగంలో గడిపిన తర్వాత సామాజిక రంగానికి తన వంతు సహకారాన్ని అందించడానికి భారతదేశానికి తిరిగొచ్చారన్నమాట. 2010లో లడఖ్లో మారుమూల ప్రాంతాలకి ఒంటరిగా పయనించి అక్కడ ప్రజల పరిస్థితి, పిల్లల దుస్థితి ఇవన్నీ చూసి వారి జీవితాల్ని మార్చడానికి 17,000 ఫీట్ అనే లాభాపేక్ష లేని సంస్థని ప్రారంభించాలని అప్పటికప్పుడే డిసైడ్ చేసుకున్నారు, నిర్ణయించుకున్నారు, ఫైనల్ గా స్థాపించారు కూడా. ఈ సంస్థ ద్వారా పిల్లలకి విద్య అందించడం, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, అలాగే బయట ప్రపంచంతో సంభాషణల ద్వారా అవగాహన కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి, మార్చడానికి ఈ సంస్థ ఎంతగా

కృషి చేస్తోందన్నమాట. ఆమె కృషికి గుర్తింపుగా 2015 నారీ శక్తి పురస్కార్ విజేతగా సుజాత నిలిచారన్నమాట. కానీ యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు ఫలితాలు ఏవి ఆశించరు, కానీ మనం చేస్తున్న పనులు మంచివైనప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. మరి ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అవార్డులు రివార్డులు ఖచ్చితంగా వస్తాయన్నమాట. సుజాత కృషికి ఫలితంగా వేలాది మంది పిల్లలు చదువుకొని బయట ప్రపంచంతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారనమాట. సో ఈరోజు మీరు తెలుసుకున్న ధీర ఎవరు అంటే సుజాత సాహు అనమాట. మరి ఖచ్చితంగా నేను చదువుతున్నప్పుడు ఇన్స్పిరేషన్ ఉమెన్ అని అనిపించింది. మరి ఖచ్చితంగా మీ అందరితో కూడా షేర్ చేయాలి అనిపించి ఇవాళ ధీరాలో సుజాత సాహు గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: Bharti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఇక వివరాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం జేఎస్డబ్ల్యూ సంస్థ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని పరిశీలించి వివిధ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఎస్ సవిత, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంజాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్లతో కలిసి మంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఖరీఫ్లో సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతాంగానికి అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సహాయక సేవలు అందించడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లను బోర్డు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొగాకు బోర్డు సూచనల మేరకు రైతులు పొగాకును వేలానికి తీసుకురావాలని, నిల్వ ఉంచాలనుకునే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరోవైపు ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: రైతుల ఇబ్బందుల విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది, రైతులు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునేస్తున్నాం. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్తారు. రైతు కష్టం

0: పడ్డాడు, సీజన్ బాగలేదు. అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్ తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచనలు. గ్రేడ్స్ విషయాల్లో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు, ఏదేమైనా ఇవాళ మళ్ళీ రేట్ అనేది రైతులు ఇచ్చినటువంటి బిడ్డలో సీఈఓలతో మాట్లాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం తెలియజేస్తాము.
1: మార్కాపురం జిల్లాలోని ఖమ్మం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. జిల్లాలోని ఖంభంవై జంక్షన్ వద్ద గుంటూరు నంద్యాల జాతీయ రహదారిపై గిద్దలూరు నుంచి వివాహానికి వస్తున్న ఆటో మార్గ మధ్యంలో ఆలయం వద్ద పూజల కోసం వాహనాన్ని నిలిపి ఉన్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఖంభం రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు జాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఓటర్లు గణన పత్రాలను పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. గణన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, ఇక డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలుపుతూ
2: రాష్ట్రంలో ప్రోగ్రెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 100% ఎన్యుమినేషన్ ఫార్మ్ డిజిటైజేషన్ 60% దాకా కూడా అయిపోయినాయి. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్టర్ రోల్ ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యుమినేషన్ ఫార్మ్ తిరిగి ఈఎల్ఓస్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓటర్స్ అందరూ సేకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ ఈఎల్ఓ అనేది ఒక సిబిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈఎల్ఓస్ కూడా నేరుగా మాట్లాడచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.
1: అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం, వస్త్రంతో చేసిన సంచులను ఉపయోగించాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా 3వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భూమిపైన సముద్రంలోనూ ప్లాస్టిక్ సంచులు ప్రకృతికి హాని కలిగిస్తాయని, అవి భూమిలో కలిసిపోయేందుకు 100 నుండి 500 సంవత్సరాలు పడుతుందని తెలియజేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్దరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్దరణ పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంజూరు చేసిన 6,50,00,000 రూపాయల నిధులతో యాగశాల, ఆలయ ముఖమంటపం, ఘంటా మంటపం, వాహనశాల నిర్మించనున్నట్లు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 3 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.

0: మార్కాపురంలో అభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీతో పాటు పలు వార్డుల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే కొత్తగా చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంటల సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 1 గంట 30 నిమిషాలు దాటి 14 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం ఇంకో టాపిక్ అని చెప్పాను కదా. మరి ఏం టాపిక్ అంటే కనుక, అయిన వారు, స్నేహితులు, సన్నిహితులు, ఇలా ఎవరైనా సరే వ్యక్తిగతం అనేది లేకుండా ప్రతి విషయంలోనూ మనకి సలహాలు ఇస్తుంటే హద్దులు పెట్టాల్సిందే అంటున్నారు నిపుణులు అనమాట. మరి మనం వేసుకునే బట్టల గురించి, మనం తినే ఆహారం గురించి, మనం ఎలా ఉండాలి, ఏంటి, ఇలా ప్రతి దానిలో వాళ్ళు మనకి చెప్తూనే ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, సన్నిహితులైనా స్నేహితులైనా, మనమైతే హద్దులు పెట్టాల్సిందే అట. మరి దానికోసం మనం ఏం పాటించాలి, ఏం చేయాలి అనేది ఇవాల్టి దీరాలో మీ అందరితో షేర్ చేస్తా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కలర్ ఫోటో మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ దీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అయిన వారు సన్నిహితులు స్నేహితులు ఎవరైనా సరే వ్యక్తిగతం అనేది లేకుండా ప్రతి విషయంలోనూ మనకి సలహాలు ఇస్తూ ఉంటే హద్దులు పెట్టాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి దానికోసం ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. మరి ఎవరైనా సరే మనల్ని మితిమీరి అదుపులో పెట్టాలని చూసినప్పుడు మొదట్లోనే మనందరం కూడా గమనించాలన్నమాట. మీ భావాలను వ్యక్తపరిచేందుకు ఏమాత్రం వెనకాడద్దు. మొహమాట పడి చెప్పలేకపోతే ప్రతిసారి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు, మనం కూడా ఇబ్బంది పడటానికి అలవాటు పడిపోతూ ఉంటాం కాబట్టి. సో ఏదైనా సరే మీ భావాల్ని నిరభ్యంతరంగా వ్యక్తపరచండి. అలాగే వేరే వాళ్ళకి సంబంధించి మీకు సాధ్యం కాని ఏ పనిని బలవంతంగా ఒప్పుకోవద్దు. ఇది మనందరం నిజంగా ఖచ్చితంగా పాటించాల్సిన విషయం అన్నమాట. ఎందుకు అంటే చాలా మంది మొహమాట పడి అయ్యో అంటే వాళ్ళు బ్రతిమలాడాలనో ఇంకోటో ఇంకోటో, సో మనకి సంబంధం లేకపోయినా మనం చేసేస్తామన్నమాట. సో దానివల్ల ఖచ్చితంగా అంటే అది సమయానికి పూర్తి చేయలేకపోతే కనుక అంటే మన పని కాదు మళ్ళీ వేరే వాళ్ళ పని. సో దానివల్ల కూడా ఏంటి అంటే మనమే ఒత్తిడికి లోనవుతాం. కాబట్టి మన పనులు మనం చేసుకుందాం. వేరే వాళ్ళ పనులు అంటే మీకు సాధ్యమైతే ఓకే, కానీ సాధ్యం కాని పనులు కూడా మన నెత్తి మీద వేసేసుకొని మేము చేసేస్తాం అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనకండి. కొత్తగా ఒత్తిడి కొని తెచ్చుకోకండి. ఇంకోటి, అవతలి వారి మనసు నొప్పించకుండా వాళ్ళ హద్దులేంటో వాళ్ళకి చెప్పండి. ఎందుకు అంటే కనుక అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా వాళ్ళు మనల్ని ట్రిగ్గర్ చేసినప్పుడు మనం అరిచి చెప్తామనుకోండి, వాళ్ళు బాగానే ఉంటారు కానీ అరుచుకుంది ఎవరు, మనమే కదా. సో కాబట్టి మనపై ఆబ్వియస్లీ చెడు అభిప్రాయం వచ్చేస్తుంది. కాబట్టి భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల మనం అలా ప్రవర్తించాల్సి వస్తుంది. వాళ్ళకి అంటే వాళ్ళ గురించి మనం అరిచి ఇట్లా ఉండొద్దు అంటే మనం అలా అరిచేస్తూ ఆ టైంలో మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇలా చెప్పేస్తాం. కాబట్టి మీరు కూల్గానే, సో ఏదైనా సరే మనం మెల్లగానే చెప్పడం కనుక ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు మనపై చెడు అభిప్రాయం రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ హద్దులు ఏంటి అనేది వాళ్ళకి మనం సూటిగా సుత్తి లేకుండా మనసు నొప్పించకుండా క్లియర్గా చెప్పేసేయచ్చు అనమాట. మరి ఇంకా ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం దీరాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను టైటానిక్ అనమాట, చాలా రోజులైంది ఈ సాంగ్ విని. సో అంతర్వేది టు అమలాపురం మూవీ అయితే టైటానిక్, అంతర్వేది టు అమలాపురం ఈ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

సోగ్గాడే చిన్నినాయన మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఎవరైనా సరే వ్యక్తిగతం అనేది లేకుండా ప్రతి విషయంలోనూ మనకి సలహాలు ఇస్తూ ఉంటే హద్దులు పెట్టాల్సిందే అంటున్నారు నిపుణులు అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నాం. మరి ఇందాకే చాలా విషయాలు అయితే చెప్పేశాను, ఇంకా మనం చేయాల్సినవి ఏంటి అంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా సొంత వారిని హద్దుల్లో పెట్టడం అనేది కష్టమే, కానీ అది మనకి సమస్యగా మారి మానసిక ఒత్తిడికి గురవుతున్నప్పుడు మాత్రం తప్పదు. ఎందుకు అంటే మనమే చిక్కుల్లో పడతాం కాబట్టి. అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించినంత కాలం ఇబ్బంది అయితే తప్పదన్నమాట. చాలా మంది అవతల వాళ్ళ కోసం, అంటే ఒక నాలుగు రకాల వంటలే అనుకోండి ఎగ్జాంపుల్, మీకు ఓపిక లేదు అయినా ఏమనుకుంటారో, రోజు అలవాటు కదా. సో ప్రతిసారి ఇలా అనుకోవాల్సిన అవసరమే లేదు. మీకు ఓపిక లేనప్పుడు, ఈరోజు నాకు ఓపిక లేదు నేను రేపు చేసి పెడతాను, కొంచెం రెస్ట్ కావాలి, ఇలా మొహమాటం లేకుండా చెప్పేసేయండి. ఇప్పటికీ ఉన్నారు, అందుకే చెప్తున్నా, నిజంగా ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు పాపం పని చేస్తూనే ఉంటారనమాట. ఇంట్లో ఒక 10 మంది పని దొంగలుంటే ఒకళ్ళు మాత్రం పని తప్ప ఇంకా ఏది ప్రపంచం ఉండదు, ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు, పని చేస్తూనే ఉంటారు, చివరికి ఎవరితో అయినా 4 మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారనమాట. బట్టలు మడత పెడుతూ మాట్లాడతామో, లేకపోతే ఏదో ఒకటి క్లీనింగ్ చేసుకుంటూ మాట్లాడతామో, సో ఇలా ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉంటారు. సో ఫైనల్గా ఏంటి అంటే ఇలాంటివి కొంచెం చెప్పాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా చెప్పేసేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మిమ్మల్ని మీరు పట్టించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అండ్ అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం కొంచెం తగ్గించేసేయండి. సో కాబట్టి హద్దులు ఇవాల్టి నుంచే నిర్ణయం అయితే పెట్టేసుకోండి, నిర్ణయం చేసేయండి. మరి దేనికి హద్దు పెట్టుకోవాలి ఏంటి అనేది మీకే క్లారిటీ ఉంటుంది. సో టాపిక్ అయితే మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను అనగనగా ఒక రాజు ఈ మూవీ నుంచి ఒక మంచి సాంగ్తో దీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడే సందడిలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
5: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: 좀 마.
1: 빈티나루 비빅 바르티 FM 101.3.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? వివి క్లాస్ అయితే ఎగ్జాక్ట్ గా 2 గంటల 32 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడగాలి అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి అనమాట. దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటున్నారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు అనమాట. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గణేష్, రాజు, శ్రీవత్స వీళ్ళందరూ కోణాపూర్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు తులిమిల్లి రవి అనమాట, సూరంపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మండూర్ మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ కాకాని నుంచి పద్మ ఇంకా శేఖర్ మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారు, అవి కూడా చదివేశా. మరి క్వశ్చన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. సో ఆన్సర్ చేయాలి, ఎవరైతే ఆన్సర్ చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తూ, క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, సో వారు

కోసం క్వశ్చన్ ఏంటి అంటే, అతడు దూకుడు. ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏది? ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అతడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్.

మరి మైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, సో దానికి సంబంధించి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ఆన్సర్స్ అయితే చదివేయాల్సింది అనమాట. చూద్దాం ఎవరు అంటే గనక ఎవరు. ఓకే, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడల్ నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక కాకాని నుంచి పద్మ ఇంకా శేఖర్ అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, అదేంటో తెలియాలి అంటే లాస్ట్లో, అంటే లాస్ట్ వరకు వినాల్సిందే ఎందుకంటే నేను ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేస్తాను కాబట్టి. అండ్ ఇంకా మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు అనమాట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. పేటీటీ సురేష్ బాబు నందమూరు గ్రామం నుంచి అనమాట, మీరు పంపించింది రాంగ్ ఆన్సరే అండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే రాజోల్ నుంచి జయన్న రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అనంతపూర్ నుంచి అనమాట మస్తాన్ బాషా జాను వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహపాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. నాకు తెలిసి క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయలా, సో విన్నారని అనుకుంటున్నా. మరి క్వశ్చన్ ప్లీజ్ అని అంటున్న వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే నేను అడిగేస్తున్నాను. అతడు దూకుడు ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను దూకుడు మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ ఇంటూ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడే సండడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కొంతమంది వినలేదు, సో వాళ్ల కోసం నేను మళ్ళీ అడగడం జరిగింది. మరి ఇప్పుడు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అసలు పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజ అనమాట, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవనూరు మాజేరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు అనమాట కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు ఇంకా పెద్దమస్తన్రావు గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి అనమాట శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ దాని తర్వాత గణేష్ రాజు శ్రీవత్స వీళ్ళందరూ మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, అదేంటో లాస్ట్లో చెప్తా. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు గోర్లకాందొట్టి పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడనా నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అంకయ్య గడ్డం అంకయ్య బందర్పల్లి నుంచి అనమాట నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా జేరుపోతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా తరాలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట భోగ మార్కండేయ ఇంకా అనిత అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఐ ఆమ్ డాక్టర్ పవన్ అంటున్నారనమాట. ఎక్కడి నుంచి ఏంటి అని మెసేజ్ అయితే చేయలేదు, మీరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి విజయవాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మోహన్ రెడ్డి అండ్ రోజా శ్రీ సాయి వీళ్ళందరూ పడమటి నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగమణి అనమాట రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే తులిమిల్లి రవి అనమాట సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి హరికృష్ణ నంజల్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే కోనసీమ జిల్లా మొరిపాలెం నుంచి అనమాట పంతాడి శ్రీనివాసరావు అలాగే గంగాభవాని మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం విలేజ్ నుంచి అంటూ అమీదా బేగం అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే

ఇంకా ఎవరు పంపించారు అంటే కనుక రాజశేఖర్ రెడ్డి అన్నమాట. ఓకే, ఆదోని మండలం నుంచి మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్. అదేంటి అంటే లాస్ట్లో చెప్పేస్తా. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి అన్నమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మువ్వ మండలం నుంచి, కాజా నుంచి తిరువేదిల వెంకట సుబ్బారావు గారు, పద్మశ్రీ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మొత్తానికి సాధించి ఛేదించి ఆ తర్వాత ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించేసిన తర్వాత మరి ఇంతమంది ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే అతడు దూకుడు. ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా మీ అందరూ పంపించింది అనమాట ఆగడు. ఆగడు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అతడు దూకుడు తర్వాత 2014లో మూడక్షరాల పదంతో రిలీజ్ అయిన మూవీ ఏది అంటే ఆగడు అనమాట. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు ఆగడు మూవీ నుంచి కూడా ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

2014లో మూడు అక్షరాల పదంతో రిలీజ్ అయిన మూవీ ఏది అంటే ఆగడు అన్నమాట. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు ఆగడు మూవీ నుంచి కూడా ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అండి, మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, వన్యప్రాణుల వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా, వన్యప్రాణుల వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సూపర్ మచ్చి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాలపల్లెలో 1,600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. యోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి కారణమని భారత పూర్వ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఈరోజు విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల సేవలను ఓటర్లకు మరింత చేరువు చేయాలనే ఉద్దేశంతో అందుబాటులోకి తీసుకొచ్చిన బుక్య కాల్ విత్ బీఎల్ఓ సౌకర్యాన్ని జిల్లాలోని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ వైశాలి ఈరోజు సాలూరులో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల కార్యక్రమాన్ని అధికారులు తమ గత అనుభవాలను జోడించి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ నైదియాదేవి పిలుపునిచ్చారు. ప్రతిరోజు ఇంటింటా వ్యర్థాల సేకరణను తప్పనిసరిగా నిర్వహించి వెంటనే గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్కు తరలించి అక్కడి నుంచి జిందాల్కోకు పంపించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ జ్వరాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు సూచించారు. 2 సంవత్సరాలకు పైగా లావాదేవీలు లేని 10 ఏళ్ల వరకు క్లెయిమ్ చేయని డిపాజిట్లను, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును తిరిగి ఖాతాదారులకు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని పేద కుటుంబాలకు సొంత ఇంటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి 120,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 150,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. తిరుపతి జిల్లాలో సపోర్టింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 6. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: 16 in Vancouver, Canada. Switzerland will face either Colombia or Ghana on Tuesday at the same venue, aiming to reach the quarterfinals for the fourth time in their history. And with that, we end this news bulletin.
1: ఎవరు బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ అనమాట. ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ కూడా అనమాట. కడప జిల్లా నుంచి ముద్దనూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భాస్కర్ భాగ్యలక్ష్మి అనమాట, భూదాన్ పోచంపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ రామళ్లకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వెంకటగిరి నుంచి వర్ష, సురేష్ కుమార్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన నుండి ప్రభాకర్ రావు గారు గంగాభవాని అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి మస్తాన్ వాలి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు తిరుమల ఆండాలు అని పంపించారనమాట, తిరుమలయ్య ఆండాలు అనుకుంటా, మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇంకా కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, హాయ్ అంటున్నారు. గణేష్ ఫ్రమ్ బెల్జియం అనమాట, ఆన్సర్ ఈజ్ అని చెప్తూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఎవరు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురుహరి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చదవాల్సినవి చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మజిలీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. సో ఈ సాంగ్ తర్వాత ఇంకా మిగిలిన మెసేజ్లు అన్ని చదివేస్తాను. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

కండేల్ మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండడే సండడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్స్ ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు ఈ విషయాలన్నీ. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. ఎవరు? శరద్ బాబు, రవి వీళ్ళందరూ పెనమలూరు విజయవాడ నుంచి అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక గోర్లకాంత్ దొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ వీళ్ళందరూ అనమాట. మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక భాస్కర అని పంపించారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎక్కడి నుంచి ఏంటి అనేది కూడా అర్థం కాలేదు, భాస్కర అనే పేరు మాత్రమే ఉంది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కొండాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా భూదాన్ పోషంపల్లి నుంచి భోగ మార్కండే అనిత కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా అబ్దుల్ కలాం పెదపరిమి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆర్ వెంకట సుబ్బయ్య, ఇంకా ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహారావు గారు అనమాట దేవరగట్ల నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా శ్రీనాథ్ రమాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దేవసేన తిరుపతి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. ఇంకా నమస్తే మేడం అంటూ నంజాల నుంచి ఇస్మాయిల్, దానిష్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కేశవ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీపురం ఒడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపూర్ నుంచి మస్తాన్ వాలీ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఇంకా ఆన్సర్ ఏంటి అంటే కనుక వన్యప్రాణుల వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మీ అందరూ పంపించిందే అక్టోబర్ మొదటి వారంలో మనందరం కూడా వన్యప్రాణుల వారోత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతుందనమాట. సో అది సంగతి. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ పాగల్. బట్ దానికంటే ముందు క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో క్వశ్చన్ అడుగుతాను, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తాను. మరింతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సుందరి చెట్టు ఏ రకమైన అడవులకు చెందినది. క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి అడిగేస్తున్నా, మళ్ళీ ప్లీజ్ అని అడగకుండా నేనే అడుగుతున్నాను కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత మెసేజ్ చేయండి. మరింతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సుందరి చెట్టు ఏ రకమైన అడవులకు చెందినది, ఇదే అనమాట క్వశ్చన్. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇందాక చెప్పినట్టే అనౌన్స్ చేసిన సాంగ్ అయితే వచ్చేస్తోంది వింటూ స్టేట్యూన్ 201.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

పాగల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, ఇవన్నీ తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చదవాలి. చూద్దాం. పెడల జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే క్యాదర్ వీరేష్ రాజాజ్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహాబాను జైనుద్దీన్ మీరు కూడా ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను, అది కూడా విన్నారని అనుకుంటున్నా. ఆలోచించండి, ఆ తర్వాత ఆన్సర్ మెసేజ్ చేయండి. అండ్ ఇంకా అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోలి నుంచి జయన్న అనమాట ఎగ్జాక్ట్.

కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సాయి శిరీష అనమాట తిరుపతి నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాన శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నున్న నుండి శోభారాణి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కనకారావు గారు పెడన నుంచి ఇంగ్లీష్లో పంపించారనమాట. ఓకే, అలా అయితే కరెక్ట్ ఆన్సర్ అని మీరు పంపించింది కూడా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి మూడవ అడ్డు రోడ్డు నుంచి అనమాట రమేష్. ఇంకా ఓకే, రమేష్ టైలర్ రమేష్ అని పంపించారు. అండ్ మీరు పంపించింది కూడా కరెక్ట్ ఆన్సరే. అండ్ అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, మీరు మాత్రం ఎగ్జాక్ట్లీ ఒకటి పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, అదేంటి అనేది లాస్ట్లో చెప్తా. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి అదే ఆన్సరే మళ్ళీ పంపించారు, అడిగిన క్వశ్చనే. నా క్వశ్చన్ ఏంటి అంటే కనుక సుందరి చెట్టు ఏ రకమైన అడవులకి చెందినది అని చెప్పి ఇందాక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి మీరు కూడా ఎవరైతే ఇప్పుడు క్వశ్చన్ విన్నారో వాళ్ళందరూ మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి 0664 3111 4 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఊర్వశివో రాక్షసువో అనమాట. మరి ఈ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ 1.1.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గోర్లికాన్ దొడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య ఇంకా ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా చిలుక నారాయణ అనసూయమరావు వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. జయం బాషా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అమల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అవి ఎక్కడుంటాయో కూడా పంపించారనమాట. అండ్ అలాగే ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్ణాటక స్టేట్ నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అనమాట కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బోధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిరంజీవి గాయత్రి వీళ్ళందరూ అనమాట చంద్రగిరి నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ జాయిన్ అయిపోయారు ఇప్పుడే అనుకుంటా అండ్ వింటూ ఉన్నారని అనుకుంటున్నాను. మరి క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే కరెక్ట్ అంటే కరెక్ట్ ఆన్సర్తో అయితే ఎంట్రీ ఇచ్చేశారు. అండ్ ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మార్నింగ్ నుంచి ప్రసన్న ఒక ప్రోగ్రామ్కి ప్రతిసారి ఆర్జే ప్రసన్న అని చెప్పిన తర్వాత కూడా శృతి మేడం అంటున్నారు అనమాట. ఎవరు అంటే భాస్కర్ రెడ్డి ఒడిషా. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. నేను శృతిని కాదు ప్రసన్న అని అనమాట. సో భాస్కర్ గారు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇంకా అనంతపురం నుంచి మస్తాన్ భాషా జాను వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్ రావు గారు అలాగే దామర్ల పెద్దమస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చాలా మంది అలా పంపిస్తూ ఉన్నారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీ పేరు ఊరు అవేం పంపించలేదు నమస్కారాలండి అంటున్నారు. శివాజీ అని పంపించారు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత జగ్గేపేట అన్నారు. మరి ఆన్సర్ ఏంటి అనేది ఆలోచించండి. ఆ తర్వాత మెసేజ్ అయితే చేయండి. నంద్యాల జిల్లా బాలుముఖల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హలో అక్క అంటున్నారు. మరి క్వశ్చన్ విన్నారా ఆలోచించారా మెసేజ్ అయితే చేస్తున్నారా ఇవన్నీ మీకే తెలియాలి. ఎక్కడి నుంచి ఏంటి పేరు ఊరు ఆన్సర్ ఏమీ లేవన్నమాట. అలాగే దేవసేన తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

ఇంకా ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఉమ్మడి నుంచి మహిమ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ప్రసన్న గారు నమస్కారం అంటున్నారు జగ్గారపేట నుంచి. ఓకే మీకు కూడా నమస్కారాలు, కానీ ఆన్సర్ ఏది, క్వశ్చన్ విన్నారా? ఎనీవే మరి క్వశ్చన్ విని ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరు, అలాగే అంటే కరెక్ట్ ఆన్సరా అని చెప్పి లాస్ట్ లో రివీల్ చేస్తాను అని చెప్పి ఎదురు చూసే వాళ్ళ కోసం, సో అసలు రాంగ్ ఆన్సర్ పంపించి రైట్ ఆన్సర్ ఏంటి అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళందరి కోసం నేనైతే ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసిందనమాట. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక

చెట్టు ఏ రకమైన అడవులకి చెందింది అని చెప్పి నేను అడగడం జరిగిందనమాట. మరి ఏంటి అంటే మీ అందరూ పంపించింది మడ అడవులు. సో మడ అడవులు ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, దాంతో పాటు మీ అందరి కోసం శశి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేషన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామ్, నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ గురించి ఇంట్రడక్షన్ అస్సలు చెప్పకుండా డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగేస్తున్నాం మీ అందరి కోసం. 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి రంజీ ట్రోఫీ 2025-26 కప్పును కైవసం చేసుకున్న క్రికెట్ జట్టు ఏది? ఏంటమ్మా ఇంకొకసారి రిపీట్ అని అనుకుంటున్న వాళ్ళ కోసం మనసులో అనమాట, మళ్ళీ మీ అందరి కోసం క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతున్నా. 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి రంజీ ట్రోఫీ 2025-26 కప్పును కైవసం చేసుకున్న క్రికెట్ జట్టు ఏది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ కళ్యాణ వైభోగం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు అనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంజ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ కలాం పెద్దవరుమి నుంచి కరెక్ట్ ఆన్సర్, నిన్న నుండి శోభారాణి రంగారావు వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే

ఇంకా అనంతపురం నుంచి అనమాట వెంకటాచలపతి గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్ ఎక్కడ, ఏం పర్లేదు, ఆలోచించండి, నేను లాస్ట్లో రివీల్ చేసేస్తాను. అండ్ ఇంకా కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏంటి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అందరికీ తెలుసా దీని ఆన్సర్ అయితే? ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మొత్తానికి లాస్ట్ క్వశ్చన్కి రాంగ్ అనేది అయితే రావట్లేదు, ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపి

చేశారు. అందరికీ తెలుసా దీని ఆన్సర్ అయితే? ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మొత్తానికి లాస్ట్ క్వశ్చన్ కి రాంగ్ అనేది అయితే రావట్లేదు, ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించేశారు. శీను ఐరాలా అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ ఇప్పుడైతే వచ్చేసింది. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆశీష్ గారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆన్సర్ కూడా కరెక్టే అనమాట, ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు, లిఖిత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్ రావు గారు, అలాగే దామర్ల పెద్ద మస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఇందాక పేరు ఎక్కడి నుంచి అని అడిగాను కదా, పరుష నంజాల నుంచి అని మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. అండ్ ఇంకా చిలుక నారాయణ అనుసుగా వీళ్ళందరూ జాన్ కంపెట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌర్లికాంత్ దొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ ఇంకా సుమలత కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహమాన జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చిరంజీవి గారు తిరుపతి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కూడా అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేస్తే టైం అయితే వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అప్పల్ రాజ్ గారు పెడల జోగానంద్ర కాలనీ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంతకి క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి రంజీ ట్రోఫీ 2025-26 కప్ని కైవసం చేసుకున్న క్రికెట్ జట్టు జమ్మూ కాశ్మీర్ అనమాట. సో ఇదనమాట కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు ఆబ్వియస్లీ ఒక సూపర్ హిట్ సాంగ్ కూడా రెడీగా ఉంది. అండ్ ఎప్పట్లాగే ఇవాంటి సండే సందడి కూడా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడు మీ అందరి కోసం రాబోతున్న సాంగ్ మూవీ ఏంటి అంటే కనుక బంగారాజు మూవీ నుంచి అనమాట, నాగ చైతన్య యాక్ట్ చేసిన మూవీ నుంచి ఒక్క లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తూ సండే సండే ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అత్యంత పురాతన యాత్రలలో అమర్నాథ్ యాత్రకు ఎంతో ప్రాశస్త్యం ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బలోత్రాలో సుమారు 100,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. జాతీయ పంచాయతీరాజ్ మంత్రుల సదస్సు ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో 16వ ఆర్థిక సంఘం విడుదల వినియోగ మార్గదర్శకాలపై చర్చించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం వేదాద్రి వద్ద కృష్ణానదిపై మరమ్మతులు చేపట్టారు. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. రాష్టంలో 14 ప్రాంతాల్లో 158,000 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే బంగారు ఖనిజాల తవ్వకాలు, బంగారం ఉత్పత్తి మొదలవగా సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోనూ ఖనిజాన్వేషణ చేస్తున్నారు. జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ది ట్రస్ట్ నిధులతో ప్రక్రియ వేగవంతం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కు నియోజకవర్గంలో గురుకుల హాస్టళ్లను రాష్ట ఆహార కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ గురుకుల హాస్టళ్లలో వసతి ఆహారం సమర్థవంతంగా ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి నిఫ్టీ 186 పాయింట్లు పుంజుకుని 24,362 వద్ద కొనసాగుతుండగా సెన్సెక్స్ ఏకంగా 563 పాయింట్లు పెరిగి 78,062 వద్ద ట్రేడ్ అవుతోంది. వాయువ్య బంగాళాఖాతం పరిసర తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 2-3 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వివరించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:10 అయితే అవ్వబోతుంది అనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో ఫ్రైడేలో థీమ్ ఏంటి వివిధాలు అంటే కనుక ఒకే హీరో అనమాట. మరి ఇందాక మీరు విన్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మాస్ మమ్మ మాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు.

వాళ్ళు కళ్ళ వయ్యారి సాంగ్. మరి ఈ సాంగ్ విన్న తర్వాత ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మరి ఓకే హీరో, ఆ హీరో ఎవరు అంటే కింగ్, కింగ్ నాగార్జున గారి సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను అనమాట ఇవాళ వివిధాలో. నాకు తెలిసి గెస్ట్ చేసేసే ఉంటారని అనుకుంటున్నాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా, చాలా మందికి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అండ్ ఇంకా దీని గురించి చెప్పడం కంటే ప్లే చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రమ్ ద మూవీ నేనున్నాను, వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

కింగ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే, ఓకే హీరో అనమాట, నాగార్జున గారు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మన్మధుడు మూవీ నుంచి డాన్ తర్వాత డాన్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: KFM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 30 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఓకే హీరో అనమాట. నాగార్జున, కింగ్ నాగార్జున యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా, మరి ఎప్పుడైతే మీ అందరి కోసం గీతాంజలి మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అనమాట అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి. సో ఆ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత జానకి రాముడు, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 2 1.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

నువ్వొస్తా అని మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాల్టి వివిధలో థీమ్ ఏంటో తెలుసు, ఎవరి సాంగ్స్ వినిపించానో తెలుసు, మరి ఫైనల్ గా వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసిందనమాట. మరి వివిధ ప్రోగ్రామ్ కి అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో, బాస్ మూవీ నాగార్జున నటించిన మూవీ అనమాట, బాస్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసినాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు, బోల్డ్ అన్ని మాటలు చెప్పేంత వరకు, మంచి మంచి పాటలు వినిపించేంత వరకు మీరు మాత్రం ఏం చేయాలి, వివిధ భారతి అయితే వింటూనే ఉండాలన్నమాట. సో అది సంగతి, ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.

0: Jyoti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Yes, ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఫ్యూచర్ కి ఎలా రెడీ చేయాలి, ఎలా సిద్ధపరచాలి అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేయాలి. ఈ మధ్య ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్టర్నల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి పిల్లలపైన. ఆ ప్రభావాలేంటి, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయి, అది ఫైనాన్షియల్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, రిలేషన్షిప్ గ్యాప్స్ కానివ్వండి, ఇవన్నిటి గురించి గొడవలు జరిగినా ఏది జరిగినా కూడా ఈ ప్రభావం ఏదైతే ఉందో ఈ ఇంపాక్ట్ పిల్లలపై పడుతుంది. దీస్ కిడ్స్ విల్ బికమ్ ఫ్యూచర్ అడల్ట్స్ అండ్ దే విల్ రన్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఆల్సో రన్ యువర్ ఫ్యామిలీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనుకుందాం మనం. మగపిల్లలైతే వాళ్ళకి ఏంటంటే

జరుగుతాయి. అది ఫైనాన్షియల్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, రిలేషన్షిప్ గ్యాప్స్ కానివ్వండి, ఇవన్నిటి గురించి గొడవలు జరిగినా ఏది జరిగినా కూడా ఈ ప్రభావం ఏదైతే ఉందో ఈ ఇంపాక్ట్ పిల్లలపై పడుతుంది. దీస్ కిడ్స్ విల్ బికమ్ ఫ్యూచర్ అడల్ట్స్ అండ్ దే విల్ రన్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఆల్సో రన్ యువర్ ఫ్యామిలీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనుకుందాం మనం. మగపిల్లలైతే వాళ్ళకి ఏంటంటే బై డిఫాల్ట్ తల్లిదండ్రులను చూసుకునే అవసరం ఉంటుంది, అదొక రెస్పాన్సిబిలిటీ కాబట్టి చూసుకుంటారు. మగపిల్లలు లేని కుటుంబాల్లో ఓన్లీ ఆడవాళ్ళైనా కానీ పేరెంట్స్ని హాయిగా చూసుకుంటున్నారు, లేదా దే ఆర్ గివింగ్ ఆల్ కంఫర్ట్స్, కేర్ గివర్స్ని పెడుతున్నారు, అన్నీ చూసుకుంటున్నారు. అందుకే స్ట్రాంగ్ పిల్లల్ని ముందుకు తేవాలి. జీవితంలో విజయం సాధించిన వ్యక్తులు మానసికంగా దృఢంగా ఉంటారు, ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తి వారిలో ఉంటుంది. అలాంటి వారు కష్టాలకు భయపడరు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ప్రతికూల పరిస్థితులను కూడా చిరునవ్వుతో అధిగమించగల సామర్థ్యం వారిలో ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్యం ఒకేలా ఉండదు, అలాగే మానసిక సామర్థ్యం కూడా ఒకేలా ఉండదు. కొంతమంది పిల్లలు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, కాబట్టి కొంతమంది పిల్లలు మానసికంగా బలహీనంగా ఉంటారు. మీ బిడ్డ మానసికంగా దృఢంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకోవాలని ఉంది కదా. సో కీప్ లిస్నింగ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. మీ బిడ్డ కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా కనిపిస్తే అతని సంకల్ప శక్తి కూడా బలంగా ఉందని అర్థం చేసుకోండి. సంకల్ప శక్తి బలంగా ఉన్న పిల్లలను మానసికంగా దృఢంగా కనిపిస్తారు. పిల్లలు మంచి సమయం లేనప్పుడు లేదా తను బలహీనంగా ఉన్నప్పుడు మీరు కొన్ని సంకేతాలు చూస్తారు. చిన్నపిల్లలకు ఓపిక ఉంటే వాళ్ళు మానసికంగా బలంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎలాంటి చెడు పరిస్థితుల నుంచి బయటపడేందుకు సహనం ఉపయోగపడుతుంది. చాలామంది పిల్లలు చదువుల్లో వైఫల్యం చెంది నిరుత్సాహానికి గురవుతారు, అయితే కొంతమంది పిల్లలు ఓపిక పట్టి మళ్ళీ ప్రయత్నిస్తారు. ఈ సంకేతాలు మీ పిల్లలు ప్రయత్నించడానికి ఎప్పటికీ భయపడరని చూపుతాయి. అందుకే ఓపిక, పేషెన్స్ అనేవి చాలా ముఖ్యం. మీరు తరచుగా చూస్తూ ఉంటారు, ఏదైనా కానీ బోర్డ్ ఎగ్జామ్ కానివ్వండి, ఇంకో ఏమన్నా ఎగ్జామ్స్ క్రాక్ చేయలేకపోతే పిల్లలు ఏడ్చేస్తారు. రిజల్ట్ వచ్చినప్పుడు కాదు, ఎగ్జామ్ రాసొచ్చి ఇంటికి ఏడ్చే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎగ్జామ్కి ఏడిస్తే ఇంకా జీవితంలో ఏం సాధిస్తారు అని మీరు చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. ఎగ్జామ్ ఇస్ నాట్ లైఫ్, రిజల్ట్ ఈజ్ నాట్ లైఫ్, జాబ్ లైఫ్ కాదు, మ్యారేజ్ ఫెయిల్ అయితే అది లైఫ్ కాదు. దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు అచీవ్ అండ్ దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు డూ విత్ దేర్ ఓన్ లైఫ్. వాటిని సరిదిద్దుకునే అవకాశాలు వెతకాలి, బాగా చేసుకోవాలి. మీ బిడ్డ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకుంటే బాధపడకండి. మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇవి సంకేతాలు. మెంటలీ స్ట్రాంగ్ ఉన్న పిల్లలకు వారి తదుపరి కదలిక చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉన్న పిల్లలు తమ కోసం ఏదైనా ఎంచుకోవడానికి ఫస్ట్ ఆలోచిస్తారు. డిసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచిస్తారు, ప్రోస్ అండ్ కాన్స్ వే చేస్తారు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటారు. స్ట్రాంగ్ పిల్లలు, మెంటలీ స్ట్రాంగ్ పిల్లలు అనుకుందాం, వారు దేనిపైనా పెద్దగా కంప్లైంట్స్ చేయరు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటారు, మార్గాలు వెతుక్కుంటారు, దాంట్లో లెసన్స్ ఏమన్నా ఉంటే నేర్చుకుంటారు. వీక్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పరిస్థితులను కంప్లైంట్ చేసుకుంటారు, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు, మొండిగా తయారవుతారు. దే డోంట్ లుక్ అట్ ద రే ఆఫ్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్. ఇలాంటి వాళ్ళు పెద్ద అయ్యాక గాసిప్ చేయడం మొదలు పెడతారు. అందుకే వాళ్ళని ఓన్ డిసిషన్స్ తీసుకునేలా వాళ్ళని ప్రోత్సహించాలి. డిసిషన్ తీసుకున్నట్టయితే ఆ డిసిషన్ కరెక్టా లేదా తెలుస్తుంది. ఒకవేళ తప్పైతే ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, దాని ఎఫెక్ట్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ ఏంటి అని వాళ్ళకి తెలుస్తుంది. యూ హ్యావ్ టు ఎన్కరేజ్ యువర్ కిడ్స్ టు టేక్ మైనర్ డిసిషన్స్. వాళ్ళ టాయ్స్ గురించి కానివ్వండి, వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఇష్టపడతారో ఏదైనా కానీ, అలా చిన్న చిన్న విషయాలను వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే పెద్దయ్యాక వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవుతాయి. డియర్ ఫ్రెండ్స్, పిల్లల్ని పెంచడం ప్రతి పేరెంట్స్ జీవితంలో ఎంతో ఆనందమైన అనుభవం. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వారి పెంపకం ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఇది చాలామంది తల్లిదండ్రులకు కాస్త కష్టసాధ్యమైంది అనిపించవచ్చు. అయితే మీరు పాజిటివ్ పేరెంటింగ్ చేయడం వల్ల మీ పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ పేరెంటింగ్ అనేది పిల్లలతో ప్రేమ, సహకారం, డిసిప్లిన్ మిళితమై దృష్టితో వ్యవహరించడమే. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని పూర్తి స్వతంత్రంగా, మానసికంగా శక్తివంతంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల్ని ప్రోత్సహించడం పాజిటివ్ పేరెంటింగ్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వేగవంతమైన జీవితంలో పని, ఇళ్ల పనులు నిమగ్నమై పిల్లలతో సరైన టైం గడ

లేకపోతున్నారు చాలా మంది పేరెంట్స్. ఒకవేళ టైం దొరికినా కానీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏముంటుంది, టైం దొరికితే ఫస్ట్ చేతిలో ఫోన్ ఉంటుంది. అసలు పిల్లలు ఏమవుతున్నారు, రిలేషన్షిప్స్ ఏమవుతున్నాయి ఆలోచించే ఇది కూడా లేదు. ఆ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఎందుకు స్క్రోల్ చేస్తున్నారో కూడా తెలియదు. దాని నుంచి ఏమైనా ఆనందం వచ్చిందా అని ఇంకోటితో షేర్ చేసుకుంటున్నారంటే ఒకటి స్క్రోల్ చేయగానే అది మర్చిపోయారు, ఇంకోటి వచ్చింది, ఇంకోటి స్క్రోల్ చేశారు పైది మర్చిపోయారు. పొద్దున ఏం తిన్నారు అంటే చాలామంది చెప్పలేరంట. నిన్నేం తిన్నావు అంటే చెప్పలేరంట. అంటే అంత దాకా వచ్చింది వ్యవహారం. అర్థమవుతుందా ద నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్? అందుకే పిల్లల్లో కూడా ఇలాంటివి రాకుండా చూడాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. యూ హ్యావ్ టు బికమ్ అ రోల్ మోడల్. వారితో ప్రతిరోజు లేదా వారంలో కనీసం ఒక్కరోజు సమయం కేటాయించండి. వారికి ఇష్టమైన చోటు తీసుకెళ్ళండి, సినిమాలు చూడడం లేదా పార్క్ తీసుకెళ్ళండి. స్పెండ్ టైం విత్ దెమ్. వయసుకు తగ్గట్టుగా పిల్లలకు స్వతంత్రతను ఇవ్వండి. దాని ద్వారా వారు ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటారు, బాధ్యతలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడిపి మంచి చెడుల గురించి వివరిస్తే పిల్లల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయడానికి ఫస్ట్ భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఈ భావోద్వేగ సంబంధం అనేది పిల్లలకు నేర్పించాల్సిన ముఖ్యమైన జీవిత నైపుణ్యం. దీని ద్వారా వారు ప్రతికూల భావోద్వేగాలను సులభంగా ఎదుర్కొంటారు. మీ పిల్లలని మానసికంగా దృఢంగా తయారు చేయాలంటే చిన్నప్పటి నుంచే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించండి. దానికి కావలసిన స్వేచ్ఛనివ్వండి. దీని ద్వారా ఏ పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటారు. వైఫల్యం మనందరి జీవితంలో ఎదుర్కొనే ఒక చేదు నిజం. మీ పిల్లలు విఫలమైనప్పుడు లేదా తిరస్కరించబడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పండి. ఈ పరిస్థితిలో వారు ఏం చేయాలో తప్పకుండా చెప్పండి. చిన్నప్పటి నుంచే దీన్ని నేర్చుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా సులభంగా ఎదుర్కొంటారు. మీరు మీ పిల్లల చిన్న ప్రయత్నాలను ప్రోత్సహించినప్పుడు వారు మానసికంగా బలపడతారు. వారికి అపారమైన ప్రేమను కూడా ఇవ్వండి. మీ పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయాలనుకుంటే ముందుగా వారు ఇష్టపడేది ఏంటి అని తెలుసుకొని చేయండి. మీరు వారిని నియంత్రించడం వల్ల వారు మానసికంగా బలహీనంగా తయారవుతారు. పిల్లలు ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటో వాళ్ళు గుర్తించేలా చేసుకోవాలి. వాళ్ళకి చూపండి మీరు, అంటే వాళ్ళని తెలియపరిచేలా చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. పాజిటివ్ యాక్షన్స్ వేటిని అంటారు, నెగటివ్ యాక్షన్స్ వేటిని అంటారు అని. అండ్ మీరే రోల్ మోడల్ లాగా ఉండండి. చిన్న చిన్న గొడవలు అయినప్పుడు మీరు అరిచేసి కేకలు పెడితే, హస్బెండ్ వైఫ్ మధ్య ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేసినట్టు మాట్లాడితే అది వాళ్ళ చిన్నపిల్లల మైండ్ లో ఇంప్రింట్ అవుతుంది. ఓహో, ఇలా జవాబు చెప్పాలా అని వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు లేదా చిన్నగా ఏదైనా గొడవ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా మీ పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి అన్ని మనం అనుకున్నట్టు జరగవు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వెరీ స్మూత్. అలాంటి టైంలోనే, ఆ క్రిటికల్ టైంలోనే మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో చూసి పిల్లలు కూడా అది నేర్చుకుంటారు. అది ఒక స్టాండర్డ్ గా, ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకుంటారు. అందుకే రోల్ మోడల్స్ లాగా ఉండాలి అంటాను. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే, తెలుసు బిజీ లైఫ్ స్టైల్ ఉంది, అన్ని ఉన్నాయి అనేసి ఏది చిన్నది ఏదైనా అయినా కానీ గొడవ పడిపోతూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు. సో దిస్ విల్ హ్యావ్ అ వెరీ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ చైల్డ్. ఎమోషనలీ స్ట్రాంగ్ కిడ్స్, మెంటలీ స్ట్రాంగ్ కిడ్స్ ని పెంచలేము ఇలాంటి వాతావరణం ఉంటే. అందుకే మీ వాతావరణాన్ని ఫస్ట్ సరి చూసుకోండి. యూ బికమ్ ఎమోషనలీ స్ట్రాంగ్, యువర్ చిల్డ్రన్ విల్ ఆటోమేటికలీ బికమ్ ఎమోషనలీ స్ట్రాంగ్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రేజింగ్ యువర్ ఎమోషనలీ స్ట్రాంగ్ చిల్డ్రన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.

మీరింతవరకు తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్రోద్యమంలో మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించిన విశేషాలు అందిస్తారు శ్రీమతి జె నిర్మల గారు. ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి.
1: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా విందాం భారత స్వాతంత్రోద్యమంలో మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించిన విశేషాలు అందిస్తారు శ్రీమతి జె నిర్మల గారు.
6: భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో కొన్ని పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి మహనీయులలో అగ్రగణ్యురాలు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె పేరు వినగానే మన కళ్ళ ముందు కత్తి పట్టుకొని గుర్రంపై స్వారీ చేస్తూ శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటున్న ఒక వీరనారి రూపం ప్రత్యక్షమవుతుంది. స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన లక్ష్మీబాయి భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచ మహిళలందరికీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు. 1828 నవంబర్ 19వ తారీఖున వారణాసిలో జన్మించిన మణికర్ణిక చిన్నప్పటి నుంచే అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. గుర్రపు స్వారీ, కత్తిసాము, విలివిద్య వంటి యుద్ధ విద్యలను అభ్యసించి పురుషులకు ఏమాత్రం తీసిపోని పరాక్రమాన్ని కనపరిచారు. ఝాన్సీ రాజు గంగాధర్రావును వివాహం చేసుకున్న తర్వాత ఆమె లక్ష్మీబాయిగా ప్రసిద్ధి చెందారు. రాజు మరణానంతరం బ్రిటిష్ పాలకులు తమ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ విధానాన్ని అమలు చేసి ఝాన్సీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ లక్ష్మీబాయి దానికి లొంగిపోలేదు. నా ఝాన్సీని నేను ఇవ్వను అనే ఆమె సంకల్పం భారతీయుల హృదయాలలో స్వాతంత్ర జ్యోతిని ప్రజ్వలింపజేసింది. '1857 ప్రారంభమైన తొలి స్వాతంత్ర సంగ్రామంలో ఝాన్సీ రాణి అత్యంత కీలక పాత్ర పోషించారు. శత్రు సైన్యాలు కోటను ముట్టడించినా ఆమె వెనుకడుగ వేయలేదు. తన దత్తపుత్రుడు దామోదర్రావును వీపు కట్టుకుని గుర్రంపై యుద్ధరంగంలోకి దూసుకెళ్లిన ఆమె ధైర్యం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. యుద్ధంలో ఆమె చూపిన నాయకత్వం, వ్యూహం, పరాక్రమం బ్రిటిష్ సైన్యాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. లక్ష్మీబాయి చేసిన త్యాగం భారత స్వాతంత్ర ఉద్యమానికి అపారమైన స్ఫూర్తినిచ్చింది. ఆమె వీర మరణం దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఆకాంక్షను మరింత బలపరిచింది. తరువాతి తరాల విప్లవకారులు, స్వాతంత్ర సమరయోధులు ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాడాలి అనే సంకల్పానికి ఆమె జీవితం ఒక అజరామరమైన

ప్రేరణగా నిలిచింది. ఝాన్సీ లక్ష్మీబాయి కేవలం స్వాతంత్ర సమరయోధురాలు మాత్రమే కాదు, మహిళా సాధికారతకు తొలి దీప్తిమంతమైన చిహ్నం. మహిళలు ఇంటి గడపకే పరిమితం కావాలి అనుకునే సామాజిక భావనలను ఆమె తన కార్యాచరణతో చెరిపివేశారు. నాయకత్వం, ధైర్యం, నిర్ణయ సామర్థ్యం, దేశభక్తి ఇలాంటి గుణాలు స్త్రీలకు కూడా సమానంగా ఉంటాయని ఆమె నిరూపించారు. ఒక మహిళ రాజ్యాన్ని పరిపాలించగలదని, సైన్యాన్ని నడిపించగలదని, దేశం కోసం ప్రాణత్యాగం చేయగలదని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆమె అడుగుజాడల్లోనే తరువాత అనేక మంది మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో ముందుకొచ్చారు. సరోజినీ నాయుడు గారు, కస్తూర్బా గాంధీ గారు, అరుణ ఆసఫ్ అలీ, ఉషా మెహతా వంటి ఎందరో మహిళలు దేశ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొని చరిత్ర సృష్టించారు. మహిళల భాగస్వామ్యం లేకుండా స్వాతంత్ర ఉద్యమం సంపూర్ణం కాదు అనే అవగాహనకు లక్ష్మీబాయి జీవితమే పునాది వేసింది. నేటి భారతదేశంలో మహిళలు విద్య, విజ్ఞానం, రక్షణ, రాజకీయాలు, అంతరిక్షం, క్రీడలు, పరిపాలన, వ్యాపారం ఇలాంటి ప్రతి రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ఈ విజయాల వెనుక ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహనీయుల స్ఫూర్తి ఉంది. భయాన్ని జయించి లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆత్మవిశ్వాసాన్ని ఆమె జీవితం ప్రతి భారతీయ మహిళకు అందిస్తోంది. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. దేశం కోసం చేసే సేవకు లింగభేదం అడ్డంకి కాదు. ధైర్యం, సంకల్పం, దేశభక్తి ఉన్నవారే నిజమైన నాయకులు. ఆమె జీవితం ప్రతి యువతికి ఆత్మవిశ్వాసాన్ని, ప్రతి యువకుడికి దేశభక్తిని, ప్రతి భారతీయుడికి త్యాగస్ఫూర్తిని నేర్పుతుంది. అందుకే ఝాన్సీ లక్ష్మీబాయి కేవలం ఒక రాణి కాదు, భారత స్వాతంత్రానికి వెలుగునిచ్చిన జ్యోతి, మహిళా సాధికారతకు చిరస్మరణీయమైన ప్రతీక, తరతరాలకు స్ఫూర్తినిచ్చే అమర

మీరింతవరకు భారత స్వాతంత్ర్యోద్యమంలో మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించిన విశేషాలను అందించిన వారు శ్రీమతి జె. నిర్మలా గారు.

ఈనాటి వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. దేశవ్యాప్తంగా వీబీజీ రామ్జీ పథకం అమలు. దేశంలో గ్రామీణ జీవనోపాధి బలోపేతం సహా వికసిత గ్రామీణ భారత్ లక్ష్య సాధనలో ఒక చారిత్రక ఘట్టంగా వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025 జూలై 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా అర్హత గల గ్రామీణ కుటుంబాలకు ఇకపై ఏడాదిలో 125 రోజుల పాటు వేతన హామీతో ఉపాధి పొందే హక్కు లభిస్తుంది. గ్రామీణ ఉపాధిని మరింత సమర్థంగా, పారదర్శకంగా, ఫలితాధారితంగా మార్చడం దీని ధ్యేయం. అలాగే గ్రామీణ శాశ్వత ఆస్తుల సృష్టి, సహజ వనరుల పరిరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, జీవనోపాధికి ప్రోత్సాహం, మహిళల సారథ్యంలో ప్రగతిని వేగిరపరచడం ఈ చట్టం లక్ష్యాలు. ఈ చట్టం అమలు నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్దేశిత వేతన ప్రాంతాల కోసం దీని కింద సవరించిన వేతన మొత్తాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా దేశంలో ఎక్కడా నిర్దేశిత రోజువారీ వేతనం 300 రూపాయల కన్నా తక్కువ ఉండడానికి వీల్లేదు. అంటే జాతీయ సగటు రోజువారీ నిర్దేశిత వేతనం సగటున 10% పైగా పెరుగుదలతో 298.80 రూపాయల నుంచి 327.40 రూపాయలకు చేరింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల పరిధిలో వేతన పెరుగుదలను 15 నుంచి 25% ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలిరోజు నుంచే చట్టం సజావుగా, సమర్థంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయం పూనింది. తదనుగుణంగా నిరంతర ఉపాధి కల్పన, సకాలంలో వేతన చెల్లింపు, అభివృద్ధి పనుల నిర్వహణకు తగినట్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం 95,692.31 కోట్ల మేర మధ్యంతర నిధులను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గ్రామీణ భారతానికి ఇదొక చారిత్రాత్మక అపూర్వ దినం అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన అమలులోకి వచ్చిన వీబీజీ రామ్జీ చట్టం ఒక శాసనపత్రానికి పరిమితం కాదని ఆయన పేర్కొన్నారు. లక్షలాది గ్రామీణ కార్మికుల ఆత్మగౌరవం, జీవనోపాధి భద్రత సహిత నవశకానికి నాంది పలికిన ఒక పరిణాత్మక కార్యక్రమమని అభివర్ణించారు. అర్హత గల ప్రతి గ్రామీణ కుటుంబానికి ఇకపై ఏడాదిలో 100 రోజులకు బదులుగా 125 రోజుల ఉపాధి పొందే చట్టబద్ధ హక్కు దాఖలు పడిందని ఆయన చెప్పారు. గ్రామీణ

కార్మికులలో ఏ ఒక్కరూ ఉపాధికి దూరం కాకుండా చూడడమే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యమని శ్రీ చౌహాన్ గారు స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని సజావుగా అమలు చేసే దిశగా పాలనపరమైన ఆర్థిక సాంకేతిక ఏర్పాట్లన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పూర్తి చేశాయని ఆయన తెలిపారు. గ్రామాల్లో కొత్త జీవనోపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు దీర్ఘకాలిక ఆస్తుల కల్పనకు ఈ పథకం వేగిరపరుస్తుందని చెప్పారు. దీంతోపాటు మహిళా సాధికారికతను బలోపేతం చేస్తూ స్వయం సమృద్ధ వికసిత గ్రామీణ భారత్ లక్ష్య సాధనకు నవ్య ఉత్తేజం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుసంపన్న సాధికార స్వయం సమృద్ధ గ్రామాలను రూపొందించడంలో భాగస్వామ్యులు కావాల్సిందిగా పౌరులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవరపల్లి మండలం ముక్కావారపల్లి గ్రామంలో విబీజీ రామ్జీ చట్టం 2025 జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జూలై 2వ తేదీన నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, శ్రీ కమలేష్ పాస్వాన్ వీరు సహా ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పథకాన్ని అధికారికంగా ప్రారంభించడం సహా లబ్ధిదారులకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డుల పంపిణీ, విబీజీ రామ్జీ సాఫ్ట్వేర్ వేదికతో పాటు కీలక ప్రచురణల ఆవిష్కరణ చేశారు. అలాగే లబ్ధిదారులతో మాటామంతి సహా చట్టం సమర్థ అమలు లక్ష్యాన్ని వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరు వింటున్నారు. భారతదేశంలో దాదాపు ప్రతి లావాదేవీ నగదు రూపంలోనే జరిగే కాలం ఉండేది. ఇది దైనందిన జీవితంలో అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది. చేతిలో కరెన్సీని మోసుకెళ్లడం ఒక భారంగా మారడమే కాకుండా చిల్లర కోసం తరచూ వెతుక్కోవలసి వచ్చేది. కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా ఆరోగ్య సూచికలను పర్యవేక్షించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలో రికార్డులను నిర్వహించడం, సేవల అందజేతను సమన్వయం చేయడం వంటివన్నీ నెమ్మదిగా కాగితాలపై ఆధారపడుతూ దశలు దశలుగా సాగేవి. 2015 జూలై 1 డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమవడంతో ఈ పరిస్థితి మారడం మొదలైంది. గడిచిన సంవత్సరాలలో ఈ మార్పు ఎంతో సుదూర ప్రభావం చూపింది. దీని ఫలితం ఇప్పుడు దైనందిన జీవితంలోని అత్యంత చిన్న కోణాలలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నేడు డిజిటల్ ఇండియా ఒక బలమైన డిజిటల్ ప్రజామౌళిక సదుపాయాల రూపంలోకి మారింది. ఇది భారత చెల్లింపుల విధానాన్ని, ప్రభుత్వ సేవల అందుబాటును, జీవనోపాధికి లభిస్తున్న మద్దతును పూర్తిగా మార్చివేస్తుంది. తక్షణ డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్న ఢిల్లీలోని ఒక టీ వ్యాపారి మొదలుకొని చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్న జార్ఖండ్లోని చేనేత కార్మికుడి వరకు ఒక చిన్నారి ఆరోగ్య రికార్డులను నిరంతరం నవీకరించే ఒడిశాలోని అంగన్వాడీ కార్యకర్త వరకు డిజిటల్ సాంకేతికతలు దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయాయి. కోట్ల మంది పౌరులు, వ్యాపారులకు డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు అత్యంత ఇష్టమైన విధానంగా మారగా, డిజిటల్ వేదికలు దేశవ్యాప్తంగా పరిపాలనను, ఆరోగ్య సంరక్షణను, వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పుకు సంబంధించి 4 ఉదాహరణలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మెరుగైన ఆరోగ్యం, అందుబాటు ధరల్లో చేనేత వస్త్రాలు. ఈ విప్లవాత్మక మార్పు ప్రజల ఆరోగ్యాన్ని, జీవనోపాధిని ఒకేసారి ఎలా స్పృశిస్తుందనేది దాంట్లోనే అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఒకవైపు పోషన్ ట్రాకర్ దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహార సేవల పంపిణీకి నిరంతర పారదర్శకతను చేకూరుస్తూ ఏ ఒక్క లబ్ధిదారుడైనా పిల్లాడు లేదా తల్లి నిర్లక్ష్యానికి గురికాకుండా చూసేందుకు సహాయపడుతుంది. మరోవైపు ఇండియా

మేడ్ వంటి డిజిటల్ మార్కెట్ ప్లేసులు గ్రామీణ కళాకారులను నేరుగా జాతీయ స్థాయి కొనుగోలుదారులతో అనుసంధానిస్తూ మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా తొలగిస్తున్నాయి. దీనివల్ల హస్తకళాకారులు తమ శ్రమకు తగ్గ ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నారు. మెరుగైన ఆరోగ్య పర్యవేక్షణ, సులభంగా అందుబాటు ధరల్లో లభించే చేనేత వస్త్రాలు, ఇవన్నీ కలిసి అటు పట్టణ ఇటు గ్రామీణ భారత ప్రజలందరి దైనందిన జీవితాన్ని నిశ్శబ్దంగా మరింత సులభతరం, గౌరవప్రదం, సురక్షితం చేస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి రెండవ వాస్తవ డిజిటల్ లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోని ఒకటి.

0: లేదు, ధరలో సాటిరాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు. నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: సమర్పిస్తుంది. స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం మీరు వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఆర్ఈఎస్ఏ 48 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ సైంటిస్ట్ ఆర్ఈఎస్ఏ ద్వారా సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 48 కలవు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. సైంటిస్ట్ 2 23 ఖాళీలు, సైంటిస్ట్ 2 సిఆర్యు నందు 6 ఖాళీలు, సైంటిస్ట్ 1 19 ఖాళీలు, ఇలా మొత్తం 48 ఖాళీలు కలవు. విభాగాలను పరిశీలిస్తే మెడికల్ అంకాలజీ, మెడికల్ ఫిజిక్స్, ఎండోక్రైనాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, సిఆర్యు బయోస్టాటిస్టిక్స్, సిఆర్యు క్లినికల్ ట్రయల్స్, బయోటెక్నాలజీ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ ఇన్ కంప్యూటేషనల్ తదితరాలు. ఇక అభ్యర్థుల అర్హత విషయానికొస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ లేదా పీహెచ్డీ, ఇందులో స్టాటిస్టిక్స్, మెడికల్ అంకాలజీ, మెడికల్ ఫిజిక్స్ తదితరాలు ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత విభాగంలో ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లకు మించకూడదు. స్క్రీనింగ్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 సంవత్సరం జూలై నెల 14వ తేదీ. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించండి. వెబ్సైట్ చిరునామా https://www.aimsexams.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.aimsexams.ac.in.

0: ఉద్యోగ సమాచారం మీరు విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
3: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
4: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్.

0: చేస్తారు.
1: ప్రతి శనివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. శ్రోతలు, ఇందులో 10 ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. శ్రోతలందరూ చక్కగా పెన్ను పేపర్ సిద్ధం చేసుకొని చక్కగా నోట్ చేసుకోండి. ఆ తర్వాత సమాధానాలను తెలుసుకోండి. మీకు తెలుసా క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. మొదటి ప్రశ్న, మే 2026లో నీటి అడుగున అత్యంత ఎత్తైన మానవ స్తంభాన్ని ఏర్పరచడం ద్వారా గిన్నీస్ ప్రపంచ రికార్డు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో సాధించబడింది? మే 2026లో నీటి అడుగున అత్యంత ఎత్తైన మానవ స్తంభాన్ని ఏర్పరచడం ద్వారా గిన్నీస్ ప్రపంచ రికార్డు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో సాధించబడింది? ఆప్షన్ ఏ లక్షద్వీప్, ఆప్షన్ బి అండమాన్ మరియు నికోబార్ దీవులు, ఆప్షన్ సి పుదుచ్చేరి, ఆప్షన్ డి చండీగఢ్. శ్రోతల కోసం మొదటి ప్రశ్న మరోమారు. మే 2026లో నీటి అడుగున అత్యంత ఎత్తైన మానవ స్తంభాన్ని ఏర్పరచడం ద్వారా గిన్నీస్ ప్రపంచ రికార్డు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో సాధించబడింది? ఆప్షన్ ఏ లక్షద్వీప్, ఆప్షన్ బి అండమాన్ మరియు నికోబార్ దీవులు, ఆప్షన్ సి పుదుచ్చేరి, ఆప్షన్ డి చండీగఢ్. ఇక 2వ ప్రశ్న, జోజిలా సొరంగ ప్రాజెక్టు ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్తో ఏ ప్రాంతం అన్ని కాలాల్లోనూ అనుసంధానాన్ని పొందుతుంది? జోజిలా సొరంగ ప్రాజెక్టు ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్తో ఏ ప్రాంతం అన్ని కాలాల్లోనూ అనుసంధానాన్ని పొందుతుంది? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి లడఖ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి పంజాబ్. 2వ ప్రశ్న శ్రోతల కోసం మరోమారు. జోజిలా సొరంగ ప్రాజెక్టు ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్తో ఏ ప్రాంతం అన్ని కాలాల్లోనూ అనుసంధానాన్ని పొందుతుంది అన్న 2వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి లడఖ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి పంజాబ్. ఇక 3వ ప్రశ్న, జూన్ 9, 2026న 114వ అంతర్జాతీయ కార్మిక సమావేశం ILC ఏ నగరంలో జరిగింది? ILC ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి జెనీవా, ఆప్షన్ డి బ్రసెల్స్. 3వ ప్రశ్న మరోమారు శ్రోతల కోసం. జూన్ 9, 2026న 114వ అంతర్జాతీయ కార్మిక సమావేశం ILC ఏ నగరంలో జరిగింది అన్న 3వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి జెనీవా, ఆప్షన్ డి బ్రసెల్స్. ఇక 4వ ప్రశ్న, జూన్ 2026లో ఇండియా AI మిషన్ కింద ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డిస్టిల్డ్ వీడియో AI మోడల్ పేరు ఏమిటి? జూన్ 2026లో ఇండియా AI మిషన్ కింద ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డిస్టిల్డ్ వీడియో AI మోడల్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భారత్ AI,

ಆಪ್ಷನ್ ಎ ಭಾರತ್ ಎಐ, ಆಪ್ಷನ್ ಬಿ ಅನಂತ, ಆಪ್ಷನ್ ಸಿ ಪ್ರಜ್ಞಾ, ಆಪ್ಷನ್ ಡಿ ಒರಿಯಾ. ಜೂನ್ 2026లో ఇండియా ఏఐ మిషన్ కింద ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డిస్టిల్డ్ వీడియో ఏఐ మోడల్ పేరేమిటి అన్న 4వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ భారత్ ఏఐ, ఆప్షన్ బి అనంత, ఆప్షన్ సి ప్రజ్ఞ, ఆప్షన్ డి వరియా. ఇక 5వ ప్రశ్న, ఫిబ్రవరి 2026లో భారతదేశంతో తన ద్వైపాక్షిక సంబంధాన్ని ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచిన దేశం ఏది? ఫిబ్రవరి 2026లో భారతదేశంతో తన ద్వైపాక్షిక సంబంధాన్ని ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. 5వ ప్రశ్న మరో శ్రోతల కోసం, ఫిబ్రవరి 2026లో భారతదేశంతో తన ద్వైపాక్షిక సంబంధాన్ని ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఇక 6వ ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలిపేలా 2026లో భారతదేశం కోసం ప్రపంచ బ్యాంక్ ఏ జీడిపి వృద్ధి రేటును అంచనా వేసింది? ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలిపేలా 2026లో భారతదేశం కోసం ప్రపంచ బ్యాంక్ ఏ జీడిపి వృద్ధి రేటును అంచనా వేసింది? ఆప్షన్ ఏ 6.6%, ఆప్షన్ బి 5.8%, ఆప్షన్ సి 7%, ఆప్షన్ డి 4.2%. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలిపేలా 2026లో భారతదేశం కోసం ప్రపంచ బ్యాంక్ ఏ జీడిపి వృద్ధి రేటును అంచనా వేసింది అన్న 6వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ 6.6%, ఆప్షన్ బి 5.8%, ఆప్షన్ సి 7%, ఆప్షన్ డి 4.2%. ఇక 7వ ప్రశ్న, జూన్ 2026లో యూపీఐ ఎన్పిఐ సరిహద్దు అవతల పీర్ టు పీర్ పీటుపి రెమిటెన్స్ అనుసంధానాన్ని ప్రారంభించడానికి భారతదేశంతో ఏ దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంది? జూన్ 2026లో యూపీఐ ఎన్పిఐ సరిహద్దు అవతల పీర్ టు పీర్ పీటుపి రెమిటెన్స్ అనుసంధానాన్ని ప్రారంభించడానికి భారతదేశంతో ఏ దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి కంబోడియా. ఇక 8వ ప్రశ్న, జూన్ 2026లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎన్బిఏ ద్వారా పునర్వ్యవస్థీకరించబడిన వ్యవసాయ జీవ వైవిధ్యంపై నిపుణుల కమిటీకి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? జూన్ 2026లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎన్బిఏ ద్వారా పునర్వ్యవస్థీకరించబడిన వ్యవసాయ జీవ వైవిధ్యంపై నిపుణుల కమిటీకి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అన్న 8వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ ఏ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ బి డాక్టర్ ఆర్ఎస్ పరోడా,

ஆப்ஷன் பி டாக்டர் ஆர் எஸ் பரோடா, ஆப்ஷன் சி டாக்டர் திரிலோச்சன் மகாபாத்ரா, ஆப்ஷன் சி டாக்டர் திரிலோச்சன் மகாபாத்ரா, ஆப்ஷன் டி டாக்டர் பி எல் கௌதம், ஆப்ஷன் டி டாக்டர் பி எல் கௌதம். 9వ ప్రశ్న. జూన్ 30, 2026 నుండి అమల్లోకి వచ్చేలా భారత ప్రభుత్వం తదుపరి ఆర్మీ స్టాఫ్ చీఫ్ సిఓఏఎస్గా ఎవరిని నియమించింది? జూన్ 30, 2026 నుండి అమల్లోకి వచ్చేలా భారత ప్రభుత్వం తదుపరి ఆర్మీ స్టాఫ్ చీఫ్ అంటే సిఓఏఎస్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్, ఆప్షన్ ఏ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్, ఆప్షన్ బి జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆప్షన్ బి జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆప్షన్ సి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, ఆప్షన్ సి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, ఆప్షన్ డి జనరల్ అనిల్ చౌహాన్, ఆప్షన్ డి జనరల్ అనిల్ చౌహాన్. ఇక చివరి 10వ ప్రశ్న. 2వ అంతర్జాతీయ సైతిక శిల్ప ఉత్సవంలో రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? 2వ అంతర్జాతీయ సైతిక శిల్ప ఉత్సవంలో రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ సుదర్శన్ పట్నాయక్, ఆప్షన్ ఏ సుదర్శన్ పట్నాయక్, ఆప్షన్ బి అనిల్ కుమార్, ఆప్షన్ బి అనిల్ కుమార్, ఆప్షన్ సి మానస్ సాహు, ఆప్షన్ సి మానస్ సాహు, ఆప్షన్ డి ప్రదీప్ మహాపాత్ర, ఆప్షన్ డి ప్రదీప్ మహాపాత్ర. ఇవండి శ్రోతలు మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాట తర్వాత సమాధానాలను తెలుసుకుందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇనటి మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి ఆప్షన్స్ విన్నారు కదా శ్రోతలు. ఇప్పుడు సమాధానాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, మే 2026లో నీటి అడుగున అత్యంత ఎత్తైన మానవ స్తంభాన్ని ఏర్పరచడం ద్వారా గిన్నిస్ ప్రపంచ రికార్డు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో సాధించబడింది? అన్న, మొదటి ప్రశ్నకు ఆప్షన్స్, ఆప్షన్ ఏ లక్షద్వీప్, ఆప్షన్ బి అండమాన్ మరియు నికోబార్ దీవులు, ఆప్షన్ సి పుదుచ్చేరి, ఆప్షన్ డి చండీగఢ్ అని చెప్పడం జరిగింది. సమాధానం ఆప్షన్ బి అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఆప్షన్ బి అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఇక రెండవ ప్రశ్న, జోజీల స్వరంగ ప్రాజెక్ట్ ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్తో ఏ ప్రాంతం అన్ని కాలాల్లోనూ అనుసంధానాన్ని పొందుతుంది? జోజీల స్వరంగ ప్రాజెక్ట్ ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్తో ఏ ప్రాంతం అన్ని కాలాల్లోనూ అనుసంధానాన్ని పొందుతుంది? అన్న, ఈ రెండో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి లడఖ్. ఆప్షన్ బి లడఖ్. ఇక మూడవ ప్రశ్న, జూన్ 9, 2026న 114వ అంతర్జాతీయ కార్మిక సమావేశం ILC ఏ నగరంలో జరిగింది? అన్న, మూడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి జెనీవా. జూన్ 9, 2026న 114వ అంతర్జాతీయ కార్మిక సమావేశం ILC ఏ నగరంలో జరిగింది? అన్న, మూడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి జెనీవా. నాలుగవ ప్రశ్నకు సమాధానం, జూన్ 2026లో ఇండియా AI మిషన్ కింద ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డిస్టిల్డ్ వీడియో AI మోడల్ పేరు ఏమిటి? అన్న, నాలుగో ప్రశ్నకు సమాధానం ఆన్సర్ డి వరియా. ఆన్సర్ డి వరియా. జూన్ 2026లో ఇండియా AI మిషన్ కింద ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డిస్టిల్డ్ వీడియో AI మోడల్ పేరు ఏమిటి? అన్న, నాలుగో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి వరియా. ఇక ఐదవ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఫిబ్రవరి 2026లో భారతదేశంతో తన ద్వైపాక్షిక సంబంధాన్ని ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచిన దేశం ఏది? అన్న, ఐదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఫ్రాన్స్. ఆప్షన్ ఏ ఫ్రాన్స్. ఫిబ్రవరి 2026లో భారత

దేశంతో తన ద్వైపాక్షిక సంబంధాన్ని ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచిన దేశం ఏది అన్న 5వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఫ్రాన్స్. ఇక 6వ ప్రశ్నకు సమాధానం, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలిపేలా 2026లో భారతదేశం కోసం ప్రపంచ బ్యాంకు ఏ జీడిపి వృద్ధి రేటును అంచనా వేసింది? ఆప్షన్ ఏ 6.6%, ఆప్షన్ ఏ 6.6%. ఇక 7వ ప్రశ్నకు సమాధానం, జూన్ 2026లో యూపీఐ ఎన్పిఐ సరిహద్దు అవతల పీర్ టు పీర్ పీటుపి రెమిటెన్స్ అనుసంధానాన్ని ప్రారంభించడానికి భారతదేశంతో ఏ దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంది అన్న 7వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ సి నేపాల్. ఇక 8వ ప్రశ్న, జూన్ 2026లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎన్బిఏ ద్వారా పునర్వ్యవస్థీకరించబడిన వ్యవసాయ జీవ వైవిధ్యంపై నిపుణుల కమిటీకి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అన్న 8వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి డాక్టర్ పిఎల్ గౌతమ్, ఆప్షన్ డి డాక్టర్ పిఎల్ గౌతమ్ గారు. ఇక 9వ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం, జూన్ 30, 2026 నుండి అమల్లోకి వచ్చేలా భారత ప్రభుత్వం తదుపరి ఆర్మీ స్టాఫ్ చీఫ్ సిఓఏఎస్గా ఎవరిని నియమించింది? జూన్ 30, 2026 నుండి అమల్లోకి వచ్చేలా భారత ప్రభుత్వం తదుపరి ఆర్మీ స్టాఫ్ చీఫ్ సిఓఏఎస్గా ఎవరిని నియమించింది అన్న 9వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్, ఆప్షన్ ఏ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్. ఇక చివరి 10వ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం, 2వ అంతర్జాతీయ సైతిక శిల్ప ఉత్సవంలో రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? 2వ అంతర్జాతీయ సైతిక శిల్ప ఉత్సవంలో రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు అన్న 10వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ సుదర్శన్ పట్నాయక్, ఆప్షన్ ఏ సుదర్శన్ పట్నాయక్. ఇవ్వండి శ్రోతలు, ఈనాటి మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సమాధానాలు.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు సాయంత్రం 6:30 భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులపై ఎల్లినో ప్రభావం గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ అనుష గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాలు. ఈరోజు రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 ఏకచిత్రగానం శీర్షికన నీ స్నేహం చిత్రం నుంచి పాటలు వినవచ్చు. ఈరోజు రాత్రి 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం 6:00 ప్రబోధగీతం, 6:10 భక్తి

భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం. 6:30 సుక్తి ముక్తావళి వ్యాఖ్యాత డాక్టర్ భూతపూరి గోపాలకృష్ణ శాస్త్రి గారు. 6:35 పొలం కబుర్లు. రేపు ఉదయం 7:00 ప్రసార విశేషాలు. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో మీరు వినబోయే అంశాలు చరిత్రలో ఈరోజు, అనంతరం భారత స్వాతంత్ర సమరం శీర్షికన, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు గురించిన విశేషాలు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ 10వ భాగం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 7:45 ఉదయరాగం సుమధుర గీతాలు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కొమండూరి వెంకటకృష్ణ గారి వయోలిన్ వాద్యం వినవచ్చు. రేపు ఉదయం 9:00 వాట్సప్ చిత్రమంజరి కార్యక్రమంలో శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ఉదయం 10:15 12:10 12:40 1:30 తిరిగి 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పోషకాహార పెరటి తోటల ప్రాముఖ్యత, పోషకాహార లోప నివారణ గురించి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఐ జ్యోతి గారి ప్రసంగం మీరు వినవచ్చు. రేపు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. రేపు సాయంత్రం 6:30 అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ, ఇంకా పురుగు తెగుళ్ల నివారణ గురించి వ్యవసాయ అధికారి పి వాణి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రేపు రాత్రి 7:45 సినీ భక్తి గీతాలు, 8:00 తిరిగి 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాలు, 8:30 రేపు రాత్రి తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన సూర్య ఐపీఎస్ చిత్రం నుంచి అని పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమంలో పండిట్ అర్నాబ్ చట్టోపాధ్యాయ గారి ఖయాల గాత్రం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

0: స్టీల్ ప్లాంట్ రాకతో రాయలసీమ ప్రాంతంలో నవశకం మొదలైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ స్టీల్ ప్లాంట్ కోసం 1,100 ఎకరాల భూమిని ఇచ్చామని, సుమారు 16,000 కోట్ల రూపాయలతో మొదటి 2 విడతల ఉక్కు కర్మాగార పనులకు నాంది పలికామని చెప్పారు. సోలార్ ఎనర్జీకి 20,350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని, 2 విడతల్లో కలిపి మొత్తం 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా వచ్చే 15 ఆగస్టులోగా 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ప్రపంచంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ తయారవుతుంది. దీనికోసం ప్రభుత్వం ప్రైవేట్ 2 కలిపి 40,000 కోట్ల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. ఇంకొక పక్కన స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, కడవన డిఫెన్స్ కావాల్సిన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా ఈ రాయలసీమ నుంచి ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తా ఉంది.
0: రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహమిస్తోందని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్గా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శృంగవరపుకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. రైతులనుద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రైతులు తమ భూములను త్యాగం చేయడం వల్లనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని, వారికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. మొదటి దశలో 535 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాకతో ఎస్కోట నియోజకవర్గం పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం కూడా ప్రారంభానికి సిద్దంగా ఉందని, పరిశ్రమల రాకతో పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ది చెందుతాయని మంత్రి తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 15.33 కోట్ల రూపాయలతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నీరందించనుంది. 2027 ఖరీఫ్ సీజన్ నాటికి వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. రాష్ట్రంలో 1,023 లిఫ్ట్ స్కీములు ఉంటే వాటిలో కేవలం 166 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. దెబ్బతిన్న లిఫ్ట్ స్కీముల మరమ్మతులతో పాటు 10 ఏళ్ల నిర్వహణ పనులు చేసేలా 4,500 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి 100,000 మంది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేస్తూ,
2: ఇరిగేషన్కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్తో సహా ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రైతుకి 1 రూపాయి ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వమే భారం పెట్టుకునేటువంటి విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు 100,000 కోట్ల నిర్మాణం చేయడం ఎంత అవసరమో వాటిని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. మెయింటెనెన్స్ కి ఈ 2 సంవత్సరాల్లోనే 1,216 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల బలోపేతం, సకాలంలో పోర్టు ఆధారిత అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. మూలపేట పోర్టు అభివృద్దిలో విశాఖపట్నం పోర్టు అథారిటీ భాగస్వామ్యం, రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూముల కేటాయింపులో కేంద్రం సహకారం అందించాలని కోరారు. సాగర్మాల పథకం కింద గంగవరం పోర్టు,

0: అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పోర్టుకు అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్మాల 2.0 కింద ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, దుగ్గరాజపట్నం మెగాషిప్ బిల్డింగ్ క్లస్టర్కు సహకారం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో మారిటైమ్ మౌలిక సదుపాయాల కల్పనతో తూర్పు తీరంలో ప్రధాన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని జనార్దన్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ శాతం పెంచాలని బీఎల్ఓలను ఆదేశించారు. బీఎల్ఓలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వాటిని ఆర్ఓలు ఏఈఆర్ఓలు పరిష్కరించాలన్నారు. 2025 ఓటర్ జాబితా తప్పనిసరిగా బీఎల్ఓల దగ్గర పెట్టుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ పేర్కొంటూ,
1: ఎక్కువగా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి లిటరసీ రేట్ ఇస్ ఆల్సో ఓన్లీ 50%. కాబట్టి ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆశ ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్స్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫార్మ్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2002 లిస్ట్ లో ఉన్న ఓటర్స్ ని వాళ్ళు 2002 లిస్ట్ లో ఎక్కడ వాళ్ళ ఎపిక్ ఉంటే వాళ్ళు ఏ పార్ట్ నెంబర్ లో ఉన్నారు, ఏ పోలింగ్ స్టేషన్ లో ఉన్నారు ఫిల్ చేస్తే ఈజీగా ఫార్మ్ సబ్మిట్ చేసుకోవచ్చు.
0: 3 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడిపల్లె మండలం పొగురుపల్లె గ్రామానికి ఈ సాయంత్రం చేరుకున్నారు. అక్కడ 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ పరిశ్రమను ప్రారంభించారు. యూనిట్ పనితీరును కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. 30.75 ఎకరాల్లో అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఏబీఐఎస్ పరిశ్రమ ద్వారా 1,400 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. ప్రారంభ దశలోనే 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక కోళ్ల పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. హజ్ యాత్ర 2026కు సంబంధించి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంపై హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. आतंकवादं प्रति पाकिस्तान पक्षतः अविरतं क्रियमाणं पोषणं मत्वा भारतेन सिंधु जलसंधिः स्थगितावस्थायामेव रक्षितुं पुनः स्वप्रतिज्ञा दृढीकृता. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना पवित्रा अमरनाथ यात्रा राष्ट्रस्य आध्यात्मिक परम्परायाः सांस्कृतिक एकतायाः च कञ्चन शाश्वतम् अध्यायमिति व्याहृता. यात्रा प्रसंगे गच्छद्भ्यः सर्वेभ्यः श्रद्धालुभ्यः प्रकटिताः शुभाशंसाः. केन्द्रीय वित्त मन्त्रिणा निर्मला सीतारमणेन विकसित भारतस्य गौरवपूर्ण लक्ष्य यात्रायै फ्रांस देशस्य निवेशकाः सोत्साहम् आहुताः. भूकंप पीडिते वेनेजुएला देशे मृतकानां संख्या 2,000+ जाता. सहस्रशः जनाः सम्प्रति अपि अज्ञाताः सन्ति. भारतेन तत्र ऑपरेशन अमिस्ताद्

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాల్లో మీరు వింటున్నారు భక్తి కుసుమాలు, భక్తి గీతాలు.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

మీరింతవరకు భక్తి కుసుమాలు భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

0: దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీ కండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీ కండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ధి చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్, ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష్ కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: राज्यों में कैसे तैयारी करें, कैसे परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सकें, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं.
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ధి పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్ధిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఏడాది నిర్దేశించుకున్న 1 ట్రిలియన్ డాలర్

0: ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంధాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1: Our aim is not small. Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach 1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods.
0: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులపై ఎల్నినో ప్రభావం గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ డి అనూష గారి ప్రసంగం మీరు వింటారు.
1: రైతు మిత్రులకి నమస్కారం. ఈరోజు మనం ఎల్నినో ప్రభావం పశువులపై ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుత సమయంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది అని వాతావరణ శాఖ వారు, అదేవిధంగా నిపుణులు చెబుతూ ఉన్నారు. వ్యవసాయంతో పాటు పశువులపై కూడా ఈ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా అసలు ఎల్నినో అంటే ఏమిటి, అది ఏ విధంగా ఏర్పడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఎల్నినో అనేది మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా ఎక్కువగా పెరగటం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితిని మనం ఎల్నినో అని పిలుస్తున్నాము. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వర్షపాత

ప్రాంతం, గాలుల దిశలు మరియు ఉష్ణోగ్రతలపై పడుతుంది. భారతదేశంలో ముఖ్యంగా మనకి తక్కువ వర్షాలు పడటం, అధిక ఉష్ణోగ్రతలు మరియు కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఈ ఎల్నినో వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు మనకి చెబుతూ ఉన్నారు. అసలు ఎల్నినో అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, సాధారణ పరిస్థితులలో ఈ పసిఫిక్ సముద్రంలో చల్లటి నీరు పైకి వస్తుంది మరియు గాలులు తూర్పు నుండి పడమర వైపుకు వీచుతాయి. దీనివల్ల మనకి ఆసియా దేశాలలో వర్షాలు బాగా పడతాయి. కానీ ఈ ఎల్నినో సమయంలో సముద్రపు నీరు వేడెక్కి గాలి ప్రవాహం బలహీనపడటం వల్ల మనకి మాన్సూన్ బలహీనపడుతుంది. తద్వారా మనకి వర్షాలు తక్కువగా ఉండటం, కరువు పరిస్థితులు అనేవి ఏర్పడటం జరుగుతుంది. వ్యవసాయంతో పాటు మనకి పశు సంవర్ధక రంగంలో కూడా దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా మనకి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, పందులు వంటి అన్ని రకాల పశువులపై వేడి ఒత్తిడి పడటం, మేత కొరత ఏర్పడటం, నీటి కొరత మరి వ్యాధుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాలిచ్చే ఆవులలో పాల ఉత్పత్తి తగ్గిపోవటం, వెన్న శాతం తగ్గటం, మాంస ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి మరియు ప్రత్యుత్పత్తి సమస్యలు కూడా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులలో రైతులు సరైన నిర్వహణ పద్ధతులు పాటించటం ద్వారా నష్టాలని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గినది వేడి ఒత్తిడి, హీట్ స్ట్రెస్ అనేది పశువులలో అధికంగా ఉంటుంది. అంటే అధిక ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల పశువుల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాని ద్వారా శ్వాస వేగంగా తీసుకోవటం, నీరు తక్కువగా తాగటం, మేత తినకపోవటం ఇటువంటి లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. దీని ద్వారా పాల ఉత్పత్తి తగ్గిపోవటం మరియు పశువులు అనేవి బలహీనపడతాయి. ఇంకొక ఇబ్బంది రైతులకు ఏర్పడేది పాల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోవటం. ఈ వేడి అధికంగా ఉండే కారణంగా పశువులు తక్కువ మేత తీసుకుంటూ ఉంటాయి. దీని ద్వారా శరీరానికి ఏదైతే అవసరమైతుందో ఆ పోషకాలనేవి అందక పాల దిగుబడి తగ్గిపోతుంది. పాలల్లో కూడా ఈ కొవ్వు శాతం అనేది తగ్గడం ద్వారా రైతులకి పాల ధర అనేది తక్కువగా రావటం, తద్వారా ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్య సమస్య మేత కొరత సమస్య. ఈ తక్కువ వర్షాల కారణంగా పచ్చి మేత ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోతుంది. గడ్డి ఎండిపోవటం, ఎండుగడ్డి మాత్రమే అందుబాటులో ఉండటం, అది మాత్రమే మనం పశువులకు ఎక్కువగా ఇవ్వటం ద్వారా ఈ పోషకాహార లోపం అనేది ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గిపోవటం, ఎదుగుదల ఉండకపోవటం, ఎదలక్షణాలు కనబరచకుండా ఉండటం, మరల ఎదకొచ్చే సమస్యలు రావటం ఇటువంటివంతా మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా గొర్రెలు, మేకలలో కేవలం ఈ పచ్చి మేత మీదే ఆధారపడి ఉంటాయి కనుక మాంసోత్పత్తి తగ్గిపోవటం మరియు కోళ్లలో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఇంకొక ముఖ్య ప్రభావం నీటి కొరత ఏర్పడటం. ఈ ఎల్నినో సమయంలో చెరువులు, బోర్లు మరియు కాలువలలో నీటి మట్టం తగ్గిపోతుంది. తద్వారా ఈ తాగునీటి కొరత పశువులపై డీహైడ్రేషన్ సమస్యలు, ముఖ్యంగా గొర్రెలు, మేకలు పచ్చిక బయళ్లలో మేతకు వెళ్లటం ద్వారా అక్కడ నీరు అందుబాటులో లేకపోవటం వల్ల వాటికి అనారోగ్య సమస్యలు అనేవి రావటం జరుగుతుంది. ఇంకొక ముఖ్య సమస్య ఈ ఎల్నినో ప్రభావం వల్ల కలిగేది ఈ ప్రత్యుత్పత్తి సమస్యలు. ఈ అధిక వేడి ఉండటం వల్ల ఆవులు మరియు గేదెలలో కట్టే శాతం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. ఎదలక్షణాలు పశువులు అనేవి కనబరచవు, మరల ఎదకు వచ్చే సమస్య అనేది ఉంటుంది. ఎద్దులలో చూసుకున్నట్లయితే వీర్య నాణ్యత కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా 2-3 సార్లు కట్టుసూదులు అనేవి వేయించుకోవలసి ఉంటుంది. ఇటువంటి సమస్యలు అనేవి మనం ఈ ఎల్నినో వల్ల పశువులలో చూస్తాము. ముఖ్యంగా వ్యాధులు కూడా ఎక్కువ అవుతాయి. ఈ వేడి మరియు వాతావరణ మార్పులు ఏర్పడటం వల్ల బ్యాక్టీరియాలు, వైరస్లు మరియు పరాన్నజీవులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. నీరు అందుబాటులో లేకపోవటం వల్ల ఒక పశువు నుంచి ఇంకొక పశువు

కూడా అధికంగా వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మనం చెప్పుకోదగ్గ వ్యాధులు ఈ వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులు ముఖ్యంగా పొదుగువాపు సమస్యలు, చర్మ వ్యాధులు, టిక్ ఇన్ఫెస్టేషన్, ఇటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈగల సమస్య వల్ల పాలు తక్కువగా ఇవ్వటము, శరీర బరువు తగ్గిపోవటము, ఇటువంటి ప్రభావాలు అనేవి మనం పశువులలో చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ గొర్రెలు మేకలలో వచ్చేటప్పటికి ఈ మేత సమస్య అనేది అధికంగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా రైతులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి గడ్డి నిల్వ ఉంచుకోవటం, ఎండుగడ్డి పెట్టడం ద్వారా కొంతవరకు దీని నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కోళ్లల్లో వచ్చేటప్పటికీ ఈ ఎల్నినో ప్రభావం, సాధారణంగా కోళ్ల శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది, దాంతోపాటు బయట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటం ద్వారా తక్కువ మేత తీసుకోవటం, నీరు ఎక్కువగా తాగటం వల్ల తక్కువ గుడ్ల ఉత్పత్తి ఉంటుంది. అంతేకాకుండా మాంసోత్పత్తి కూడా గణనీయంగా 10 నుంచి 20% వరకు తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఈ కోళ్లల్లో ఈ వేడిని తట్టుకోలేకపోవటం ద్వారా చనిపోయే శాతం, మరణాల శాతం కూడా ఎక్కువగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ ఎల్నినో సమయంలో మనం తగు జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా షెడ్ నిర్వహణ. షెడ్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కనుక దానిపై గడ్డి లేదా తాటాకులు వేయటం, గాలి సరిగ్గా వెళ్లేలా గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవటం, లేదు కూలింగ్ పెయింట్లు అనేవి షెడ్ పైన వేయించుకోవటం. అంతేకాకుండా షెడ్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉండే కొరకు ఫ్యాన్లు మరియు స్ప్రింక్లర్లు వంటివి ఉపయోగించవలసి అవసరం ఉంటుంది. తాగునీటి నిర్వహణలో చల్లటి నీరు మరియు పరిశుభ్రమైన నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పశువులకి రోజుకి 4 నుంచి 5 సార్లు నీళ్లు అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాకుండా ఎండ సమయంలో డీహైడ్రేషన్కి గురవుతుంటాయి కనుక ఎలక్ట్రోలైట్స్, ఉప్పు, బెల్లం వంటివి నీళ్ళల్లో కలిపి వాటికి ఇవ్వటం ద్వారా ఈ డీహైడ్రేషన్ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. పోషకాహారం. ఈ పోషకాహారాలలో పచ్చి మేత నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఖనిజ లవణాల మిశ్రమాలు మరియు శక్తిని పెంచే ఆహారాన్ని అధికంగా పశువులకు ఇవ్వటం ద్వారా ఈ పాల ఉత్పత్తి తగ్గే అవకాశాలు, అదేవిధంగా వెన్న శాతం తక్కువగా రావటం అనేది జరగకుండా రైతులు నష్టపోకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ మేత నిల్వ కోసం సైలేజ్ మరియు హే తయారు చేసుకుని పెట్టుకుంటే రైతులకి ఎంతైనా రాబోయే సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకు ముఖ్యంగా ఈ సైలేజ్ తయారీ అనేది చాలా సులువుగా వారు ఇంటి వద్దనే చేసుకోగలరు. దానికి ముఖ్యంగా జొన్న, సజ్జ, నేపియర్ గడ్డి ఇటువంటి మేత పంటలు సాగు చేసుకొని అవి ఇటువంటి పంటలను పాల దశలో కోసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గుంత లేదా ట్యాంకులలో పొరలు పొరలుగా నింపాలి. ప్రతి పొరపై కొద్దిగా ఉప్పు మరియు మొలాసిస్ చల్లడం, బిగిగా తొక్కి గాలి లేకుండా చేయాలి. ఈ పాలిథిన్ షీట్లతో మూసివేయాలి. ఇలా 45 రోజుల తరువాత మంచి పోషక విలువలు కలిగిన గడ్డి అనేది తయారవుతుంది. అది రోజు ఈ క్లిష్ట సమయాలలో మేత కొరత ఉన్నప్పుడు దీనిని పశువులకి వాడుకోవడం ద్వారా పాల ఉత్పత్తిపై ఎటువంటి ప్రభావం లేకుండా వాళ్ళు పశువులను అనేది పెంచుకోవచ్చు. అంతేకాకుండా హే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హే తయారు చేసుకోవటానికి గడ్డిని పువ్వు దశలో కోసి 2 నుంచి 3 రోజులు ఎండలో ఆరబెట్టి వర్షం తగలకుండా నిల్వ చేసుకున్నట్లయితే ఇది చాలా వరకు వాళ్ళకి ఈ ఎల్నినో సమయం, అధిక ఉష్ణోగ్రతల సమయంలో గడ్డి అందుబాటులో ఉండేలాగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు వరి పైర్లు అనేవి కోతకొచ్చాయి కనుక ఎండుగడ్డి అలానే నిల్వ ఉంచుకోవడం కాకుండా దానికి కొంత యూరియా అనేది చల్లించుకొని అది మంచి పోషకాహార కలిగిన గడ్డిలా తయారు చేసుకొని నిల్వ ఉంచుకున్నట్లయితే క్లిష్ట సమయాలలో వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పశువులలో ఈ ఆహార నిర్వహణ

ఏ విధంగా ఉండాలి అంటే, ఉదయం మరియు సాయంత్రం మాత్రమే మేత ఇవ్వటం, మధ్యాహ్నం సమయంలో మేతకు వదలకపోవటం, అదేవిధంగా పచ్చిగడ్డి అందుబాటులో ఉంచుకోవటం, ఈ మేకలకు గొర్రెలకు చెట్ల ఆకులు అందుబాటులో ఉంచుకోవటం, కోళ్ళకి విటమిన్ సి మరియు ఈ ఇటువంటివి చేర్చటం, అంతేకాకుండా మినరల్ మిక్చర్ అధిక శక్తి కలిగిన ఆహారం వాటికి ఇవ్వటం ద్వారా పశువులు అనారోగ్యానికి గురవ్వకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనది రైతులు చేపట్టుకోగలిగినది వారి ఇంటి వద్ద ఈ పశువులకి ఆహారం కోసం అజొల్లా అనేది సులువుగా వారు ఇంటి దగ్గర పెంచుకొని పశువులకి ఆహారంగా ఇచ్చుకోవచ్చు. ఇది కేవలం చిన్న గుంతలో ఒక పాలిథిన్ షీట్ పరుచుకొని నీరు నింపి ఆవు పేడ మట్టి చేర్చినట్లయితే ఈ అజొల్లా కల్చర్ అనేది ప్రతి వారానికి ఒకసారి 2-3 కేజీలు ఉత్పత్తి అవ్వటం, అది మేతలాగా ఇచ్చుకోవటం ద్వారా మేత కొరత లేకుండా అదేవిధంగా మేత ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. మేత నిర్వహణతో పాటు వ్యాధుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆవులు గేదెలలో మనం పొదుగువాపు సమస్య, గాలికుంటు వ్యాధి, అదేవిధంగా హెచ్ఎస్ వంటి వ్యాధులు అనేవి ఈ సమయాలలో పెరుగుతూ ఉంటాయి. గొర్రెలు మేకలలో పీపీఆర్ వ్యాధి, పరాన్నజీవి సమస్యలు వంటివి కనిపిస్తూ ఉంటాయి. కోళ్లలో హీట్ స్ట్రెస్తో పాటు శ్వాసకోశ వ్యాధులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇటువంటి సమయాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, సమయానికి టీకాలు వేయించుకోవటం, డీవార్మింగ్ అనేది చేసుకోవటం, దూడలు పుట్టినట్లయితే 2 వారాల సమయం నుంచి ప్రతి నెలకు ఒకసారి డీవార్మింగ్ అనేది చేసుకోవటం, ఈ క్లిష్ట సమయం వచ్చే ముందుగా ఇవ్వవలసిన టీకాలు సమయానుసారం ఇవ్వటం, షెడ్లను శుభ్రంగా ఉంచుకోవటం, అనారోగ్య పశువులను వేరు చేసి చూసుకోవటం, సమయానుసారం వెటనరీ వైద్యులని సంప్రదించటం ద్వారా కొంతవరకు పశువులు అనారోగ్యానికి గురవ్వకుండా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది అని చెప్తూ ఉన్నాము. కాబట్టి దీనికి తీసుకోవాల్సిన చర్యలు సమతుల్యమైన మేపు అందించటం, సమయానుసారం మేత నీరు అందించటం, నీటి సంరక్షణ చర్యలు ఇటువంటివంతా చేపట్టడం ద్వారా ఆర్థిక నష్టం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ ఎల్నినో ప్రభావం పశు సంవర్ధక రంగంపై విస్తృతంగా ప్రభావం చూపుతుంది కనుక సరైన నిర్వహణ పద్ధతులు, పోషకాహారం, నీటి సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ మరియు చెప్పిన పద్ధతులు పాటించటం ద్వారా రైతులు తమ పశు సంపదను రక్షించుకొని నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించి వాళ్ల పశువులని కాపాడుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. పాడి పశువులతో పాటు ఈ అధిక ఉష్ణోగ్రత ప్రభావం అనేది కోళ్లలో కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఈ ఉష్ణోగ్రత ప్రభావం అనేది అధికంగా ఉండి మరణాల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే, చిన్న పిల్లలలో మనం బల్బులను అమర్చి సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూస్తూ ఉంటాము. ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఈ బల్బుల సంఖ్య అనేది తగ్గించుకోవటం, బల్బులు ఏర్పరిచే ఎత్తు అనేది పెంచుకుంటూ రావటం ద్వారా సరైన ఉష్ణోగ్రత అనేది ఉండేలా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తద్వారా మరణాల శాతం మనం చాలా వరకు నియంత్రించవచ్చు. ముఖ్యంగా పుట్టిన 7 రోజుల వరకు అతి జాగ్రత్తగా వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. వీటికి ప్రీ స్టార్టర్ ఫీడ్ అనేది అందుబాటులో ఉంచటం, ఎందుకనగా కాక్సిడియోసిస్ వ్యాధి అనేది చిన్న కోడి పిల్లలలో ఎక్కువగా ఉండి మరణాలనేది అధికంగా సంభవిస్తూ ఉంటాయి. కనుక ఈ ప్రీ స్టార్టర్ ఫీడ్లో ఆంప్రోలియం అనే మందు కలిపి ఉంటుంది కనుక ఇది తప్పనిసరిగా చిన్న పిల్లలలో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రత ప్రభావాల వల్ల గుడ్ల ఉత్పత్తి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. దీంట్లో మనకు ముఖ్యంగా పలిచటి పొర కలిగిన గుడ్లు రావటం, తోలుగుడ్లు రావటం, తక్కువ బరువు కలిగిన గుడ్లు రావటం అనేది జరుగుతుంది. కనుక సరైన మేత అందించటం ద్వారా

0: గుడ్ల ఉత్పత్తిని తగ్గకుండా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్రాయిలర్లలో వేగంగా బరువు పెంపు అనేది ఉంటుంది. ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో ఎక్కువగా ఉంటుంది కనుక ఉష్ణోగ్రతలు సరిగా ఉండేలాగా ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు అనేవి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు పెట్టడం ద్వారా కింద బెడ్డింగ్ తడిబారినట్లయితే దాన్ని పొడిగా ఉంచేలాగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. లేనిచో వ్యాధి వ్యాప్తి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంక్యుబేటర్లో గుడ్లు ఈ సమయంలో పెట్టినట్లయితే హ్యాచబిలిటీ శాతం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కనుక సరైన ఉష్ణోగ్రత ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే ఈ బ్రీడర్ ఫామ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నష్టం చేకూరే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా కోడి పిల్ల పుట్టిన వెంటనే ఈ మ్యారెక్స్ టీకా అనేది తప్పనిసరిగా ఈ సమయంలో వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ ఎల్నినో సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ మార్కెటింగ్ ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతులు ముందుగానే ఈ ధరల ప్రభావాన్ని అంచనా వేసుకొని తద్వారా వాళ్ళ ఫామ్లు అనేవి చూసుకున్నట్లయితే కొంతవరకు ఈ మార్కెటింగ్ ప్రభావం వారిపై పడకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. పందులలో కూడా ఈ ఎల్నినో, ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. వీటిలో మనం గమనించినట్లయితే నోరు తెరిచి శ్వాస తీసుకోవటం, నాలుక బయట పెట్టి ఊపిరి తీసుకోవటం, ఇటువంటి లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. కనుక అన్ని పశువులలో ఈ పందులు అనేవి చాలా సున్నితమైనవి. వీటి షెడ్ యొక్క ఉష్ణోగ్రత తప్పనిసరిగా సాధారణ స్థాయిలో ఉంచినట్లయితే అవి మరణాలకు గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కనుక షెడ్లకి పట్టాలు ఏర్పరచుకోవటం, తరచూ వాటిని తడుపుతూ ఉంచడం, అంతేకాకుండా మధ్యాహ్నం సమయంలో వాటిని మార్కెటింగ్కి పంపించకుండా ఉండటం, పుట్టిన పంది పిల్లలకి అనేమియా వంటివి రాకుండా ఐరన్ ఇంజెక్షన్లు వేసుకోవటం, ఇటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవటం ద్వారా చాలా వరకు ఈ ప్రభావం అనేది వాటి మీద పడకుండా ఉండేలాగా చూసుకోవచ్చు. అంతేకాకుండా చల్లని నీరు 4 నుంచి 5 సార్లు తప్పనిసరిగా అన్ని పశువులకి కూడా అందించటం ద్వారా ఈ ప్రభావాన్ని చాలా వరకు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఈ సమయాలలో వాతావరణ సమాచారం తప్పనిసరిగా తెలుసుకోండి, ముందస్తు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి అనే దాని గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సమయానికి వెటర్నరీ వైద్యుణ్ణి సంప్రదించండి, నిరంతర పశువుల ఆరోగ్య పరీక్షలు చేయించండి, పేడ పరీక్షలు చేయించటం, రక్త పరీక్షలు వంటివి తరచూ చేయించుకోవటం ద్వారా వ్యాధులను ముందే తెలుసుకోవటం, తద్వారా దీని యొక్క ప్రభావం వాటి మీద పడకుండా ఉండేలాగా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో సమీపంలో ఉండే పశువైద్యాధికారిని తప్పనిసరిగా సంప్రదించండి. సహాయకారంగా పనిచేయటం ద్వారా నష్టాలని చాలా వరకు తగ్గించుకోవచ్చు. దినచర్యలో కొంత ముఖ్యమైన విషయాలు పాటించవలసినవి రైతులు: శుభ్రమైన నీరు అందుబాటులో ఉంచుకోవటం, పోషకాహారం మేత సమయానికి అందించటం, గాలి ప్రసరణ కూలింగ్ షెడ్లను నిర్మించటం, నిరంతర పరిశుభ్రత వ్యాధి నివారణ చర్యలు తీసుకోవటం, పాలు పిండేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవటం, శుభ్రత పాటించటం, అంతేకాకుండా పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉండటం ద్వారా వీటి యొక్క ప్రభావాలనేది చాలా వరకు తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ ఎల్నినో ప్రభావం వారి యొక్క పశువులపై పడకుండా పై చెప్పిన తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారి యొక్క పశువులని వారి యొక్క ఆర్థిక నష్టం చేకూర్చకుండా ఉండేలాగా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎల్నినో సమయంలో తగు జాగ్రత్తలు పాటించటం ద్వారా వారి యొక్క పశువులపై ఎటువంటి ప్రభావం పడకుండా, అదేవిధంగా వారి యొక్క ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి ప్రభావం లేకుండా వారు చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. ధన్యవాదాలు.
1: మీరింతవరకు ఈనాటి

పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులపై ఇల్లినో ప్రభావం గురించి కరకంపాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ డి అనూష గారి ప్రసంగం మీరు విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలను విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. నిలయంలో సమయం 7:45 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో మరికొద్ది క్షణాల్లో.
1: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూడిన కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
2: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు ఘనక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
3: యాక్చువల్గా ఇది కన్జర్వేషన్ దక్కనిషిప్ అని చెప్పేసి ఇది నేషనల్ లైఫ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోను దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022 ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్టు నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అనమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని, దక్కని అంటే మెయిన్ ఏంటంటే దక్కని ప్లాట్లు, అంటే దక్కని ప్లాట్లు ఉన్నటువంటి గొర్రె, అందుకోసమని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ నేమ్ పిలవడం జరుగుతుంది. సో వెనకటి రోజుల్లో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనకటిలో ఏం చేద్దంటే దుంపట్లు, బొంగళ్ళు అవి తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఆ గుమ్మికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా చేరుకోవడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణ ఏమవుతుందంటే దాని యొక్క సంతతి క్షీణించిపోవడం జరిగింది అనమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ

0: ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ప్రాజెక్ట్ నుంచి మంచి ప్యూర్ క్వాలిటీ ఉన్న మెయిల్స్ని ఉత్పత్తి చేసేసి రైతులకి కాస్ట్ పెట్టిన సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడక్ట్ చేసేసి ఈవెన్ సెమెన్ కూడా ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడండి, కృత్రిమ గర్భధారణ కూడా ఈ ప్రాజెక్ట్లో చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అవేర్నెస్ ఫార్మర్స్లో కూడా అవేర్నెస్, యాక్చువల్ దక్కని యొక్క మాంసం ఏంటంటే వెనకటి రోజుల్లో ఈ కుర్బానీ అవి చేసే క్రమంలో దీని యొక్క మాంసాన్ని ఎక్కువ విరివి యూజ్ చేసేవాళ్ళు. సో దాని యొక్క టేస్ట్ అండ్ ఫ్లేవర్, ఉదాహరణకి మనము బాయిలర్ కోడి అదేవిధంగా నాటుకోడి విధంగా ఫ్లేవర్కి జనరల్ నాటుకోడి ఫ్లేవర్ ఎలా విధంగా మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసమని దీన్ని ప్రిఫర్ చేసేవారు అనమాట. సో వెనకటి రోజుల్లో కానీ ఇప్పుడు పోతూ దాని ఆ మాంసం దొరకకపోవడం దాన్ని కూడా క్రమపరిచిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా అంటే ఇప్పటి నుంచి ఉన్నది, కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉన్ని దానికి ప్రాముఖ్యత లేదు, ఓన్లీ హెయిరే వస్తుంది, ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువ మంది జనాలు దాన్ని పెంచుకోవడం వల్ల దీని యొక్క సందర్శ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్కనీను అదేవిధంగా నెల్లూరు జాతి రెండు కూడా క్రాస్ కావడం వల్ల విభిన్నమైన జాతిలాగా క్రాస్ బ్రీడింగ్ ప్రొడ్యూషన్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమని తప్పకుండా మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి దక్కని చెప్పిని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఈ స్కీమ్ని ఇక్కడ ఉంచడం జరుగుతుందండి.
1: ఎన్ఎల్ఎం కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ దక్కన్ జాతి గొర్రెల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారా?
0: లేదండి, యాక్చువల్గా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది అన్ని ఈవెన్ గేదెలు ఆవులు ఈవెన్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా దానిలో కూడా సబ్సిడీ పరంగా 50% సబ్సిడీ ఇచ్చుకుంటా అక్కడ 50% ఏమో మార్జిన్ మళ్ళీ పెంచుకొని ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% 50 లక్షలు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషియరీ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో తన నామ్స్ ఉంటాయండి, ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న పశు అధికారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్ ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒక అప్పుడప్పుడు అవైలబిలిటీ ఉంది. నెంబర్ ఆఫ్ అక్కడ ఆ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యాన్ని సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
2: లైఫ్ స్టాక్ మిషన్ యొక్క టార్గెట్ అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంతవరకు పూర్తయిందంటారు?
0: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి కన్జర్వేషన్ అవుతా కూడా ప్రస్తుతానికి మేము ఇంతమంది 250 ఎనిమల్స్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకే ఎనిమల్స్ పెంచడం జరిగింది. మీ రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకే ఎనిమల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంటే మేల్స్ మా దగ్గర ఉన్నటువంటి ప్యూర్ మేల్స్ ఉంచుకొని మీ అంటే సర్ప్లస్ ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ మనకి మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుందంటే 25 ఆడవాటికి ఒక మగ గొర్రె కావాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ గొర్రెలు ఎక్కువ పుట్టాయి అనుకో, అవి మంచి ప్యూరిటీ ఎనిమల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా మా ఇది ఎనిమల్స్ను దక్కని ఇవ్వలేదు రైతులు, ఆసక్తికర రైతులు కనుక దక్కని జాతి పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్ట్ బేస్లో మేము వాటికి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి.
1: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఈ మిషన్లో అదే కాకుండా ప్యూర్ బ్రీడ్ ఉత్పత్తి చేయడము, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని చూడవచ్చు ఒకేసారి ఎదకు రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడము, ఆ పుట్టిన పిల్లలు ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమన్నా డీటెయిల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఎన్ఎల్ దగ్గర నుంచి ఎన్ఎల్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూపించేసి అదేవిధంగా ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించడం కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట.
2: ఈ మిషన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందండి?
0: యాక్చువల్గా ఇంకో 2020 నుంచి 25 వరకు అండి, ఇంకో సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే కాదు, ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎనిమల్స్ ఉన్న రోజుల నుంచి మేము ఆ ఎనిమల్స్ని మనం రైతు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎనిమల్ని కంటిన్యూస్ ఇస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వడానికి కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు, కాకపోతే మా దగ్గర ఉన్న ఎనిమల్స్ ఉన్నటువంటి పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్గా రైతులకు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎనిమల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది షాప్ అనేది ఉండదు.
1: పశుఘన క్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి.
2: లైఫ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్కు సీనియర్ ప్రొఫెసర్గా మరియు యూనివర్

0: ట్రస్ట్ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు, నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా తెలియజేయండి.
1: నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళీ జాతులను కన్జర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రాం ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాంలో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్

0: కనుదరు చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రాం ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద మా యూనివర్సిటీలో ఈ NLM ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. డెక్కనీ జాతి గొర్రెల నుంచి వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికి తెలిసిందే. మరి గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం, కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కనీ జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కనీ జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే, లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా ఈ డెక్కనీ జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కనీ జాతి అభివృద్ధి చేయదలుచుకున్న వారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకు కావలసిన గొర్రెలను, మొగ గొర్రెలు కానీ ఆడ గొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కనీ జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్, శిక్షణ కార్యక్రమం కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, వాటిని షీరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసంని ఎక్కువ వృద్ధి రావాలంటే, మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణ గానీ ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న, ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని, మా ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతేకాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కనీ జాతి గొర్రెలను పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ ఇలాంటి అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
1: ప్రొఫెసర్ గారు, ఈ NLM స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
0: ఈ NLM లో భాగంగా మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందులు పెంపకానికి కావాల్సిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న దగ్గర యూనిట్ కూడా కళాశాలలో ఉంది. కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరీ డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇదివరకు ఎవరైనా రైతులు, మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరి అయిన అవగాహన ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకం చేపట్టినట్లయితే చాలా అపోహలు ఉన్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందులు వేరే మన గొర్రెలు, మేకలు, కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి, మాంస ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్క్ షైర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో, బెంగళూరు కానీ కర్ణాటకలో ఉన్న మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా అన్ని, అక్కడున్న అస్సాం, మేఘాలయ అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. కాబట్టి ఇక్కడ పందులను పెంచుకొని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు కానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీ సందర్శించి, లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేసుకో.
1: డాక్టర్ టి రఘునందన్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారితో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం.
3: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊళ్ళకు నీ అక్క.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
4: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
5: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
4: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
5: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
6: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
4: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
5: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
4: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
6: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: ప్రతి శనివారం సాయంత్రం 5:30
5: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాలు.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: గుడ్ మార్నింగ్ పిల్లలు.
10: గుడ్ మార్నింగ్ మేడం.
9: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
11: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
12: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
13: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఆదిన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం

0: విచిత్ర కుసుమాలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట డి ఇమ్మాన్ సంగీత సారథ్యంలో రామజోగే శాస్త్రి కలం నుంచి జాలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు నాకాష్ అజీజ్, యాంటోనీ దాసన్ వందన ఆలపించిన గీతం ఇది. చిత్రం పెద్దన్న.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో

0: మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: శ్రోతలు, ఈరోజు రాత్రి 9:30 ప్రసారం కానున్న ఏకచిత్ర గానం శీర్షికన నీ స్నేహం చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. తప్పక విని ఆనందించండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట గోపీ సుందర్ సంగీత సారథ్యంలో సాహితీ కలం నుంచి జాలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు హరిచరణ్ చిన్మయీ శ్రీపాద బృందం. చిత్రం తేజ్ ఐ లవ్ యూ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు

0: షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
0: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
4: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
4: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం రమణ గోగుల మధుప్రియ ఆలపించిన గీతం అది.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: విజ్ఞానం, వినోదం,
0: విద్య, వైద్యం,
2: కళలు, సాహిత్యం,
0: చరిత్ర, సంస్కృతి,
2: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
0: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
2: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రసారం కానున్న ప్రభాత రేఖలు కార్యక్రమంలో మీరు వినబోయే అంశాలు చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత భారత స్వాతంత్ర సమరం శీర్షికన భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల గురించిన విశేషాలు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ 10వ భాగం మీరు వినవచ్చు.
3: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

చిత్రకు సుమలు. కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట పెద్ది. ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన గీతమిది. చివరిగా విందాం తలైవి చిత్రం కోసం నకుల్, అభయంకర్, నిరంజన ఆలపించిన గీతమిది. సాహిత్యం భాస్కర్ పట్ల, సంగీతం సమకూర్చిన వారు జీవి ప్రకాష్ కుమార్.

0: మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాలు విన్నారు. తిరిగి చిత్రకుసుమాల కార్యక్రమం 8:40 మీరు మళ్ళీ వినవచ్చు.
1: ఈవినింగ్ పబ్బుల్లో,
2: నైట్ క్లబ్బుల్లో,
1: మార్నింగ్ మబ్బుల్లో
2: దొరకని ఎంజాయ్మెంట్ కావాలంటే ట్యూన్ చేయండి ఆకాశవాణి. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. నిలయంలో సమయం 8:30 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ఆ పర్యటన వివరాలను న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడిస్తూ జూలై 6 నుంచి 8 వరకు ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన యోగ్యకర్త నగరాన్ని కూడా సందర్శిస్తారని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యకుడు ప్రభోవో సుబియాంటో భారత్ను సందర్శించిన సందర్భంగా ప్రారంభమైన ద్వైపాక్షిక సహకార చర్చలకు ఈ పర్యటన కొనసాగింపుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మలక్కా జలసంధి సముద్ర ప్రాంత భద్రత, స్థిరత్వ పరిరక్షణలో ఇండోనేషియా ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ సముద్ర మార్గం భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటని, భారతదేశానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మలక్కా జలసంధి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని వివరించారు. ఇక పర్యటనలో 2వ దశగా జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారని వెల్లడించారు. 3 దేశాల పర్యటనలో చివరిగా జూలై 10-11 తేదీల్లో నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో పర్యటించనున్నారని టాండన్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో

0: ఈరోజు వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతు నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును శాశ్వతంగా విరమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్లోని తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టు గురించి వివరణ ఇస్తూ, బంగ్లాదేశ్లో భారత్ చేపడుతున్న అభివృద్ది సహాయ కార్యక్రమాలు పరస్పర అంగీకారంతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా అమలవుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. తీస్తా నది ప్రాజెక్టుపై భారత అభిప్రాయాలను ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేశామని జైస్వాల్ స్పష్టం చేస్తూ,
1: India's development assistance for projects in Bangladesh is based on a mutually agreed roadmap, which is regularly reviewed. Our views on the Teesta River project have been previously conveyed to the Bangladesh side. We will factor all related developments in our overall approach to the Teesta issue.
0: దేశీయ ఎగుమతులను ఈ ఆర్థిక సంవత్సరంలో $1 trillion చేర్చే లక్ష్యంతో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ లక్ష్యంలో భాగంగా వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% ఇప్పటికే తొలి త్రైమాసికంలోనే నమోదైనట్లు ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, వస్తు ఎగుమతులను సుమారు $440 బిలియన్ నుంచి $530 బిలియన్, సేవల ఎగుమతులను సుమారు $421 బిలియన్ నుంచి $470 బిలియన్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తొలి త్రైమాసికంలో వస్తు ఎగుమతులు సుమారు 15%, సేవల ఎగుమతులు 10 నుంచి 11% వరకు వృద్ధి చెందాయని పేర్కొన్నారు. భారత ఎగుమతి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తూ సమ్మిళిత అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి రంగాన్ని సమాన ప్రాధాన్యంతో పరిగణిస్తూ ఎగుమతుల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: For those of you and your businesses who want to export, particularly micro and small, for any approvals you require internationally, you know, pharma requires approvals, agri products require approvals, SPS, TBT clearances, any testing cost that you have to bear or to meet the EU regulations or to meet regulations of these developed countries, Export Promotion Mission will finance most of your expenditure for getting approvals internationally for quality of India.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై చర్చించేందుకు రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన, జవాబుదారీతనం కలిగిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్దిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. నున్వాన్, పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా యాత్రికులు సజావుగా పవిత్ర గుహ ఆలయం వైపు పయనమయ్యారు. తెల్లవారుజామునే బేస్ క్యాంపుల నుంచి బయలుదేరిన వేలాది మంది భక్తులు ఎత్తైన పర్వతాలు, ఇరుకైన మార్గాలను దాటుకుంటూ సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించేందుకు పవిత్ర అమర్నాథ్ గుహ ఆలయానికి చేరుకుంటున్నారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. యాత్రికుల సౌకర్యం, భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు మార్గాల్లోనూ తాగునీరు, ఆహారం, విశ్రాంతి కేంద్రాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ఉదయం అధికారులు యాత్రికులకు పలు కీలక సూచనలు చేశారు. నమోదు చేసుకున్న తేదీల్లోనే యాత్రకు రావాలని కోరుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు అనుమతించే యాత్రికుల సంఖ్యకు పరిమితి విధించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈరోజు తెల్లవారుజామున జమ్మూ నుండి బయలుదేరిన 2వ విడత యాత్రికులు కాశ్మీరుకు చేరుకోగా, వారు రేపు ఉదయం పవిత్ర గుహ ఆలయం వైపు ప్రయాణం ప్రారంభించనున్నారు. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

0: కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపటి వరకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడాక్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతాయని పేర్కొంది. ఇక నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించాయని ఐఎండీ శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
1: The southwest monsoon has further advanced into some more parts of the Gujarat and remaining parts of Madhya Pradesh and some more parts of Rajasthan, Haryana. 3rd of July 2026, a low pressure area has laid over northwest Bay of Bengal. Under its influence, monsoon is likely to continue in active phase over central parts of the country for coming 4 to 5 days. An isolated extremely heavy rainfall likely to occur over Konkan and Madhya Maharashtra and South Gujarat during 3rd of July to 6th July.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో రేపు పర్యటించనున్నారు. ముందుగా రాజస్థాన్లో పర్యటించి జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. జోధ్పూర్లో సవరించిన ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 106,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విన్నాం చిత్రకుసుమలు సినీ గీతాలు.

0: చిత్ర కుసుమలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట థ్యాంక్స్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ ఉషా బృందం ఆలపించిన గీతమిది. సాహిత్యం చంద్రబోస్, సంగీతం సమకూర్చిన వారు వందే మాతరం శ్రీనివాస్.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా

0: సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట కాటమరాయుడు. ఈ చిత్రం కోసం ధనుంజయ్ మాళవిక బృందం ఆలపించిన గీతమిది. సాహిత్యం అనంత్ శ్రీరామ్, సంగీతం అనుప్ రూబెన్స్.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 MHz పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: శ్రోతలు, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానున్న వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పోషకాహార పెరటి తోటల ప్రాముఖ్యత, పోషకాహార లోప నివారణ గురించి, గృహ విజ్ఞాన శాస్త్ర

0: పతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి వనితా లోకం స్త్రీల కార్యక్రమం.
1: శ్రోతలు, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానున్న వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పోషకాహార పెరటి తోటల ప్రాముఖ్యత, పోషకాహార లోప నివారణ గురించి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఐ జ్యోతి గారి ప్రసంగం మీరు వినవచ్చు.
0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

0: become an economic power, important for us to maintain day-to-day smooth life of people, including that of manufacturing and other activities, and it also makes nations self-reliant.
1: Lastly, Ambassador Ole, since you spoke in detail about the partnerships in different sectors, be it defense, be it technology, be it artificial intelligence or semicon, apart from all of this, when it comes to common people, common citizen, and it is actually one very important facet of any bilateral partnership, which is people-to-people ties. When you look at India-Japan partnership, how far have we come in people-to-people ties and what is the future of this relationship?
0: It is often I have observed in diplomacy that when government-to-government relations improve or they are seen as very cordial, very friendly, very close, it automatically spurs the interest of businessmen, common tourists, students, exchange of faculty, cultural exchanges. It comes automatically because there is this feeling of trust between the two countries.
1: Ambassador Mule, you gave us a very in-depth analysis of the ever-growing India-Japan ties. Thank you so much for giving us such in-depth analysis in Spotlight, and thank you for joining us for the program tonight.
0: Thank you very much.
2: You were listening to a discussion on India-Japan Special Strategic Partnership and the road ahead. The participants were Gyaneshwar Mule, former ambassador, and Deeksha Saxena, Akashwani correspondent. This program was produced and presented by the News Services Division of Akashwani.
3: Spotlight.
4: Hello, Andy. Ever matlaadutunnaru?
5: నమస్కారం మేడం.
4: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నేను అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి నుంచి పోలేరయ్య మేడం.
4: పోలేరయ్య గారు ఇక్కడ ఏంటంటే, హలో ఆకాశవాణిలో లైన్ దొరకని వాళ్ళ కోసమే ఇది.
5: నేను ఇంతవరకు ఆకాశవాణికి ఫోన్ చేయక దాదాపు 7 అయింది మేడం.
4: 7 అయిందా?
5: నేను ఎక్కువగా ఉత్తరాలు రాస్తాను, మెసేజ్లు పంపుతా, కానీ ఫోన్ లైకి ఇంకా మొదటిసారి మాట్లాడుతున్నా.
4: ఓకే, వెరీ గుడ్ అండి. సరే,
5: బాగున్నామండి.
4: మీరు బాగున్నారా?
5: బాగున్నాం మేడం.
4: చెప్పండి, మరి ఏ పాట కావాలండి?
5: సినిమా వచ్చేసి చెంటి సినిమా మేడం. ఎన్నెన్నో అందాలని పాట ఉంది మేడం, ఆ పాట మేడం. తర్వాత వచ్చేసి మంచి మంచి కార్యక్రమాలు సమర్పిస్తున్నారు. అలాగే మన
6: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ఏకచిత్ర గానం. శీర్షికన నీ స్నేహం చిత్రం నుంచి పాటలు. ఇందులో నేపథ్య గానం అందించిన వారు రాజేష్, ఆర్పి పట్నాయక్, కేకే, ఉష. సాహిత్యం సమకూర్చిన వారు సీతారామశాస్త్రి. సంగీతం ఆర్పి పట్నాయక్. వినండి ఏకచిత్ర గానం శీర్షికన నీ స్నేహం చిత్రం నుంచి పాటలు.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాల్లో ఏకచిత్రగానం శీర్షికన నీ స్నేహం చిత్రం నుంచి పాటలు మీరు వింటున్నారు.

0: మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన నీ స్నేహం చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. హలో ఆకాశవాణి. ఆకాశవాణి ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమం వింటారు. హలో ఆకాశవాణి. హలో.
2: హలో మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి నవీన్ మేడం.
1: నవీన్ చెప్పు. నవీన్, వాట్సాప్ లో కూడా పంపుతుంటావు కదా?
2: అవును మేడం. మళ్ళా పాట మధ్యలో ఒకటి రాలేదు మేడం, తర్వాత మళ్ళీ నిన్న వచ్చింది.
1: ఓకే చెప్పు నవీన్, ఏ పాట కావాలి?
2: మాకు వచ్చేసి మొదటి సినిమా నుంచి ఉరిమే మేఘం మేడం.
1: సినిమా పేరు మొదటి సినిమానా?
2: అవును మేడం. అందులో ఉరిమే మేఘం.
1: ఓకే. ఏం చేస్తుంటావు నవీన్?
2: మేము హైదరాబాద్ లో జీడిమెట్ల ఏరియాలో క్యూసీలో వర్క్ చేస్తాం మేడం.
1: ఓకే. మరి రేడియో మీ ఇంట్లో వాళ్ళందరూ వింటారా, నువ్వే వింటావా?
2: నిన్న కాల్ చేశాను మేడం, వనితలోకానికి ఫోన్ తాగలేదు. మా అమ్మగారు మాట్లాడుతున్నాం చేయమన్నారు, అసలు లైన్ దొరకలేదు మేడం. సోమవారం కూడా ట్రై చేసిన కూడా దొరకలేదు మేడం.
1: అవునా?
2: మీతో మాట్లాడాలని నిన్నే ఏళ్ళ నుంచి ట్రై చేసి ఈ రోజు దొరికింది మేడం.
1: పోనీలే నవీన్, రేడియోలో నీకు బాగా నచ్చిన కార్యక్రమం చెప్పవా?
2: మాకు వచ్చేసి ఓ బాక్సారి, పల్లె సీమలు, రత్న దీప్ కావాలి, యువవాణి, కిసాన్ వాణి, పుస్తకవాణి, ఆల్బం ప్రత్యేక చిత్ర సీమ బుధవారం 8:35, తర్వాత మంగళవారం మీరు 5 గంటలకు వస్తారు కదా మేడం, అదే పసంతైన వంటకాలు, అది మా అమ్మగారు చాలా బాగా వింటారు మేడం.
1: బాగున్నాయా, చేసుకుని తిన్నారా?
2: అన్ని వింటా మేడం. సూక్తి ముక్తావళి, భక్తి రంజని, యువవాణి, తర్వాత నా ఆపాద పదురాలు, బుధవారం నైట్ నాటిక ఉంటది కదా మేడం, అది కూడా బాగా వింటారు మేడం. అసలు మా ఇంట్లో టీవీ, అసలుకి టీవీ చూడరు మేడం, అసలుకి యాప్ ద్వారా ఇది చాలా బాగా. అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం, అది అలవాటు అయ్యి ఇలాగ ఇది కంటిన్యూ చేస్తాను మేడం. 15 సంవత్సరాలు అయితే ఇప్పుడు దొరికింది మేడం లైన్.
1: ఓకే ఓకే నవీన్, థ్యాంక్ యూ సో మచ్, ఉంటాను, బాయ్.
2: బాయ్ మేడం.

0: హలో
1: హలో, ఆకాశవాణి అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరండి? నాగరాజ్ గారు. బాగున్నారా?
0: బాగున్నా.
1: మేము బాగున్నామండి. రేడియో బాగా వింటారా? పొద్దుగుకులు వింటుంటారా? ఎలా ఉన్నాయి కార్యక్రమాలు?
0: బాగున్నాయి మేడం.
1: బాగున్నాయా? ఏ పాట కావాలి ఈరోజు?
0: అనురాగ దేవత సినిమాల నుంచి అందాల హృదయం అనే పాట కావాలి మేడం.
1: ఓకే. హలో, ఆకాశవాణికి ఎప్పుడన్నా ఫోన్ చేశారా?
0: లేదు మేడం.
1: ఏమి
0: ట్రై చేసినాము,
1: దొరకలేదు. అక్కడ దొరకలా?
0: దొరకలేదు మేడం.
1: ఫోన్లే, ఈ రోజన్నా దొరికింది. సంతోషం.
0: సంతోషం మేడం.
1: సరే అండి.
0: ఓకే
1: అండి. కోరిన శ్రోతల పేర్లు చెప్పేస్తారా?
0: కోరిన శ్రోతలు రాజేశ్వరి,
1: లావణ్యుడు,
0: నాగరాజ.
1: మరి పాట శ్రోతలందరి కోసం. వ్యవసాయం చేస్తుంటారా మీరు?
0: లేదు మేడం, కూలీ చేసుకుంటాము. పశువులు ఉండే నాలుగు నేర్చుకుంటాను మేడం.
1: ఓకే, వెరీ గుడ్ అండి. మరి పాట విందామా?
0: ఓకే మేడం.
1: ఓకే అండి, బాయ్.

0: చూసేద్దాం. హలో, హలో, ఆకాశవాణి అండి. ఓకే అండి, బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఓకే, చెప్పండి, ఎలా ఉన్నాయి మా కార్యక్రమాలు?
1: చాలా బాగున్నాయి మేడం. మేడం
0: చెప్పండి.
1: గోవుల గోపన్న మేడం.
0: గోవుల గోపన్న,
1: వినరా వినరా అనే పాట మేడం. పేర్లు చెప్పండి మేడం.
0: చెప్పండి.
1: కదిరి మశానంపేట బాదల్ ఖాన్ యూత్ నుండి బాదల్ ఖాన్ భక్తు రహమతుల్ నిసా బాబాజాన్ షాజహాన్ గౌతియా మున్ని షాజు భక్తు రహమత్ జుబేరియా సాదియా నక్కల్పల్లి నుండి వెంగమూలు మేడం.
0: ఏ ఊరు మీది? ఇక్కడ ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
1: బాదల్ కదిరి నుండి మేడం.
0: కదిరి నుంచి?
1: అవును మేడం.
0: ఓకే, సరే అండి. ఏం చేస్తుంటారు మీరు?
1: వాటర్ ప్లాంట్ మేడం.
0: ఓకే, మరి పాట విందామా?
1: ఓకే మేడం.
0: ఓకే, బాయ్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. మీరు వింటున్నారు హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో. హలో
3: హలో
1: హలో ఆకాశవాణి అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
3: సతీష్ మేడం, భద్రాద్రి కొత్తగూడెం.
1: ఓకే కట్ల సతీష్ గారు, చెప్పండి. మరి కట్ల సతీష్ గారు, మీరు హలో ఆకాశవాణికి కాల్ చేస్తారు కదా మామూలుగా?
3: లేదు మేడం, అసలు దొరకట్లేదు. అసలు మిగతా రోజులు అసలు ఇప్పుడు అసలు దొరకక ఒక 1 ఇయర్ కంటే ఎక్కువ అవుతుంది.
1: సరే చెప్పండి, ఏం చేస్తుంటారండి మీరు కట్ల సతీష్ గారు?
3: వ్యవసాయం మేడం, వ్యవసాయం ఉంది. ఇంటికడ పిండి మిల్లు కూడా ఉంది, గిర్మి ఉంది. ఇటు పోతే గేదెలు కూడా, పాడి పరిశ్రమ ఉంది, కోళ్ళు ఉన్నాయి.
1: పాటలు రేడియో బాగా వింటారా?
3: మాకు అది రేడియో కొన్ని మేము చేసే పనికి ఎలాంటి ఇబ్బంది లేదు. బ్లూటూత్ లో వింటా ఉంటాం. ఇంటికాడున్నప్పుడేమో

0: థియేటర్ కనెక్ట్ చేసుకోవటం,
1: ఓ
0: అట్లా తిరుపతి కార్యక్రమాలు వింటాం, పసందైన వంటకాలు, క్రీడా ప్రపంచం, ఇటు పోతే ప్రభాత రేఖల్లో చరిత్రలో ఈ రోజు మాత్రం ఖచ్చితంగా వింటాం. ఎందుకంటే ఆ రోజు ప్రతిరోజు కూడా మంచి రోజే మనకి.
1: అవును,
0: ఎందుకంటే ఎంతో మంది అతిరథులు కూడా పుట్టిన గడ్డ మనది చాలా మంది. ఎందుకంటే వింటామంటే ఇప్పుడు కొంతమంది అంటారు మంగళవారం మంచి రోజు కాదు, శనివారం మంచి రోజు కాదు, అమాస వచ్చింది మంచి రోజు. మరి అమాస రోజు పుట్టిన వాళ్ళు అందరు మరి అతిరథులు అయ్యారు, ఎంతో మంది స్వాతంత్రోద్యమకారులు కూడా అయ్యారు.
1: అవును అవును
0: మేడం,
1: బాగా చెప్పారు, బాగా చెప్పారు. ఏ పాట కావాలి
0: మేడం? మాకు సాంగ్ వచ్చేసి అదే వాల్తేరు వీరయ్యలో నీకేమో అందం ఎక్కువ అన్న సాంగ్ కావాలి మేడం.
1: ఓకే అండి, మరి శ్రోతల పేరు చెప్తారా?
0: మేడం మా కుటుంబ సభ్యులు మేడం, అంటే కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాయశం, సరోజిని, మాయ, మా కట్ల వారి కుటుంబ సభ్యులు అంతే మేడం.
1: ఓకే అండి, బాయ్ అండి.
0: బాయ్ మేడం, థ్యాంక్ యూ మేడం.
2: యా ఉండెల్లో నా వరకు పుట్టేతాండి, యు ఆర్ రైట్.

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: హలో, ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో
1: హలో
0: హలో, ఆకాశవాణి అండి.
1: సార్ నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నూతన కాలువ తోటపల్లి నుంచి మేడం.
0: ఓ, నీ పేరేంటమ్మా?
1: చిట్టమ్మ.
0: చిట్టమ్మ. ఓకే చిట్టమ్మ, చెప్పు.
1: మేడం
0: బాగున్నామమ్మా. ఏ పాట కావాలి
1: మేడం? సత్య హరిశ్చంద్రలో నమో భూతనాథ అనే పాట ఏంటి మేడం?
0: సత్య హరిశ్చంద్ర. ఓకే, ఎందుకు వాట్సాప్ చేయరు మీరు? వాట్సాప్ చిత్రమందిరికి వాట్సాప్ చేయొచ్చు కదా.
1: మేడం మీరు చదువుకోలేదు.
0: సరే,
1: పేరు మేడం అన్ని తప్పకుండా.
0: ఓకే, మరి శ్రోతల పేరు చెప్పేస్తావా?
1: అందరి కోసం మేడం.
0: ఓకే, బాయ్
1: బాయ్ మేడం,
0: బాయ్.

0: హలో
1: హలో అండి, హలో ఆకాశవాణికి స్వాగతం.
0: నమస్తే మేడం.
1: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరండి?
0: మధు అండి.
1: మధు గారు ఏ ఊరండి మీది?
0: వడమాలపేట అండి.
1: వడమాలపేట నుంచి చేస్తున్నారా?
0: బాగున్నారా మేడం?
1: బాగున్నామండి, చాలా బాగున్నాం. మీరు బాగున్నారా?
0: బాగున్నా.
1: ఓకే, మరి రేడియో ఎలా ఉంటాయి కార్యక్రమాలు?
0: కార్యక్రమాలు అయితే బాగానే ఉంటాయి మేడం. మీరు చేసే కార్యక్రమాలు దాదాపు చూస్తూ ఉంటాం, బాగానే ఉంటాయి.
1: రోజు వింటూ ఉంటారు, చాలా బాగుంటాయి.
0: బాగుంటాయి.
1: ఓకే అండి, మరి బాగా నచ్చిన కార్యక్రమం చెప్తారా?
0: మొన్న మీ వంటకాలు కానీ మొన్న అది మళ్ళీ మొన్న ఏదో ఒక కథానికి చేశారు.
1: అవును,
0: బాగుంది, చెప్పే విధానం బాగుంది.
1: ఓకే, థ్యాంక్ యూ అండి. సరే, ఏ పాట కావాలి?
0: ఆయుధంలో వచ్చేసి అవిరాజు కన్నుల్లో నువ్వేనే సాంగ్ మేడం. ఆ పాట కావాలి మేడం.
1: ఓకే అండి, మరి పేర్లు చెప్పండి.
0: మునిలక్ష్మి. మీకు మన శ్రోతలందరికీ అండి.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: దేశవ్యాప్తమైన మన ఆకాశవాణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.
1: రేడియోల్లో, సెట్ టాప్ బాక్సుల ద్వారా టీవీలో, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా మొబైల్ ఫోన్లలో ఆకాశవాణిని వింటున్న మీరు
0: ఇప్పుడు ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినవచ్చు.
1: ఎఫ్ఎం గోల్డ్, ఢిల్లీ ఎఫ్ఎం రెయిన్బో,
0: వివిధ భారతి, ఉర్దూ, మరాఠీ,
1: మలయాళం, గుజరాతీ, పంజాబీ
0: ఈ 8 ఛానళ్లను
1: ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
0: వివరాలకు
1: ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ చూడండి.
0: అందరికీ అన్ని వేళలా అతి సులభంగా చౌకగా అందుబాటులో ఉండే ప్రజాసేవా ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
1: ప్రపంచవ్యాప్తమైన ఆకాశవాణి ప్రసారాల్ని ఆస్వాదించండి.
0: ఆరోగ్యకరమైన విషయ విజ్ఞాన సమాచారాల్ని, ఆనందప్రదమైన వినోదాన్ని
1: ఉచితంగా పొందండి.
2: శ్రోతలు, రేపు ఉదయం 8:35 ప్రసారం కానున్న కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కొమండూరి వెంకటకృష్ణ గారి వయోలిన్ వాద్యం, ఆ తర్వాత

0: రేపు ఉదయం 9 గంటలకు వాట్సప్ చిత్రమంజరి కార్యక్రమంలో శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: హలో, ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం వింటున్నారు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం.
4: హలో మేడం, నమస్తే అండి. నాగేశ్వరరావు వెనుగంటి భద్రాద్రి కొత్తగూడెం, రేడియో నాగేశ్వరరావు.
3: రేడియో నాగేశ్వరరావు గారు బాగున్నారా?
4: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా? సారు మీరంతా బాగున్నారు కదా?
3: అందరం బాగున్నామండి. ఓకే చెప్పండి, ఏ పాట కావాలి?
4: నాకు అమరదీపం సినిమాలో నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత అనే పాట.
3: ఓకే అండి. ఏం చేస్తుంటారు మీరు?
4: నేను ఆల్రెడీ రేడియో మెకానిక్, రేడియో R&TV మెకానిక్ నేను. 1968 నుంచి మెకానిక్, రేడియో మెకానిక్ని ప్లస్ శ్రోతని. ఇప్పుడు ప్రజెంట్ గా అంటే ఇప్పుడైతే శ్రోతగానే మిగిలిపోయి ఉన్నాను. రేడియో శ్రోతగా, రేడియో అయితే వదిలిపెట్టలేదండి, రేడియో
3: శ్రోతనే.
4: నాకు బాగా నచ్చిన కార్యక్రమం అంటే వంటలు అయితే బాగా వింటాను మేడం.
3: వింటమేనా? చేసుకొని తింటాం కూడా.
4: అది చేసుకొని కూడా ఇంట్లో చేపిస్తాను. మా కోడలు వాళ్ళు చేస్తారు. ఒకసారి మీరు ఏదో వంట చేస్తే, మా అమ్మగారు చేసి తిన్నదండి, 92 సంవత్సరాల వయసు ఆవిడ తిని చాలా బాగుందని చెప్పింది మా కోడలు.
3: వెరీ గుడ్ అండి, చాలా సంతోషంగా ఉంది నాకు
4: మేడం. సరే, నేను కవితలు, లెటర్స్ మన స్టేషన్ కి అయితే బాగా రాస్తాను. ఫోన్ ఇన్ కార్యక్రమాలకి కొంచెం నాకు చేయలేను, అందవండి. అంటే సమయం సరిపోదు సమయాభావం వలన. ఈ రోజు మటుకి చేశాను మేడం, ఫోన్ ఇన్ లో మాట్లాడుతాను.
3: ఓకే అండి నాగేశ్వరరావు గారు,
4: థ్యాంక్ యూ.
3: ఓకే, బాయ్.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: హలో, ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం వింటున్నారు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి నుంచి పోలేరయ్య మేడం.
1: పోలేరయ్య గారు, పోలేరయ్య గారు, ఇక్కడ ఏంటంటే హలో ఆకాశవాణిలో లైన్ దొరకని వాళ్ళ కోసమే ఇది.
2: నేను ఇంతవరకు ఆకాశవాణికి ఫోన్ చేయక దాదాపు 7 అయింది మేడం.
1: 7 అయిందా?
2: నేను ఎక్కువగా ఉత్తరాలు రాస్తాను, మెసేజ్లు పంపుతా, గానీ ఫోన్ లైకి ఇంకా మొదటిసారి మాట్లాడుతున్నా.
1: ఓకే, వెరీ గుడ్ అండి. సరే,
2: బాగున్నామండి.
1: మీరు బాగున్నారా?
2: బాగున్నాం మేడం.
1: చెప్పండి, మరి ఏ పాటు కావాలండి?
2: సినిమా వచ్చేసి సెంటి సినిమా మేడం. ఎన్నెన్నో అందాలని పాట ఉంది మేడం, ఆ పాట మేడం. తర్వాత వచ్చేసి మంచి మంచి కార్యక్రమాలు సమర్పిస్తున్నారు, అలాగే మన కిస్తాను మంచి కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు విని నేను కేరాప ఆకాశవాణికి

0: నేను ప్రతి వారం క్రమం తప్పకుండా నా యొక్క జాబులు పంపిస్తున్నా మేడం. అందరూ చదువుతున్నారు, కుటవ్యాఖ్యాతలతో కలిసి చదువుతున్నారు. ధన్యవాదాలు.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: కుటవ్యాఖ్యాతలు కానీ చట్టవేత్త కార్యక్రమాలు సమర్పిస్తున్నారు మేడం వాళ్ళు కానీ.
1: ఓకే, ఇప్పుడు మళ్ళీ స్వాతంత్ర సమర యోధం అని ఒకటి స్టార్ట్ చేసాం.
0: అవును మేడం, అవును.
1: అంటే ఆగస్ట్ 15th వరకు వెళ్తుంది కార్యక్రమం రోజు ఉదయం.
0: కొత్తగా వీక్లీ రౌండ్ అప్ అని ఒక ప్రోమో వస్తుంది మేడం.
1: అది వస్తుందా? అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం తొందరలోనే.
0: సంతోషం మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉంటామండి.
0: మాకు ఈ పాట వినిపించినందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్స్ మేడం.
1: ఓకే, బాయ్.
0: ఓకే.

0: ನವಲ ಸ್ರವಂತಿ ಧಾರಾವಾಹಿಕ. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. పేరెన్నిక గన్న రచయితల కలం నుంచి జాలువారిన అందరి మన్ననలను అందుకున్న నవలలను ధారావాహికగా మీకు సమర్పిస్తోంది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. హలో, నమస్తే అండి. బాగున్నారా? హలో, ఆకాశవాణికి స్వాగతం.
1: తిరుపతి కేంద్రానికి స్వాగతం మేడం.
0: స్వాగతం అండి. మీ పేరండి?
1: నా పేరు పుల్పాటి వెంకటేష్. మైబినార్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నా మేడం.
0: ఓకే అండి. బాగున్నారా?
1: చాలా చాలా ఆనందంగా ఉన్నాను మేడం.
0: ఎందుకు?
1: ఎందుకంటే మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రం నాకు లైవ్ వెళ్ళాలంటే పెద్ద అదృష్టం అనుకోవాలి. తిరుపతి వెంకటేష్ దర్శించుకున్నట్లు ఉంది.
0: ఓ, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఏ పాట కావాలండి?
1: మేము కోరుకున్న మూవీ సంఘర్షణ మూవీ మేడం, చిరంజీవి. అయితే మూవీ పేరు వచ్చి సంఘర్షణ. ఆ పాట వచ్చేసి మనం నైట్ పూట వింటాం కదా మేడం, అందుకే మన శ్రోతలకు నిద్రగానులకు కూడా ఈ పాట వింటే హాయిగా నిద్రపోతాం మేడం. నిద్ర పోరా ఓ వైఎస్ఆర్ అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి.
1: ఈ పాట మన మిత్రులకు అందరికి హాయ్ చేస్తాను. మన సాతాపూర్ లక్ష్మయ్య గారికి, అన్ముల మోహన్ గారికి, మన కర్నూలు బ్రహ్మయ్య గారికి వీళ్ళకి డెలికేట్ చేస్తున్నా మేడం. మన మర్నాలు ఉంటారు ఇంకో బాలాజీ కూడా, అందరికి డెలికేట్ చేసి ఈ పాట నా పాట వినిపిస్తారని మీతో కోరుకుంటున్నాను మేడం. తప్పకుండా వేయండి మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్.

0: మీరు వింటున్నారు హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. హలో
1: హలో
0: హలో ఆకాశవాణికి స్వాగతం అండి.
1: ఇక్కడ తిరుపతి నుంచి మురళి మాట్లాడుతున్నానమ్మా.
0: ఓకే మురళి గారు బాగున్నారా?
1: బాగున్నానమ్మా.
0: ఓకే ఏం చేస్తుంటారండి తిరుపతిలో?
1: నేను రిటైర్డ్ ఎంప్లాయీ అమ్మా.
0: ఓకే వెరీ

0: ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో. హలో
1: హలో
0: హలో, ఆకాశవాణికి స్వాగతం అండి.
1: ఇక్కడ తిరుపతి నుంచి మురళి మాట్లాడుతున్నానమ్మా.
0: ఓకే, మురళి గారు బాగున్నారా?
1: బాగున్నానమ్మా.
0: ఓకే, ఏం చేస్తుంటారండి తిరుపతిలో?
1: నేను రిటైర్డ్ ఎంప్లాయ్ అమ్మా.
0: ఓకే, వెరీ గుడ్ అండి. రేడియో బాగా వింటారా?
1: వింటా ఉంటామండి.
0: ఎలా ఉంటాయి మా కార్యక్రమాలు?
1: బాగుంటుంది.
0: ఈరోజు ఏం పాట కావాలండి?
1: ఈరోజు కోకిల పిక్చర్లో పల్లవించవా నా గొంతులో.
0: ఓకే అండి, పాట తప్పకుండా వినిపిస్తాను. ఇంట్లో అందరు వింటారు రేడియో? మీరు ఒక్కలేనా?
1: మేమంతరం వింటామమ్మా, నేను మా అబ్బాయిలు.
0: ఓకే, కోరిన శ్రోతల పేరు చెప్పేస్తారా?
1: పేరు మురళి, భరత్ కుమార్, తర్వాత కమల్, యశ్వంత్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకే అమ్మా, థ్యాంక్ యూ.

మీరింతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోరిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమై 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై రేపు ఉదయం 6 గంటలకు ప్రబోధ గీతంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.

0: సెకండ్ లైన్ సెకండ్ బాబు.
1: హలో, హలో, వినబడుతుందా సార్?
0: సెకండ్ లైన్.
1: ఓకే, సెకండ్ లైన్
0: రైట్.
1: వినబడుతుందా సార్?
0: రెండు ఓకే, రెండు ఓకే. ఓకే.